58.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 17వ రోజు. క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీ ఈరోజు శుక్రవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 6 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు సూక్తి సుధ.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలి అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ఈనాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక సమస్యల్లో అవినీతిదే అగ్రస్థానం. ఈ అవినీతి అనే విషవృక్షానికి మనిషిలో ఏర్పడిన స్వలాభ స్వార్థం కారణమైతే దీని నుండి పుట్టుకొచ్చిన ధనాశ దీనికి మూలం. ఎలాగైనా సంపాదించాలి, సంపదే సమస్త కోరికలు తీర్చగల సాధనమని మనిషి భావిస్తున్నాడు. కోరుకున్నది పొందాలంటే సంపదను సృష్టించుకోవాలి. మానవుడి అపరిమిత ధనాశే అవినీతికి అసలు మూల కారణం. అది ఎన్నటికీ తీరేది కాదు. కోట్లకు పడగలెత్తినా ఇంకా ఇంకా కావాలనుకుని మానవుడి ధనాశ, ధనపిపాశ ఏమాత్రం తీరదు. దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు. మానవుడికి సిరి సంపదలతో కూడిన ఒక లోయ దొరికితే అతడు మరొకటి కావాలని కోరుకుంటాడు. రెండవది లభిస్తే మూడవ దానికై అర్రులు చాస్తాడు. మానవ ఉదరం మరణించిన తరువాత వేయబడే మట్టితో మాత్రమే నిండుతుంది అని. అంటే జీవమున్నంతకాలం మానవుని ఆశ, కోరిక చావదు అని. అయితే ప్రాపంచిక వ్యామోహాన్ని వదలి పశ్చాత్తాప హృదయంతో సృష్టికర్త వైపుకు మరలితే దైవం అటువంటి వారిని మన్నించి అనుగ్రహిస్తాడు. అలాంటి వారికి ఆత్మ సంతృప్తి ప్రాప్తిస్తుంది అని ప్రవక్త మహాశయుల ఉవాచ. అత్యధిక ధన సంపదలతో కలిమి రాదు, అసలైన కలిమి ఆత్మ సంతృప్తి ద్వారానే ప్రాప్తమవుతుంది. కాబట్టి మనిషి వక్ర మార్గాలు విడిచి అవినీతి అధర్మానలు దరిచేరనీయక ధర్మబద్ధమైన దైవభీతితో కూడిన జీవన విధానాన్ని అవలంబించాలి. సర్వకాల సర్వావస్థలలో ధర్మం అధర్మం అనే చర్యలను గుర్తించగలిగి జీవించాలి. స్వార్థాన్ని వీడి సమాజ హితవు కోసం ఆలోచిస్తే అవినీతికి ఆమడ దూరంలో ఉంటారు. ఇందుకోసమని మనిషి సర్వసంగ పరిత్యాగం చేయనవసరం లేదు. మంచి చెడు, న్యాయం అన్యాయం, సత్యం అసత్యం, ధర్మం అధర్మం లాంటి విషయాల పట్ల కొంచెం విచక్షణ జ్ఞానం ప్రదర్శించి ఆచరించగలిగితే చాలు, ధర్మబద్ధమైన జీవనం మన సొంతమవుతుంది. ఇస్లాం మానవులు పరస్పరం సహకరించుకోవాలని స్పష్టంగా పేర్కొంటుంది. పరస్పర సహకారం అనే పునాదుల మీద ఒక పవిత్రమైన స్థిరమైన సత్సమాజం రూపొందుతుంది. ఇటువంటి సమాజంలో దేశం, జాతి, వర్ణం, వంశం, భాష, ప్రాంతం మొదలైన వాటికి బదులు విశ్వాసం, సోదరభావం, సమానత్వం, సహకారం, శ్రేయోభిలాష, సత్యసంధత, నిజాయితీ మొదలైనవి చోటు చేసుకుంటాయి. మనిషి తన స్వయానికి ఏ స్థితిని కోరుకుంటాడో అదే స్థితిని ఇతరులకు లభించాలని అభిలషించేవాడై ఉండాలి అన్న మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సువచనాలను ప్రతి ఒక్కరూ ఆచరించి పాటిస్తే నేడు సమాజాన్ని పట్టి

0: పీడిస్తున్న అనేక సమస్యలు వాటంతటవే పరిష్కరించబడతాయి. సమాజ హితవు కోరుతూ ధర్మబద్ధమైన జీవన విధానాన్ని పాటించే వారుగా, నిస్వార్థ జీవులుగా జీవించే స్థిరత్వాన్ని మనందరికీ ప్రసాదించాలని సర్వసృష్టికర్త సర్వేశ్వర ప్రభు అయిన అల్లాహుతాలా సన్నిధిలో మోకరిల్లి వినమ్రంగా వేడుకుంటున్నాను. వాఖిరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: సూక్తి సుధా విన్నారు. సమర్పణ శ్రీ మీర్జా గఫర్ బేగ్.

రైతన్నలు రబీకి సిద్దమయ్యే పరిస్థితులు ప్రస్తుతం. ప్రపంచ జనాభాలో రెండో స్థానం కలిగిన భారతదేశంలో అందరికీ ఆహారాన్ని అందిస్తూ వ్యవసాయ రంగం ప్రాథమిక రంగంగా ఉంటోంది. అదును చూసి విత్తడం, పదును చూసి వ్యవసాయ పనులు చేపట్టడం తరతరాలుగా రైతులు చేస్తున్నవే అయినప్పటికీ కూడా మారిన వాతావరణ పరిస్థితులకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవడం వ్యవసాయంలో చాలా అవసరం. ఈ సంవత్సరం రాష్ట్రంలో ఉన్న జలాశయాల్లోకి నీరు అందించే పరివాహక ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదు కావడం వల్ల ప్రాజెక్టుల్లో నీటి నిల్వల పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రబీలో సాగు చేయదలిచిన పంటల మీద రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అందుబాటులో ఉన్న సేద్య పరిస్థితులను బట్టి, అంటే నీటి లభ్యత, నేల స్వభావం, విద్యుత్ సరఫరా, మార్కెట్ అవసరాలు, పెట్టుబడులు మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని రబీ కాలానికి అనువైనటువంటి పంటలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా రబీలో ఆరుతడి పంటలైనటువంటి వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, కుసుమ, ఇంకా ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవటం చాలా మంచిది. నల్లరేగడి పొలాల్లో నీరు సరిపడా ఉన్నప్పుడు మొక్కజొన్న, కంది, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవచ్చు. అదే తేలికపాటి నేలల్లో అయితే వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవచ్చు. అవశేష తేమ ఆధారంగా నల్లరేగడి నేలల్లో జొన్న, శనగ, కుసుమ ఇట్లాంటి పంటలను సాగు చేసుకోవాలి. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు, విద్యుత్తును కూడా ఆదా చేసుకోవడంతో పాటు పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవచ్చు. పప్పుధాన్యాలు, నూనె గింజల కొరతను కూడా అధిగమించడానికి వీలవుతుంది. వరి తర్వాత ఆరుతడి పంటలు సాగు చేసేటప్పుడు ముఖ్యంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు ఇట్లాంటి పంటలు విత్తుకునేటప్పుడు నేల తయారీలో చాలా జాగ్రత్త పడాలి. లేనట్లయితే మొలక శాతం తగ్గి మొక్కల సాంద్రత తక్కువ అవటం ద్వారా దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారులు రబీ కాలంలో రైతులకు ఆరుతడి పంటల సాగులో మెళుగులపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాబట్టి మన రాష్ట్ర రైతాంగం, శాస్త్రవేత్తలు ఇంకా విస్తరణ అధికారుల యొక్క సలహాలు, సూచనలను పాటించి రబీ కాలంలో

మారుతడి పంటలను సాగు చేసి పంటల ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచుకోవాలి అని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతుల వారు రైతులకు తెలియజేస్తున్నారు. రబీ

వరి, శనగ, మినుము, మొక్కజొన్న, పెసర, జొన్న, వేరుశనగ ఇలాంటి పంటలను సాగు చేస్తున్నారు. సాంప్రదాయకంగా రబీ పంటలు వేసే ప్రాంతాల్లో మార్కెట్ అవసరాలను, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వివిధ ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు, విద్యుత్తును ఆదా చేసుకోవడంతో పాటు పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా పంట మార్పిడి కూడా సాధ్యమవుతుంది. పంట మార్పిడి వల్ల పురుగులు, తెగుళ్ల ఉధృతి తగ్గడమే కాకుండా పప్పుధాన్యాలు పంటలు సాగు చేయటం వల్ల భూసారాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఆరుతడి పంటల సాగు చేయటం వల్ల మనకు ముఖ్య అవసరాలైన పప్పులు, నూనె గింజల కొరతను కూడా అధిగమించుకోవచ్చు. ఒక ఎకరం వరి పంటకు రబీ కాలంలో 1200 మిల్లీమీటర్ల సాగునీరు అవసరమవుతుంది. అదే ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్నకి అయితే 600 మిల్లీమీటర్లు, వేరుశనగకి అయితే 500 మిల్లీమీటర్లు, పెసర, మినుము, శనగ పంటలనైతే 150 మిల్లీమీటర్ల నీటితో సాగు చేసుకోవచ్చు. ఒక ఎకరం వరి పంట సాగుకు అయ్యే నీటితో ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్నను 2 ఎకరాల్లోనూ, వేరుశనగనైతే 2.4 ఎకరాల్లోనూ, పెసర, మినుము, శనగ పంటలనైతే 8 ఎకరాల్లో పండించుకోవటమే కాకుండా నికర రబీ పంట సాగు విస్తీర్ణం పెంచుకునే అవకాశం ఉంటుంది. రబీలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించడానికి ఏరువాక కేంద్రం, ఇంకా కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు రాష్ట్రంలోని వివిధ సేద్య పరిస్థితులకు అనువైనటువంటి పంటల సాగు యాజమాన్యంపై అందించే సాంకేతిక సలహాలను, ప్రదర్శన క్షేత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని, అంతేకాకుండా రాష్ట్ర రైతులు ఆరుతడి పంటలను సాగు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను గమనించుకొని వారి వారి ప్రాంతాల్లో భూ వాతావరణ పరిస్థితుల అనుకూలతను దృష్టిలో పెట్టుకుని సిఫార్సు చేసిన ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి అని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు తెలియజేస్తున్నారు. అపరాల పంట అయినటువంటి కందిని సాగు చేస్తున్నటువంటి రైతుల్లో ఈ మధ్య కాలంలో గమనించినటువంటి తెగులు ఫైటోఫ్థోరా తెగులు. ఈ తెగులు వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ తెగులు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలో రైతులకు శాస్త్రవేత్తలు ఏ విధంగా తెలియజేస్తున్నారో, అపరాల్లో కంది ప్రధాన పంటగా మనం చెప్పుకోవచ్చు. కంది వర్షాధార పంటగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. కంది పంటను ఫైటోఫ్థోరా వడలు తెగులు ఆశించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా నష్టం కలుగ చేస్తూ ఉంది. కాబట్టి ఈ తెగులు నివారణకు సరైన యాజమాన్య పద్ధతులను రైతులు తప్పనిసరిగా పాటించాలి. ఈ తెగులు ఎక్కువ వర్షపాతం, ఇంకా నీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. పైరు తొలి దశ మొదలుకొని మొక్క ఏ దశలోనైనా ఎక్కువ వర్షపాతం నమోదై పొలంలో సరైన మురుగునీరు పోయే వస్త లేనప్పుడు పొలంలో నీరు నిల్వ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తెగులు తొలి దశలో ఆశించినట్లయితే ఆకులు, కాండం పైన నీటి మచ్చలు ఏర్పడి అవి తరువాత గోధుమ రంగుకు మారతాయి. ఈ మచ్చల తర్వాత దశలో ముదురు గోధుమ రంగుకు మారి మొక్కలు వడలిపోయి గుంపులు గుంపులుగా ఎండిపోయి చనిపోతాయి. మొక్కల కాండంపై మచ్చలు గోధుమ రంగు నుండి నలుపు రంగుకు మారి మాడినట్లుగా మనకు కనిపిస్తుంది. తెగులు ఆశించిన కాండం పైన గరుకైన కణుతుల మాదిరిగా ఏర్పడి వాటిలో పగుళ్ళు మనకు కనిపిస్తాయి. ఈ పగుళ్ళు కనిపించిన దగ్గర గాలికి కొమ్మలు తేలిగ్గా విరిగి కింద పడిపోతాయి. అలాగే కాండం పైన మొదలు నుంచి పైకి ముదురు గోధుమ రంగు చార విరిచి చూసినట్లయితే లోపల కణజాలం మొత్తం ముదురు బూడిద రంగులోకి మారి మనకు కనిపిస్తుంది. దీన్ని నివారించుకోవడానికి నివారణ పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలంటే పంట మార్పిడి, విత్తన శుద్ధి, ఎత్తుమడులు చేసుకోవటం, ఇంకా రసాయన మందుల యాజమాన్యం, ఈ విధమైనటువంటి నివారణ పద్ధతులను రైతులు పాటించుకోవాలి. ముందుగా పంట మార్పిడిని కనుక మనం చూసుకున్నట్లయితే శిలీంద్రం భూమి ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా పంట మార్పిడి పద్ధతిని చేపట్టుకోవాలి. అలాగే పంట వేసుకోవడానికి ముందుగానే ట్రైకోడెర్మా విరిడి అనే జీవ సంబంధ రసాయన శిలీంద్రాన్ని చివిగిన పశువుల పేడకు కలిపి 15 రోజుల తర్వాత పొలం మొత్తం వెదజల్లుకోవాలి. ఇక రెండవది విత్తన శుద్ధి. మెటలాక్సిల్ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి. ఇక మూడవది ఎత్తుమళ్ళు. ఈ పద్ధతిలో సాధారణ పద్ధతిలో గొర్రుతో కంది పంట విత్తడం వల్ల ఎక్కువ వర్షాలకు నీరు నిలిచి పంట తెగులు బారిన పడుతుంది. కాబట్టి దీనికి బదులుగా ఎత్తుమళ్ళు చేసుకుని వాటిపైన కందిని విత్తుకోవటం వల్ల వర్షపు నీరు నిలవకుండా చేసుకోవచ్చు. దీనికోసం 4 అడుగుల ఎడంతో బెడ్ను తయారు చేసుకోవాలి. అలాగే మడుల మధ్యలో వర్షపు నీరు పోయేందుకు వీలుగా కాలువల్ని వదులుకోవాలి.
ఇక రసాయన మందులతో ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలి అంటే, ఎక్కువ వర్షాలకు తెగులు ఆశించినప్పుడు మెటలాక్సిల్ లేదంటే మాంకోజెబ్ రెండు

దాంట్లో వీటన్నిటికీ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే మొక్కలు చనిపోతాయో వాటిని తీసివేసి చుట్టూ ఉండే మొక్కలకు మొదలు తడిసే విధంగా మందును పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ కందిలో వచ్చే ఫైటోప్తరా తెగులను సమర్థవంతంగా నివారించుకోవడానికి వీలవుతుంది.

పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతి విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్ది, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిన్న ప్రారంభించారు. అనంతరం ఫ్లైఓవర్పై ప్రయాణించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆర్ఓబీ నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన మంత్రి మిగిలిన పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి దసరా నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: జిల్లాని సర్వసుందరంగా తయారు చేయాలి, జిల్లాకి పెట్టుబడులు కావాలి, జిల్లాలో సమస్యలు లేకుండా చేయాలి, ఈ ఒక్క ఆలోచనతోనే, ఈ తపతలతోనే మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. మేము మరింత ఉత్సాహంగా, మరింత బలంగా మేము పనిచేయాలంటే మీ తాలూకా సహకారం మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మళ్లీ మళ్లీ సభాముఖంగా కోరుకుంటున్నాం. దేశ విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి తెలుగు వారి కీర్తిని, ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపిస్తూ వాళ్ళందరూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి.
0: వస్తుసేవల పన్ను జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన నిన్న పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ పన్నుల ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35% ఉందని, ఈ ఆదాయం తగ్గితే సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని అన్నారు. పన్నులు చెల్లించేవారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించాలని, పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులో స్పష్టత, ఏకరూపత కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అభినందించారు. జీఎస్టీ పరిపాలన, పన్నుల ఎగవేత గుర్తింపు, ఆదాయ వనరుల పెంపులో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరును కౌన్సిల్ ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించవచ్చని జీఎస్టీ కౌన్సిల్ సూచించింది.

0: 2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ను భూ సమస్యలు లేని రాష్టంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: వట్టిగుడిపాడు కన్సన్పల్లి గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అనాదిగా రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్న పేదవాళ్ళకి ఎంతో మందికి ఉపశమనం కలిగే విధంగా ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం చాలా త్వరితగతిన జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎటువంటి అన్యాయం జరిగినా కూడా దాన్ని పరిశీలించి రెక్టిఫై చేయడానికి రెవెన్యూ శాఖ ప్రభుత్వం సిద్ధంగా కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని జరుగుమల్లి మండలం నర్సింగోలులో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. తరువాత పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ,
3: సబ్స్టేషన్స్ అన్నీ కూడా వేగంగా పూర్తి చేసి ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. మన పవర్ జనరేషన్ ఒక ఎత్తే జనరేట్ అయిన పవర్ ని గ్రామాల్లో ప్రజలకు గాని వ్యవసాయానికి గాని దాంతోపాటు పరిశ్రమలకు గాని ప్రజలకు గాని సక్రమంగా 24 గంటలు అందించడమే జయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 4 సబ్స్టేషన్స్ మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6,000 కోట్ల రూపాయలు ట్రాన్స్కో సబ్స్టేషన్స్ కట్టడానికి ఖర్చు పెడుతున్నాం.
0: హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. విలువిద్య వంటి క్రీడలతో యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్, పోర్ట్, లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా గ్రీన్ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్దిపై ఇరువురు మంత్రులు చర్చించారు. మారిటైమ్ రంగంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఉత్తమ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సంక్షేమం, అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పడుచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలియజేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ రానున్న 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్ 9న స్విట్జర్లాండ్లో

0: ని బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 9న ప్రపంచ తపాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. అథ వార్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం మహిళా బాల వికాస విభాగీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రే సహభాగం కరిష్యతి. ह्यः आरब्धे अस्मिन् द्विदिवसीय सम्मेलने सर्वेषां राज्यानां महिला बाल विकास क्षेत्रैः सम्बद्धानां राजनीतिक नेतृणां अधिकारिणां च सहभागिता भवति. प्रधानमन्त्रिणा परिकल्पितानां विभागीय शिखर सम्मेलनानां शिखायाः इदं द्वितीयं सम्मेलनमस्ति. अस्य सम्मेलनस्य उद्देश्यं सहकारी संघव्यवस्थायाः सुदृढीकरणं राष्ट्रिय प्राथमिकतानां पूर्तये सामूहिक दायित्व भावनायाः प्रवर्धनं तथा केन्द्र राज्ययोः परस्पर सहकारेण कार्य परिणामानां त्वरित साधनमस्ति. सम्मेलने चतुर्षु प्रमुख विषयेषु ध्यानं केन्द्रितमस्ति: पोषणं, प्रारंभिक शिक्षा, बाल संरक्षणं तथा महिलानां सुरक्षा सशक्तीकरणञ्च. वस्तु सेवाकर परिषदा नवदिल्ल्यां सम्पन्ने स्वकीयस्य 57वें उपवेशने करदातृभ्यः अनुपालन प्रक्रियां सरलीकर्तुं विविधाः उपायाः अनुमोदिताः. एतेषु निर्णयेषु वस्तु सेवाकर व्यवस्थायाः अन्तर्गतं कराधिकारिणां निगडीकरणं, अधिकाराणां निरसनं तथा अभियोजनस्य सीमायाः 1 कोटि रूप्यकेभ्यः 5 कोटि रूप्यकाणि यावत् वर्धनं सम्मिलिताः सन्ति. वित्तमन्त्री निर्मला सीतारमण राष्ट्रिय राजधान्यां नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन्ती एतस्य घोषणाम् अकरोत्. प्रत्येकस्मिन् प्रकरणे दण्डस्य निर्धारणं सः अर्थदण्डः भवतु, कारावासः भवतु उत वा उभयं न्यायालयस्य विवेकाधिकाराय त्यक्ष्यते. वित्तमन्त्री उक्तवती यत् उपवेशने वस्तु सेवाकरस्य मानेषु किमपि परिवर्तनं न कृतं तथा वर्तमानः मूल्यनिर्धारणक्रमः स्थिरः अस्ति. तया सूचितं यत् वस्तु सेवाकर परिषदा सूचनापत्राणां प्रेषणाय, कार्यसञ्चालनाय च समानमानकानाम् अनुशंसा कृता अस्ति. संस्कृतवार्तायाः संस्करणमिदम् आकाशवाणीतः प्रसार्यते.
2: अद्यतनाः तिष्ठन्तु, अग्रेसराः भवन्तु. एक्स्पटले @AIRNews हिन्दी अथ इन्स्टाग्राम माध्यमे AIRNews अलर्ट्स इत्यत्र अस्मान् अनुसरन्तु.
1: भारतेन विगतेषु कतिपयेषु दिवसेषु आभा अन्ताराष्ट्रिय विमानस्थानकं तथा रियादनगरे स्थितं किंग खालिद अन्ताराष्ट्रिय विमानस्थानकं लक्ष्यीकृत्य जातानां आक्रमणानां निन्दा कृता. एतेषु आक्रमणेषु नागरिकाणां मृत्युः अभवत् तथा अनेकजनाः व्रणिताः जाताः. विदेशमन्त्रालयेन एकस्मिन् वक्तव्ये उक्तं यत् नागरिकोपयोगी आधारभूतसंरचनां लक्ष्यीकृत्य आक्रमणं सर्वथा अस्वीकृतं वर्तते. रियाद नगरे स्थितेन भारतीय दूतावासेन सऊदी अरब देशे निवसतां भारतीय नागरिकाणां कृते परामर्शः प्रसारितः. वर्तमानस्थितिं दृष्ट्वा भारतीय नागरिकाः सतर्काः भवेयुः, आवश्यकतायां च गृहेषु एव तिष्ठेयुः इति दूतावासेन परामर्शः प्रदत्तः. भारतीय नागरिकाः प्रवर्तमानघटनाभिः सम्बद्धानां दृश्यश्रव्यचित्राणां वार्तानां च सामाजिक माध्यमेषु

ప్రసారణం పునః ప్రసారణం చ న కుర్యుః ఇతి దూతావాసేన అనురోధితాః. స్థానీయాధికారిభిః ఆధికారిక మాధ్యమైః ప్రసారితానాం నిర్దేశానాం పాలనమపి కర్తుం తాన్ సూచితం. ప్రవాసీ భారతీయ సహాయతా కేంద్రస్య అహోరాత్రం ఉపలబ్ధా దూరభాష సహాయతా సేవా నిశుల్క దూరభాష సంఖ్యాయాం 8-0-0-2-4-7-1-2-3-4 ఇత్యత్ర ఉపలబ్ధా అస్తి. క్రికెట్ క్రీడాయాం భారతం అద్య రాంచీనగరే వెస్ట్ ఇండీస్ దళం సమ్ముఖీకరిష్యతి ఇతి వార్తాః.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం ఉదయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో సాంప్రదాయ కళారూపాలు డిజిటలీకరణ అనే అంశం గురించి విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం శ్రీ ముక్కపాటి నరసింహ శాస్త్రి గారి జయంతి సందర్భంగా హాస్యానికి పాదులు వేసిన ముక్కపాటి అనే అంశం గురించి పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగం వింటారు. అలాగే గాంధీ మార్గం వింటారు. 8 గంటలకు ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్ విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. 8:35 చిత్రగీతాలు ఆపాత మధుర గీతాలు వింటారు. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ షేక్ చిన్నమౌలానా నాదస్వర వాద్య కచేరి వింటారు. 9:30 నమస్తే అమరావతి సినీ గీతాలు వింటారు. ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రత్యేక కార్యక్రమం. అతిథి శ్రీమతి సాజినేని యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు, రాష్ట అధికార ప్రతినిధి, పరిచయకర్త శ్రీమతి కె రాణి. అనంతరం రాబోయే అతిథి 11:00 గుర్తు చేసుకున్నాం. 11:30 సినీ గీతాలు, 12:10 లాహిర్ లాహిర్లో. పన్నెండు లలిత సంగీతం కార్యక్రమంలో రవీంద్ర గారి గీతాలు వింటారు. 1:10 సినీ గీతాలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన గురించి, 2:30 సినీ గీతాలు, 3:00 ఎన్సీఆర్టీ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం, 3:30 టీన్ టైం, 4:00 యువలయ, 5:00 సినీ గీతాలు, 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి శీర్షిక గయోపఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. ఆరు 50 నిమిషాలకు వ్యవసాయ సూచన, 7:00 ప్రసార విశేషాలు, 7:15 పంట సీమల కార్యక్రమంలో సూడోమోనాస్ ఫ్లోరీ సైన్స్ బహుళ ప్రయోజనకర బ్యాక్టీరియా అనే అంశంపై డాక్టర్ బి వెంకటేశ్వర్ల గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతం, అలాగే ఔషధ గింజల ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00

0: దార్శనిక భారత్ మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి వనిపెండ కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త సుగవాసి గంగాధర్. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:15 సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా అంతరిక్ష ప్రయోగాలలో అజేయ శక్తి భారత్ అనే అంశం గురించి శ్రీ వేదాంతం భరత్ గారి ప్రసంగం వింటారు. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సమయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2వ T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. నిన్న ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్టాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటున్నారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో సహా పోషకాహారం, ప్రాథమిక విద్య, బాలల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు పంచుకునేందుకు, అమలులో ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములు ఒకచోట చేర్చడంతో పాటు మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన కొత్త విడత జీఎస్టీ సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. నేర విముక్తి, సరళమైన విధానాలపై కౌన్సిల్ సిఫారసులు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వేగవంతమైన నిర్ణయాలు, తక్కువ సమ్మతి ఖర్చులు, ఆటోమేటెడ్ ఆఫీసులు, అలాగే నమ్మకం ఆధారిత పాలనపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. జీఎస్టీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంస్కరణలు అనుగుణంగా ఉన్నాయని మోదీ వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో భారత వాయుసేన 94వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ వారియర్స్ మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. భారత వాయుసేనలో MiG-21 విమాన సేవలు ముగింపును పురస్కరించుకుని ఒక స్మారక పోస్టల్ స్టాంపును రాష్టపతి విడుదల చేశారు. జీఎస్టీ నిబంధనల్లో పన్ను అధికారులకున్న అరెస్ట్ చేసే అధికారాలు ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా 2 విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థాన నిర్ణయాలకు వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులో ఆలస్యం చేసిన, పొరపాట్లు దొర్లిన లేదా చెల్లింపులో పెండింగ్లు ఉన్న పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వస్తుసేవల పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
2: The council recommended removing arrest powers under GST. Council recommended raising the prosecution threshold from 1 crore to 5 crore. So prosecution is not going to happen for anything below 1 crore. Till now that's been the threshold. Now it's taken up to 5 crores.
1: అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో నౌకా నిర్మాణానికి అనుకూల వాతావరణాన్ని తమ మంత్రిత్వశాఖ సృష్టిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ షిప్ బిల్డర్స్ అపార విశ్వసనీయతను సంపాదించేందుకు ఇతర దేశాల నుంచి వస్తున్న ఇలాంటి ఆర్డర్స్ నిదర్శనమని సోనోవాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెక్నాలజీ, టెలికాం ఆపరేటర్లు

పరిశ్రమల అధిపతులు, విద్యావేత్తలు, పరిశోధన సంస్థలు హాజరయ్యారు. కమ్యూనికేషన్ సాంకేతికతలు అభివృద్ది చేయడంలో సహకారం పెంపొందించడం, భారత్ 6G ఆసియాలు ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ గ్లోబల్ ఇండస్టీ వర్గాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ 6G అలయన్స్ 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాల అభివృద్ది, టెక్నాలజీ అమలు, తదుపరి నెట్వర్క్స్ రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ 6G విజన్, స్టాండర్డ్స్, ట్రయల్స్, AI నేటివ్, సస్టైనబుల్ నెట్వర్క్, స్పెక్ట్రమ్, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాంచీలో గర్ ఖటాంగాలో ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీలో వివిధ నూతన సౌకర్యాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. అడ్మిట్ కమ్ స్కూల్ భవనం, బిర్సాముండా బహుళ ప్రయోజన హాల్, జైపాల్ సింగ్ ముండా స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్స్ట్ జెన్ బ్రీడింగ్ సౌకర్యం వీటిలో ఉన్నాయి. అలాగే 119 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జార్ఖండ్లో శాస్త్రీయ వ్యవసాయం, మెరుగైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయం, ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యతను మంత్రి చెప్పారు. సాంప్రదాయ విజ్ఞానంతో పాటుగా ప్రస్తుత వ్యవసాయ సవాళ్లు ఎదుర్కొనేందుకు శాస్త్రీయ పద్దతులు అవలంబించాలని కోరారు. పరిశోధనా సంస్థల నుంచి సరైన సాంకేతికత రైతుల పొలాలకు చేరవేయాలని సూచించారు. కూరగాయలు, తృణధాన్యాలు, పశుపోషణతో కూడిన సమీకృత వ్యవసాయం ప్రోత్సహించాలని తెలిపారు. నిన్న ప్రీ రబీ కిసాన్ గోష్ఠీ కార్యక్రమంలో రాంచీ, కుంటి ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు పాల్గొన్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ శిఖరాగ్ర సమాపేశం న్యూఢిల్లీలో నిన్న ప్రారంభమైంది. ఈ సదస్సు కేంద్ర రాష్టాల మధ్య సమన్వయం మరింత బలపరుస్తుందని, మహిళా సాధికారిత, పిల్లల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాల అమలు నిర్ధారిస్తుందని మంత్రి తెలిపారు. మహిళా సాధికారిత, శిశు అభివృద్ది, పోషకాహారం, భద్రత, సంక్షేమంపై ప్రధాన చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. వివిధ రాష్టాల మహిళా శిశు అభివృద్ది మంత్రులతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని అన్నపూర్ణదేవి వెల్లడించారు. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ గరిష్ట రిటైల్ ధరలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా మందుల ధరలు 70% వరకు తగ్గుతాయని, దీనివల్ల క్యాన్సర్ రోగులకు ఏటా 2500 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలో అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా, ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో పేరుడు పదార్థాలు నిర్వీర్యం చేస్తే ఆపరేషన్ సమయంలో 4 సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. బేజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలార్మడుగు క్యాంప్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగదల్పూర్ నుంచి మ్యునిషియన్ టెక్నీషియన్ బృందం, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఈ పనిని పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా సమీపంలో పేల్చిన ఒక పేలుడు పదార్థం తూటా తాలూకు శకలం తగలడంతో 4 సిబ్బంది గాయపడ్డారు. వీరులిద్దరికి తీవ్ర గాయాలు కాగా మరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. 4 సిబ్బందికి ప్రాథమిక చికిత్స అందించాక మెరుగైన చికిత్స కోసం కోంటాలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ భౌతికకాయానికి పూణే సమీపంలో దోంజలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ నానాచీవాడిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో రాత్రి 11:30 ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు ముందు నటుడికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నానా పటేకర్ పార్థివ దేహం పూణె విమానాశ్రయం చేరుకున్నాక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఇగ్నాస్ షిండే, సునీత పవార్ ఘన నివాళులు అర్పించారు. నానా పటేకర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హిందీ, మరాఠీ చిత్రసీమకు ఆయన చేసిన సేవలు, చిరస్మరణీయ పాత్రలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, లక్షద్వీప్, సిక్కింలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని ఆ శాఖ పేర్కొంది.

సౌదీ అరేబియాలో రియాద్లో ఉన్న అబా అంతర్జాతీయ విమానాశ్రయం కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడిని భారత్ ఖండించింది. ఈ దాడిలో సామాన్యులు మరణించడం, గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2 టీ20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఉదయరేఖ. ఉదయరేఖలో ముందుగా సాంప్రదాయ కళారూపాలు డిజిటలీకరణ అనే అంశం గురించి విశేషాలు తెలుసుకుంటారు.

0: డిజిటల్ ప్రపంచ ఆవిర్భావం తర్వాత మానవ జీవితంలో దాని ప్రమేయం లేని అంశమంటూ ఏదీ లేకుండా పోయింది. అపారమైన సాంకేతిక సౌలభ్యం వల్ల కళాత్మక వ్యక్తీకరణ ఆకర్షణీయంగా, ఆవిష్కరణాత్మకంగా రూపొందింది. మనిషి మేధస్సుకు కళకు అవినాభావ సంబంధం ఉంది. ప్రాచీన కాలంలో మనకు కృత్రిమ మేధ తెలియదుగాని అద్భుత మేధాశక్తిని చాటే కళలు ఎన్నో ఉన్నాయి. ఆదిమానవులు వారి తెలివితేటలతో రాతి, దంతపు పరికరాలు తయారు చేయడం, బొమ్మలు, బండ్లు, కుండలు, పాత్రలు, వస్త్రాలు, పూసలు తయారీతో పాటు కొయ్యతో చేసిన చెక్కడాలు, బొమ్మలు, చిత్రలేఖనం వంటివి కనిపిస్తాయి.
1: కళా సంస్కృతి అనేవి మనకు గుర్తింపునిస్తాయి. సామాజిక విలువలు, సాంప్రదాయాలు, విశ్వాసాలను ప్రతిబింబిస్తాయి. సంగీతం, నృత్యం, సాహిత్యం, చిత్రలేఖనం వంటి కళారూపాల ద్వారా వ్యక్తులు, సమాజాలు తమదైన ప్రత్యేక గుర్తింపును, వారసత్వాన్ని ప్రకటిస్తాయి. కళ ఆలోచనను రేకెత్తిస్తుంది, కట్టడులను ఎదిరిస్తుంది, కార్యాచరణకు పురికొల్పుతుంది. డిజిటల్ సాంకేతికత రావడంతో డిజిటల్ చిత్రలేఖనం, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్, ఇంటరాక్టివ్ మీడియా సహా కొత్త కళారూపాలు పుట్టుకొచ్చాయి. ఈ సాంకేతికతలో భాగంగా ట్యాబ్లెట్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, డిజిటల్ కెమెరా వంటి సాధనాలతో కళాకారులు అత్యద్భుత దృశ్య కళాఖండాలకు జీవం పోస్తున్నారు. సంప్రదాయ పద్ధతులలో అసాధ్యం అనిపించినవన్నీ ఈ సాంకేతికత ప్రవేశంతో సులభ సాధ్యమయ్యాయి. కృత్రిమ మేధ వంటి ఉపకరణాలు అందుబాటులోకి రావడంతో వర్చువల్ మ్యూజియం, వర్చువల్ కన్సర్వేటరీలు, థియేటర్లు, వెబ్సైట్లు, సామాజిక మాధ్యమ వేదికలు, ఆన్లైన్ ప్రదర్శనశాలలు, కళాఖండాల డిజిటల్ విక్రయశాలల వంటి వాటి వల్ల నేరుగా కళాకృతులను వినియోగదారులకు విక్రయించే అవకాశం లభించింది. ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.
0: ఈ డిజిటల్ యుగం కళాకారులకు, ఔత్సాహికులకు అనేక అవకాశాలు కల్పించడమే కాకుండా అనేక

0: సవాళ్లను కూడా తెచ్చిపెట్టింది. డిజిటల్ కళా సృష్టికి సాఫ్ట్వేర్ పరిజ్ఞానమే కాదు, నైపుణ్యం కూడా తప్పనిసరి. డిజిటల్ పద్ధతులు అధునాతనంగా మారడం వల్ల ఏవి అసలైనవి ఏవి నకిలీవి గుర్తించడం కష్టంగానే ఉంది. ఇక సమాచార సేకరణ, గోప్యత, ఆర్థిక లావాదేవీలు మొదలైన విషయాలు రక్షణ కోసం సైబర్ భద్రతా చర్యలు అవసరం. ఏది ఏమైనప్పటికీ డిజిటల్ యుగం కళా ప్రపంచాన్ని పరివర్తనాత్మకం చేసింది. సాంకేతికంగా అభివృద్ధి చెందడం వల్ల డిజిటల్ కళాత్మక విస్తరణకు అవకాశాలు అపారంగానే ఉంటాయి. కంప్యూటర్ పరిజ్ఞాన సాంకేతికత అభివృద్ధి ఫలితంగా డిజిటల్ కళ కూడా ముందంజలో ఉంది. ఇప్పటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక విలువలను గమనిస్తే కళ డిజిటల్ సాంకేతికతల కలయికతో డిజిటల్ ఆర్ట్గా ఓ సరికొత్త కళా సృష్టికి దారితీసింది. పెయింటింగ్, డ్రాయింగ్, శిల్పాలకు మాత్రమే కాదు, కంప్యూటర్ సృష్టించే చిత్రాలు, ఆకృతులు కూడా ఇందులో అంతర్భాగం అయ్యాయి. పెయింటింగ్, గ్రాఫిక్ డిజైన్ ఇన్స్టలేషన్, యానిమేషన్లు మాత్రమే కాదు, కవిత్వం, సంగీతం, శిల్పకళలో కొత్త దృక్కోణాలను కూడా డిజిటలీకరణ మన ముందుకు తీసుకువచ్చింది. దీనికి తోడు ఆధునిక సాఫ్ట్వేర్, వేగంగా పనిచేసే కంప్యూటర్ ప్రాసెసర్ పురోగతి కళారూపాలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి, డిజిటల్ కళారూపాల్లో కొత్త కళాత్మక భావనల అభివృద్ధికి అనేక సాంప్రదాయ కళారూపాలకు పునఃరూపమిస్తోంది. జీవితంలోని అనేక అంశాలను డిజిటల్ సాంకేతికత తనలో ఎలా ఇముడ్చుకుందో మనం ఊహించలేకపోవచ్చు, కానీ దాని విస్తృత ప్రభావాన్ని మాత్రం త్రోసిపుచ్చలేము.
1: దృశ్యకళ, చిత్రకళ, శిల్పకళ, వాస్తుకళ, నృత్యకళ, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఇలా అన్ని రంగాల్లో డిజిటల్ సాంకేతికతల ఉపయోగాన్ని మనం చూడవచ్చు. దృశ్యకళ విషయానికి వస్తే ఇది స్పర్శానుభూతిని ఇచ్చే ప్రత్యక్ష కళారూపం. ఈ కళారూపాలు కళాకారులు నేరుగా ప్రదర్శించే భౌతిక రూపంలో ఉంటాయి. ఈ డిజిటల్ యుగంలో మన సాంస్కృతిక ప్రదేశాలు, సంప్రదాయ వస్త్రధారణ మొదలైన వాటి కోసం తక్కువ శ్రమతో, కనీస వ్యయంతో కొత్త సాంకేతికతను వాడుకోవచ్చు. ఆధునిక సాంకేతికతలో ఎవరైనా ఊహకు మించి దృశ్యీకరించే వీలుంటుంది. అయితే నకిలీ లేదా వికృత వీడియోల చిత్రీకరణకు కొన్ని సాంకేతికతలు దుర్వినియోగం అవుతాయన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి.
0: ఇక పూర్వపు చిత్రకళలో సాంకేతిక పరిజ్ఞానం మనకు ఎక్కడా కనిపించదు, కానీ నేటి కళారూపం అధిక శాతం డిజిటలీకరించబడింది. ఈ రోజున కళాకారుడు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎలాంటి చిత్రాన్నైనా గీయగలడు. ఆభరణాలు, వస్త్రాలు, వీటి రూపకల్పనలో ఈ చిత్రకళ తోడ్పడుతోంది. ఈ ప్రక్రియలో కనిపించే డిజిటలీకరణ ఎంతో విలువైనది. అలాగే శిల్పకళ విషయానికి వస్తే ప్రాచీన కాలం నుండి ఈ కళాకృతులను బంకమన్ను లేదా ఇతర రకాల మట్టితో తయారు చేసేవారు. ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచంలో 3D సాంకేతికతను ఉపయోగించి డిజిటల్ శిల్పాలను రూపొందిస్తున్నారు. ఇలా రూపొందించిన కొన్ని శిల్పాలు జీవం ఉట్టిపడేలా మనకు కనిపిస్తాయి.
1: వాస్తుకళ లేదా భవన నిర్మాణ సాంకేతికతను సాధారణంగా భారీ స్మారక చిహ్నాలు, భవనాల రూపకల్పనలో వినియోగిస్తారు. ఈ కళకు సంబంధించినంతవరకు అన్వేషణ నుంచి తవ్వకం వరకు డిజిటల్ సాంకేతికత అత్యవసరం. ఇక నృత్య కళారూపం అత్యంత ప్రాచీనమైన కళ. అయితే దీనిపై డిజిటల్ ప్రపంచంలో అనేక కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఒక వ్యక్తి నృత్యాన్ని చీకటిలో లేజర్ కాంతి పుంజాల ద్వారా చూడగలం, కానీ మనకు వివిధ దీపకాంతల కదలికలు మాత్రమే కనిపిస్తాయి. ఇక అత్యంత ప్రాచీన కళారూపాల్లో సంగీతం ఒకటి. ఆబాల గోపాలాన్ని సంతోషపరచగలిగే శక్తిగల కళాకారులు గళం విప్పిన, వాద్యంతో వినిపించిన శ్రావ్యమైన సంగీతం మనల్ని అలరింపచేస్తుంది. ఆధునిక యుగానికి ముందు ఇవి సహజమైనవే అయినా నేటి ప్రపంచంలో ఈ కళకు డిజిటల్ సాంకేతికత జోడించబడుతోంది. ఒక గాయకుని గళం అంత శ్రావ్యంగా లేనప్పటికీ ఆటోట్యూన్ సాంకేతికతతో శ్రావ్యంగా మార్చుకోవచ్చు. అలాగే కళాకారుల స్వరంతో సమన్వయానికి తగిన డిజిటల్ వాద్యాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
0: ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే రంగస్థల కళాకారులు తమ శక్తివంతమైన స్వరం, భావ వ్యక్తీకరణతో ప్రేక్షకులను అలరించే వాస్తవిక కళాకారులు. అయితే సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్లు, స్వర సాంకేతికత

0: ల విస్తృత వాడకంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ సాంకేతికత ద్వారా అసలైన ప్రదేశంతో నిమిత్తం లేకుండా ఏ సినిమా అయినా మనం కోరుకున్న ప్రదేశాన్ని చూపించవచ్చు. సాంకేతికత సహాయంతో మనం కృత్రిమ ప్రదేశాన్ని సృష్టించుకునే అవకాశం కూడా ఉంది. ఈ కళారూపాలకు వినూత్న ఆకృతి ఇవ్వడంతో పాటు వాటిని ప్రపంచంతో పంచుకోవడం, పరిరక్షించుకోవడం వంటి పద్ధతులను డిజిటల్ సాంకేతికత అభివృద్ధి చేసింది. పురాతన వస్తువులు, పత్రాలు, కళాఖండాలు వంటి సాంస్కృతిక వారసత్వ సంపద అపహరణకు గురికావడం లేదా ఇంకో రూపంలో నష్టపోవడం జరగకుండా సంరక్షణలో భాగంగా ప్రాచీన భాండాగారాలు, కళా వస్తు ప్రదర్శనశాలలు డిజిటలీకరణను చేపట్టాయి.
1: శతాబ్దాల నుంచి ఎనలేని గౌరవానికి నోచుకున్న కళారూపం సాంప్రదాయక కళారూపం. ఎలక్ట్రానిక్ కళా నైపుణ్యంతో యంత్ర పరికరాల ప్రవేశాన్ని సాంప్రదాయక కళాకారులు ఎల్లవేళలా స్వాగతించరు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. పాతకాలపు విశ్వాసాలు, సాంప్రదాయక పద్ధతులు, సాంకేతిక విజ్ఞానం అందుకోలేకపోవడం, వయస్సు, తక్కువ స్థాయి అక్షరాస్యత వంటి కొన్ని కారణాలు ఉన్నప్పటికీ నగరాలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో మనుగడ సాగించే ఈ కళాకారులు తమకి తామే ఒక వ్యవస్థగా ఉంటూ కొన్ని అమూల్యమైన కళారూపాలను సంరక్షిస్తున్నారన్నది ఎవరూ కాదనలేని సత్యం. టెక్నాలజీ వారిని దాటుకుని ఎంత ముందుకు పోయినా వాళ్లు వాళ్ల వృత్తిని కొనసాగిస్తూనే ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంకేతికత అనేది మనిషి చేతిని పక్కకు నెట్టేసి తన ప్రాబల్యం చూపిస్తుందన్న ఆలోచన సరైంది కాదు. కానీ కళాత్మక ఊహాశక్తికి టెక్నాలజీని జోడించడం అనేది ఆహ్వానించదగ్గ విషయం.
0: కళారూపాలకు ప్రాచుర్యం కల్పించడంలో డిజిటల్ మీడియా పాత్ర అద్భుతమైనది. నిబద్ధతతో కూడిన డిజిటల్ మీడియా క్యాంపెయిన్లతో అంతరించబోతున్న అనేక కళారూపాలు తిరిగి రూపుదిద్దుకుంటున్నాయి. కళ శాశ్వతంగా కనుమరుగు కాకూడదు. తిరిగి మన చేతికి అందకుండా జారిపోతున్న కళా వారసత్వ సంపదను చాలా వరకు ఎలక్ట్రానిక్ మీడియా చేయూతతోనే తిరిగి పొందగలిగాము అంటే అది అతిశయోక్తి మాట కాదు. ఏది ఏమైనప్పటికీ డిజిటల్ సాంకేతికత అన్ని కళారూపాలను ఉత్తేజకరంగా మారుస్తూ అందుబాటులో ఉంచడానికి ఎంతగానో కృషి చేస్తోంది. కానీ డిజిటల్ సాంకేతికతను ఎంతగా వాడుకుంటున్నామో అంతకన్నా జాగ్రత్తగా మనం పరిమితులు, హద్దులు విధించుకోవడం తప్పనిసరి.

0: మీరింతవరకు సాంప్రదాయ కళారూపాలు డిజిటలీకరణ అనే అంశం గురించి విన్నారు. పట్టణం శ్రీమతి పి శ్యామలామణి, శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక. ఇప్పుడు వినండి
1: కార్యక్రమంలో. ఇప్పుడు మొక్కపాటి నరసింహశాస్త్రి గారి జయంతి సందర్భంగా హాస్యానికి పాదులు వేసిన మొక్కపాటి శ్రీ పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగం వినండి.
2: బారిస్టర్ పార్వతీశాన్ని ఎరుగున్న వారంతా మొక్కపాటి నరసింహశాస్త్రి గారిని ఎరిగి ఉండాలి. ఆయన పేరు తెలియకపోతే తెలుగు హాస్యానికి మహాపరాధం జరిగినట్లే. శ్రీ శాస్త్రి గారు సుమారు 5 అడుగులు, పొట్టి కిందే లెక్క, కుదుమొట్టంగా నిండుగా కంటిమెడ లాల్చి పంచెతో దేశభక్తుల్లా ఉండేవారు. కాని లండన్ రిటైర్డ్ పెద్ద మనిషిలా ఉండేవారు కారు. 16 అణాల తెలుగుతనం, నెమ్మది, మాట తీరు, అచ్చ తెలుగు మనిషి అనిపించేవారు. మన హోటళ్లలో దుప్పట్లు తువ్వాళ్లు సరిగా ఇవ్వరని, నీట్గా ఉండవని చికాకు పడేవారు. శాస్త్రి గారికి హోటళ్లలో ఉండటం అలవాటు. బారిస్టర్ పార్వతీశం 2/3 భాగాలు నేను ఎడిటర్గా ఆంధ్రజ్యోతిలో ఉండగా రాయించాను. ఆయన 4వ భాగం రాస్తానని ఉత్సాహపడ్డారు, కాని మేము కుదరనివ్వలేదు. శాస్త్రి గారు ప్రపంచమంతటికీ రచయిత గాని పిఠాపురం స్టేషన్లో దిగితే సోదమ్మ గారు తమ్ముడంటే గాని తెలీదు. శాస్త్రి గారు ఎవ్వరికీ తెలియదు. ఇన్స్పైట్ ఆఫ్ బారిస్టర్ పార్వతీశం, శాస్త్రి గారికి నా మీద కినుక ఏర్పడటానికి ఒక కారణం ఉంది. బాతాకాని అని ఒక వ్యంగ్యహాస్య రచనల సంకలనం వారిది నేను రివ్యూ చేస్తూ బారిస్టర్ పార్వతీశానికి మార్కెట్ పోయిన రచన ఇన్నోసెన్స్ ఎబ్రాడ్ అనేది ఆధారం అని రాశాను కుంటిగా. ఆయన దానికి నీ మొహం నీకేం తెలుసునని అనలేదు, కాని తెలుగువాడికి ఒక రోగం ఉంది.

కాస్త మంచి రచన పేరు వచ్చిన దాన్ని ఏదైనా దీనికి మాతృక ఇంగ్లీష్లో ఉందని కాపీ అని యాగీ చేసి ఆనందించడం అని అన్నారు. ఆ విషయం అలా ఉంచితే బారిస్టర్ పార్వతీశం ఎందుకు ఎలా వ్రాశారు అని శాస్త్రి గారు చెప్పారు. ఒకసారి ఆయన లండన్ నుంచి అర్ధాంతరంగా మొదటి ప్రపంచ సంగ్రామం ప్రారంభం కాగానే అక్కడి చదువు అర్ధాంతరంగా మానేసి ఓడెక్కి ఇండియా వచ్చి రాలేరు. యుద్ధం ప్రారంభమై ముదిరితే ప్యాసేజ్ సముద్ర మార్గం కష్టమవుతుందని భావించి వచ్చేశారట. ఇండియా వచ్చాక కూడా అప్పుడు లండన్లో తమతో చదువుకున్న తెలుగు మిత్రులతో శాస్త్రి గారు టచ్ లో ఉండేవారు. అట్టి వారిలో అనంత పంతుల అనంత పద్మనాభ స్వామి తెనాలిలో ఉండేవారు ఆయన ఒకరు, దుగ్గురాల గోపాలకృష్ణయ్య గారు మరొకరు. మొక్కపాటి నరసింహశాస్త్రి గారంటే సామాన్యులు కాదు. మొక్కపాటి సుబ్బారాయుడు గారని కృష్ణపక్షంలో కృష్ణశాస్త్రి గారు కీర్తించిన మహాపురుషుడు. ఆయన పిఠాపురం రాజా దివాను. అన్నగారితో చెప్పకుండా శాస్త్రి గారు కుక్ అండ్ కంపెనీ ఓడ మీద రహస్యంగా లండన్ పలాయనం చిత్తగించి ప్రయాణ మధ్యంలో అన్నగారికి ఓడ నుంచి తంతి కొట్టి లండన్ లో దిగే సమయానికి డబ్బు పంపమన్నారు. సముద్రయానం వెళ్లనివ్వరని ఆయన అలా చేశారట. మొక్కపాటి సుబ్బారాయుడు గారంటే అపరిమిత భక్తి. మొక్కపాటి రామ్మూర్తి అని శాస్త్రి గారికి తమ్ముడు ఒకరు ఉన్నారు. ఆయన నాయుడు గారి శిష్యుడు, బ్రహ్మ సమాజ మతం పుచ్చుకున్నాడు. చలం గారికి కృష్ణశాస్త్రి గారికి మిత్రుడు. రామ్మూర్తి చలం వల్ల పాడయ్యాడని శాస్త్రి గారికి చివరి వరకు మహాకోపంగా ఉండేది. శాస్త్రి గారు లండన్ వెళ్లి చదువుకున్నది బారిస్టర్ చదువు కాదు. అక్కడ చదువులకు అడ్మిషన్ పరీక్ష రాశాక బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. మాంసాహారి కాదు. ఇండియా వారు వచ్చేసరికి స్వాతంత్రోద్యమం ముమ్మరంగా ఉంది. అందుచేత వారు ప్రిన్సిపల్డ్గా అస్వతంత్ర భారతదేశంలో ఏ బ్రిటిష్ పరిపాలకుల రాజ్యంలో ఏ ఉద్యోగము చేయనని చేయలేదు. పిఠాపురంలో వారికి ఆస్తిపాస్తులున్నాయి. ఇంతకీ బారిస్టర్ పార్వతీశం కథ శాస్త్రి గారు రాయాలని అనుకోలేదు. శాస్త్రి గారి అత్తవారి ఊరు మొగల్తుర్రు. పండగ సెలవులకు అత్తవారింటికి వెళ్లిన శాస్త్రి గారి చుట్టూ మరదళ్లు మొదలైన పెద్దలంతా చేరి లండన్ కబుర్లు చెప్పమంటుంటే శాస్త్రి గారు తన ప్రయాణంలో పడ్డ అవస్థలన్నీ హాస్యంగా వినోదంగా పెద్దలకు చెప్పగా వారు ఇదంతా ఒక కథగా ఎందుకు రాయకూడదు బావా అని బలవంతం పెట్టారట. అప్పుడు శాస్త్రి గారు తమ అనుభవాల్ని బారిస్టర్ పార్వతీశం అనే పాత్రకు జరిగినట్లు అన్వయించి డిక్టేట్ చేయగా శ్రీనివాస్ శిరోమణి గారు రాశారట. ఆయన చెప్పిన మొదటి భాగం చాలా చిన్నది తరువాత భాగాలతో పోలిస్తే. మొదటి భాగం మద్రాసులో పార్వతీశం ఓడ ఎక్కడంతో ఆగిపోతుంది. శ్రీనివాస శిరోమణి ఆ భాగం పూర్తవగానే మొదటి భాగం సంపూర్ణం అని చివరిలో శాస్త్రి గారిని అడగకుండా చేర్చారట. అప్పటినుంచి అంతా రెండో భాగం ఎప్పుడు వస్తుందని శాస్త్రి గారిని అడిగేవారట. తిరిగి 1929లో మొదటి భాగం శాస్త్రి గారు చెప్తే మళ్లీ 1968లో నేను రాయించాను. బారిస్టర్ పార్వతీశం సీరియల్ గా వస్తున్న సందర్భంలో శాస్త్రి గారి వియంకులు స్వామి శివశంకర శాస్త్రి గారు కూడా విజయవాడ వస్తూ ఉండేవారు. శివశంకర శాస్త్రి గారు చాలా గొప్ప వ్యక్తి. శాస్త్రి గారికి ఆసియాన్ని గూర్చి కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. కన్యాశుల్కం నాటకం అన్నా గురదాడ హాస్యం అన్నా మణిమాణిక్యం వారికి మొక్కపాటి వారికి కాస్త చిన్న చూపు. విజయనగరం నుంచి వెలువడే ఒక దినపత్రికలో మునిమాణిక్యం వారు గురదాడ హాస్యానికి శబ్దాశ్రయ హాస్యం అని పేరు పెట్టారు. ఇంగ్లీషు తెలుగు మిశ్రమం వలన ఏర్పడిన హాస్యం ఉత్తమ శ్రేణి హాస్యం కోవకు చెందదు అని కన్యాశుల్కంలోని హ్యూమర్ ను గురించి వారిద్దరి అభిప్రాయం. కన్యాశుల్కంలోని హాస్యం ఎందుకు చిరంజీవి అంటే మానవ స్వభావాన్ని అందులోని సాఫల్య వైఫల్యాలను చిత్రించడంలో అలాంటి పరిస్థితుల్లో అలానే మనుషులు ప్రవర్తిస్తారు అనేది రుజువు చేయడం వల్ల మనం ఎప్పటికీ ఇప్పటికీ ఆనందిస్తూ ఉంటాము. శాస్త్రి గారు మ్యాన్ ఆఫ్ వన్ బుక్ కాదు, ఆయన చాలా రాశారు. ఆంధ్రపత్రికలో ఫీచర్ కూడా రాశారు. రేడియో టాక్ ఇచ్చారు. ఆయన గాంధేయవాది, దుస్తుల్లో కూడా జాతీయవాది, సాహితీ సమితి సభ్యులు. కథల్లో తమ తమ రచనల్లో శివశంకర స్వామి వారు సూచించిన భాష అంతా ఒక పద్ధతి కట్టుబడి ఉండాలని అదే శైలిలో ప్రయత్నించేవారు. భీముడు బకాసురుణ్ణి చూసుకోబోలు, వీని భాష వేరు అంటాడు. సత్యనారాయణ గారు మొదట్లో వ్యావహారికంగా రాసి తరువాత తమ సొంత శైలి ఆయన గ్రాంధికానికి దగ్గరగా ఉండే వ్యవహారికాన్ని సృష్టించుకున్నారు. ఏకోదరులు నవలు రాశారు శాస్త్రి గారు. కథానికలు నాటికలు రాశారు కూడా. వ్యాసాలు చెప్పనక్కర్లేదు. కాని ఒక్క బారిస్టర్ పార్వతీశానికే పేరు వచ్చింది. స్థితిలో బారిస్టర్

0: కితరు పర్వతీశమును చెప్పి పిదప పలుకగవలయును కితకితల కితరులను భాసిత సుశ్లోకుడితడు సిరిసిరి మూవారు శ్రీశ్రీ గారు కూడా ప్రస్తుతించి కితాబిచ్చారు. భాషల పార్వతీశం తెలుగువాడికి ఇష్టమైన పాత్ర. మనం ఇంగ్లీష్ చదువులకు ఎగబడుతున్న దశలో మన సంప్రదాయ వ్యక్తిత్వానికి మారుతున్న పరిస్థితులకి పల్లెకి పట్టణానికి స్వదేశానికి విదేశానికి మధ్య అలవాట్లు పద్ధతులు నాగరికతలు సంస్కృతి విలువలకు సంబంధించిన సంఘర్షణ. భాస్కర్ పార్వతీశాన్ని లండన్ లో ఒక ప్రసిద్ధ హోటల్లోకి చేరాక బేరర్ సామాన్తో తీసుకెళ్తున్న దృశ్యం. అందులో ముందు లిఫ్ట్ లో ఎక్కమంటాడు. నేనేం తెలిదొక్కువాణ్ణి కాదు, ఇంత చిన్న గదిలో నన్ను కుక్కుతావా, నేను రానంటాడు. మొత్తానికి బేరర్ భాస్కర్ పార్వతీశాన్ని బలవంతాన్ని లిఫ్ట్ లోకి లాగి పైకి తీసుకెళ్లి ఒక పెద్ద రూమ్ లో దిగబెడతాడు. అక్కడ పెద్ద పెద్ద తివాసీలు హోటల్ రూమ్ లో పరిచి ఉంటాయి. ఆ తివాసీలు తొక్కితే ఎవరైనా కోప్పడతారేమోనని అంచులు పట్టుకు గోడవారిని మెల్లగా నడిచి మంచాన్ని చేరుకుంటాడు. మంచం స్ప్రింగ్ కాట్, కూర్చోగానే కిందకు లోయలోకి వెళ్లిపోతున్నట్లుగా ఫీలింగ్ వస్తుంది. అప్పుడు నరసాపురం నుంచి కూడా తెచ్చుకున్న బొంతని పైకి తీసి అది పరుచుకుని అగ్నిహోత్రుడి శాలువా కప్పుకుని హాయిగా నిద్రపోతాడు. భౌతిక సుఖాలు కొన్ని సింబల్స్ ను అంటిపెట్టుకుని ఉంటాయి. ఆ సింబల్స్ మారితే మనిషి గందరగోళ పడిపోతాడు. సద్దన్నం అలవాటు ఉన్న వాడికి హోటల్లో బ్రేక్ఫాస్ట్ రుచిస్తుందా, అలాగా డ్రెస్ మారినా వ్యక్తి గందరగోళ పడతాడు. బారిస్టర్ గారి బాధాకాని ఒక కులాసా ఫీచర్. అందులో 16 నాళ్ళ ఆంధ్రుడు, పోనిద్దురు మనకెందుకు, కోతదరాయుళ్లు, వేరు కావాలి కదూ వంటి వ్యంగ్య హాస్యరచనలు శాస్త్రి గారు తెలుగు వాళ్లకు వేసే చురకలతో సహా ఎత్తిపడుపుల్ని కూడా గుర్తు చేస్తాయి. సాహితీ సమితి సభ్యుల్ని చలంగారు చాలా మార్లు వెక్కిరించారు. ఆయన తప్ప సమితి సభ్యులు మంచి వచన రచనల్ని కథానికల్ని అందించడానికి ప్రయత్నించారు. చింతా దీక్షితులు గారి వటీరావు కథలు వ్యంగ్యహాస్యానికి చెందినవే. 1892 అక్టోబర్ 9వ తారీఖున మొక్కపాటి వారు జన్మించారు. శాస్త్రి గారి అక్షరాల తూర్పు గోదావరి జిల్లా వ్యక్తి. పిఠాపురం నుంచి కళింగదేశం ప్రారంభమవుతుంది. శాస్త్రి గారు గోదావరి జిల్లాల మాండలికం భాషలో రాశారు. టైలర్ హైస్కూల్ నరసాపురం ఇటువైపుగా అనగా పశ్చిమ గోదావరి జిల్లా వైపు పెద్ద హైస్కూల్. అక్కడ మా వారంతా ఉపాధ్యాయులుగా పనిచేశారు. కాని శాస్త్రి గారు బారిస్టర్ పార్వతీశం టైలర్ హైస్కూల్లో చదివాడు అనగానే ఆ స్కూల్కి నేటికి ప్రజలు బారిస్టర్ పార్వతీశం చదివిన స్కూలు అని రిఫర్ చేస్తున్నారు. ఆ కీర్తి అలాంటిది. మద్రాసులో ఒక భోజన హోటల్లో దుడ్డు తీసుకుని ఇక్కడ అన్నం వేస్తురు అని బోర్డు ఉంటుంది. బాస్టర్ పార్వతీశం అక్కడ భోజనం చేస్తాడు. అన్నం వేస్తాడు సరే, ఈ దుడ్డు కూడా ఎందుకు అని విసుక్కుంటాడు. బారిస్టర్ పార్వతీశం సినిమా కూడా తీశారు. శాస్త్రి గారు స్క్రిప్ట్ రాశారు అనుకుంటాను. అందులో మొదటిసారి జి వరలక్ష్మి బారిస్టర్ పార్వతీశం భార్యగా నడుస్తుంది. లంక సత్యం బారిస్టర్ పార్వతీశం వేశాడు అనుకుంటా. జీ వరలక్ష్మి పార్వతీశాన్ని ఉద్దేశించి లండన్ పోయిరా ప్రియుడా అనే పాట పాడుతుంది. ఆ చిత్రం బాగా నడిచింది కూడాను. శాస్త్రి గారు కొన్ని సినిమాలకు పనిచేశారు. సుమతి అనే చిత్రానికి స్క్రిప్ట్ రాశారు. శాస్త్రి గారు మన మధ్య లేకపోయినా వారి చిరంజీవి. వారితో మాకు ఏర్పడిన పరిచయం గొప్ప అదృష్టంగా భావిస్తాము. శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారిపై మంచి మోనోగ్రాఫ్ సంక్షిప్త జీవిత చరిత్ర రావలసి ఉంది. అవకాశం లభిస్తే, పుణ్యం బాగుంటే బారిస్టర్ పార్వతీశం జీవిత చరిత్ర కూడా నేనే రాస్తాను.
1: మీరింతవరకు మొక్కపాటి నరసింహశాస్త్రి గారి జయంతి సందర్భంగా హాస్యానికి పాదులు వేసిన మొక్కపాటి శ్రీ పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గాంధీ మార్గం.

బాపూజీ తన రచనల్లో ఈ విధంగా వ్రాశారు: మనుషులంతా సమానంగానే పుడతారు, కానీ కొంతమంది మరికొందరికంటే మానసికంగానూ శారీరకంగానూ బలంగా లేదా బలహీనంగా ఉంటారు. కాబట్టి పైపైన చూసినప్పుడు ఇద్దరి మధ్య సమానత్వం కనపడదు. అయితే నిగూఢమైన సమానత్వం దాగి ఉంది. మనల్ని భగవంతుడు అంతర్గతంగా చూసేటప్పుడు నేను గాంధీనని, నీవు కీదన్వని చూడడు. అనంతమైన ఈ విశ్వంలో మనమెంత? పరమాణువుల కంటే తక్కువ. పరమాణువుల్లో ఏది చిన్నది, ఏది పెద్దది అని అడిగితే ఉపయోగమేముంటుంది? అందుకే అనివార్యంగా మనమంతా సమానమే. ఈ తారతమ్యాలు, జాతి, చర్మం, తెలివితేటలు, శరీరం, వాతావరణం అన్నీ తాత్కాలికమే. అదేవిధంగా మతాలన్నీ సమానమే. అవన్నీ సత్యమైనవే, అసంపూర్ణాలే. రేఖను నీవు సాధ్యమైనంత చక్కగా గీచే కొలది అది యూక్లిడ్ నిజ సరళరేఖకు దగ్గరవుతుందే తప్ప అది వాస్తవానికి నిజమైన సరళరేఖ మాత్రం కాలేదు. మతవృక్షం ఒక్కటే. మతాలనే కొమ్మలు సమానంగా లేకపోయినా సరే అవన్నీ వికసించేవే. అందువల్ల వికసించే శాఖకు చెందిన వ్యక్తి నాదే గొప్పదని ఉప్పొంగిపోకూడదు. ఒకదానికి ఇంకొకటి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఒక వృక్షానికి లక్షలాది ఆకులు ఉన్నట్లే భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ మతాలు మాత్రం ఈ ప్రపంచంలో ఎంతమంది స్త్రీపురుషులు ఉన్నారో అన్నీ ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని గొప్ప మత విశ్వాసాలను నేను నమ్ముతాను. ఇతర మత విశ్వాసాలను సహించడమేగాక వాటిని గౌరవించడం కూడా మనం నేర్చుకోనట్లయితే ఈ భూమి మీద ప్రశాంతత మిగలదు. వివిధ మతగురువుల బోధనలను గౌరవపూర్వకంగా అధ్యయనం చేయడమనేది ఈ దిశలో ఒక ముందడుగు అవుతుంది. ఒక దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండడమే అన్ని మతాల సారాంశము. అయితే ఆచరణలో ఈ భూమి మీద ఒకే మతం ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు. సైద్ధాంతికంగా చూస్తే భగవంతుడు ఒక్కడే అని చెబుతున్నప్పుడు ఒకే మతం ఉండాలి. కాని ఆచరణలో నాకు తెలిసిన ఏ ఇద్దరు మనుషులు భగవంతుని రూపాన్ని ఒకే విధంగా చూడడం లేదు. అందువల్ల వివిధ రకాల పరిస్థితులకు, మనస్తత్వాలకు సరిపడా వివిధ రకాల మతాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే వేర్వేరు విశ్వాసాలను ఆచరించే వ్యక్తులు తమ విశ్వాసం పట్ల ఎంత గౌరవాన్ని కలిగి ఉంటారో అంతే గౌరవం ఇతర విశ్వాసాల పట్ల కూడా చూపే రోజు మాత్రం వస్తుంది. ఇలాగే మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలగాలి. మనమందరము ఒకే ఒక భగవంతుని బిడ్డలం. అందువల్ల మనమందరము పూర్తిగా సమానులమే. పైకి కనిపించే ఈ భిన్నత్వంలో అంతర్లీనంగా ఇంత ఏకత్వం ఉండగా ఇంకా ఎక్కువ తక్కువ అనే ఆలోచనలకు స్థానమెక్కడా? రోజువారీ జీవితంలో మనకు కనిపించే స్వరూపాన్ని సంగ్రహించడమే. అన్ని మతాల సారాంశము ఒకటే, వాటి వర్గాలు మాత్రమే వేర్వేరుగా ఉంటాయి. సత్యం, అహింసల గురించి పుస్తకాల్లో చెప్పడం కన్నా ఆచరించి చూపటం మిన్నా. సత్యంగా జీవించే జీవితం పుస్తకాల కంటే ఎంతో గొప్పది. మీరా భజన్స్.

0: in Saudi Arabia, India asks its nationals residing in that country to remain alert and vigilant. And in cricket, second T20 international between India and West Indies to be played in Ranchi this evening. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వార్త వ్యాఖ్య వింటారు.
2: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశ అభివృద్ధికి, అంతర్గత భద్రతకు, సామాజిక స్థిరత్వానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం భద్రత, అభివృద్ది, హక్కుల పరిరక్షణ, స్థానిక పరిపాలన పెంపుదల అనే బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి. సురక్షితమైన రక్షణ వలయంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఉపాధి, విద్య, వైద్యాన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు. అటవీ, కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలను సమీప పట్టణాలతో అనుసంధానించేందుకు వేల కిలోమీటర్ల మేర పక్కా రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నారు. రక్షణ దళాల సమాచార వ్యవస్థతో పాటు స్థానిక ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వేలాది 4G 5G మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. వేలాది పోస్టాఫీసులు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించి ప్రభుత్వ పథకాల నిధులను నేరుగా లబ్దిదారులకు జమ చేస్తున్నారు. రహదారులు, తాగునీరు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తదితర మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి ప్రభావిత జిల్లాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను నెలకొల్పి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పోలీస్ స్టేషన్లు, సీఆర్పీఎఫ్ క్యాంపులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత భద్రతా చర్యలు, మౌలిక వసతుల అభివృద్ది వ్యూహాల వల్ల అనేక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గి సాధారణ స్థితి నెలకొంటోంది. రాష్టంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావం కారణంగా అభివృద్ది కార్యక్రమాలకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే భద్రతా చర్యలతో పాటు ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విస్తరించడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కొండలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలను సమీప పట్టణాలు, మండల కేంద్రాలతో అనుసంధానించేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతున్నారు. విద్యుత్, తాగునీరు, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజన ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు నేరుగా అందించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సుపరిపాలనను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 30కి పైగా కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రోడ్లు, నెట్వర్క్ విస్తరణ సులభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ప్రకారం దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో ఆపరేషన్ కాగర్ అత్యంత నిర్ణయాత్మకమైనదిగా చెప్పవచ్చు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా అడవుల్లో ప్రభుత్వ అభివృద్ది పథకాలు వేగంగా అమలు కావడానికి మార్గం సుగమం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ ప్రభావం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విధానం వల్ల నక్సలిజం ప్రజల మద్దతును కోల్పోయి అంతిమ దశకు చేరుకుందనే చెప్పాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంతో పాటు గిరిజనుల్లో నమ్మకాన్ని పెంచడానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పునరావాస విధానాలు అత్యంత కీలకమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. నక్సలైట్లు ప్రధానంగా గిరిజనుల భూమి, హక్కుల అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ప్రాబల్యం పెంచుకున్నారు. దీనికి పరిష్కారంగా అటవీ హక్కుల చట్టాన్ని వేగవంతం చేశారు. అడవుల్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల వారికి భూమిపై చట్టబద్దమైన యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు, ROFR పట్టా పొందిన రైతులకు నేరుగా పీఎం కిసాన్, ఉపాధి హామీ పథకం, బోరుబావులు, బిందు సేద్యం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఇప్పపూలు, తేనె, తమలపాకులు, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ది సమాఖ్య ట్రైఫెడ్ ద్వారా మద్దతు ధర ఇచ్చి దళారుల అక్రమాలను అరికట్టారు. స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంతో గిరిజన గ్రామాలు నిధుల కేటాయింపుల్లో స్వయం నిర్ణయాధికారం సాధిస్తున్నాయి. హింస తగ్గుముఖం పట్టడం, సుపరిపాలన చేకూరడం వల్ల ఈ ప్రాంతాలు తీవ్రవాదం నీడ నుంచి బయటపడి వేగంగా అభివృద్ది పదంలో పయనిస్తున్నాయి. వామపక్ష తీవ్రవాద

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 8:35. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రయాణిస్తాం ఎఫ్ఎం 102.2. చిత్రగీతాలు, ఆపాత మధుర గీతాలు.

0: ముందుగా వినబోతున్న పాట శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోని గానం ఘంటసాల సాహిత్యం కొసరాజు.
1: అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమదియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.
2: మత్తు వదలరా నిద్దుర.

ందురు సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2.

0: గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాత మధుర గీతాలు వినబోతున్న తరువాతి పాట చైర్మన్ చలమయ్య చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల సాహిత్యం ఆరుద్ర

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం. ఆ పాత మధుర గీతాలు వినబోతున్న తరువాతి పాట పూజ. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం దాసరథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాత మధుర గీతాలు. వినబోతున్న తర్వాతి పాట రామయ్య తండ్రి, చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం మల్లెమాల.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ షేక్ చిన్నమౌలానా నాదస్వర కచేరీ వింటారు. ముందుగా ఏలారా కృష్ణ కాంబోజీ రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కీర్తన.

ఇప్పుడు వినండి, మీనాక్షి మీ ముదం దేహి పూర్వీ కళ్యాణి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితార్ రచన.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో చివరిగా వినబోతున్నారు పరులన్న మాట నమ్మవద్దు, కాపీ రాగం, రూపకతాళం ధర్మపురి సుబ్బారావు గారి రచన.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనేస్తం ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వినండి నమస్తే అమరావతి సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట సంకీర్తన, చిత్రంలోని గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం.

0: మీ సమ్ అష్యూర్డ్ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఆకాశవాణి మీరు వింటున్నారు, ఎఫ్ఎం 102.2 మనం ఉన్నాం. నమస్తే అమరావతిలో వింటున్నాం. సినీ గీతాలు వినబోతున్న తర్వాతి పాట అమ్మాయి బాగుంది. చిత్రంలోంది గానం ఎస్పి చరణ్, సాహిత్యం కులశేఖర్, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట కొండవీటి దొంగ చిత్రంలోని గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతే పాట ధర్మచక్రం చిత్రంలోంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తర్వాతి పాట వంశానికొక్కడు. చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న చివరి పాట చంద్రముఖి చిత్రంలో ఉంది. గానం యదు బాలకృష్ణ, సుజాత సాహిత్యం, వెన్నెలకంటి సంగీతం విద్యాసాగర్.

0: మీరింతవరకు నమస్తే అమరావతి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం.
1: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి గతశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు నమస్కారం. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ భారతదేశంలో మౌలిక వసతుల కల్పన సమగ్ర అభివృద్ది కోసం అక్టోబర్ 13, 2021 కేంద్ర

0: ప్రభుత్వం ప్రారంభించిన ఒక బృహత్తరమైన డిజిటల్ ప్రణాళికా వేదిక. 100 లక్షల కోట్ల రూపాయల అంచనాతో ఈ పథకాన్ని రూపొందించింది. రైల్వేలు, రహదారులు, పోర్టులు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ వంటి 7 ప్రధాన రంగాలు పరస్పర సమన్వయంతో పనిచేసేలా చేయటం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉద్దేశం. మరి ఈ పథకం గురించి మరిన్ని విషయాలు మనకి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, అలాగే రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
1: నమస్కారం.
0: యామిని గారు, గతంలో వేరువేరు రవాణా ప్రాజెక్టుల మధ్య సమన్వయం లోపించేది. పీఎం గతిశక్తి ప్లాన్ ద్వారా మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయంటారు?
1: భారతదేశ ఆర్థిక వ్యవస్థని తదుపరి అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళడానికి మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉందో చాలా అవసరం. ఏ దేశానికైనా సరే అది అభివృద్ధి సాధించాలంటే అది గ్రామమైనా, జిల్లా అయినా, ఊరైనా, రాష్ట్రమైనా, దేశమైనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, అందరికి ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి బాగా అనుభవంలో ఉన్నటువంటిది. మన దగ్గర ఒక పెద్ద సమస్య ఉండేది, రోడ్ల శాఖ ఒక రోడ్డు వేసేవాళ్ళు, వచ్చి తెల్లారి చూసేటప్పటికి టెలికాం శాఖ వాళ్ళు వచ్చి ఆ రోడ్డు వేసేవాళ్ళు కేబుల్ వేయడానికి అని చెప్పాను. లేదా మళ్ళీ వచ్చి వీళ్ళు ఆ రోడ్డు వేసేస్తారు అంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఎప్పటికో వెంటనే వచ్చేవాళ్ళు కదా, ఎప్పటికో వచ్చి వేసేవాళ్ళు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ దాన్ని మురుగునీరు కోసం, డ్రైనేజీ పైపుల కోసం అని చెప్పని మళ్ళీ దూవుతూనే ఉండాలి. ఇలాగా శాఖల మధ్య సమన్వయం లేదు, లేకుండా ఉండడం వల్ల అటు సమయము ఇటు డబ్బు వృధా అయ్యేది. అదంతా ప్రజల డబ్బే కదా, పైగా పనులు ముందుకు వెళ్ళేవి కాదు అసలు, అంటే ముందుకు సాగేవి కానే కాదు. అటువంటి పరిస్థితులలో ఈ శాఖల మధ్య ఉన్నటువంటి సమన్వయ సమస్యని తొలగించి పూర్తిగా అందరూ కూడా అంటే ఒకే టేబుల్ పైకి తీసుకుని వచ్చండి, ఒక చోటికి తీసుకుని రావడం అనేది, దానికి తీసుకుని వచ్చి మౌలిక వసతుల యొక్క ప్రాజెక్ట్స్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మరింత వేగాన్ని జోడించడం కోసమే ప్రవేశపెట్టింది మనకి 2021 అక్టోబర్లో ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్. దాన్ని పీఎం గతిశక్తి అని కూడా అంటాం మనం. ఇదేంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎలా అయింది అంటే, గతిశక్తి అనేది సుమారు 16కి పైగా ప్రభుత్వ శాఖలను, మేజర్ ప్రభుత్వ శాఖలను, అందులో రైల్వేలు, రోడ్లు, రవాణా, షిప్పింగ్, విమానయానం, పెట్రోలియం మొదలైనవి ఇలా 16 శాఖలను సమన్వయం చేస్తూ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చారు వాళ్ళని. అంటే దీని కిందకి ఏంటంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక చోట రోడ్డు వేస్తున్నారు ఈ ప్రాజెక్ట్స్ లో భాగంగా, అది రైల్వే వాళ్ళకి తెలుస్తుంది, కరెంటు వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో దట్ వెళ్ళగానే అది వేయగానే వచ్చి వీళ్ళు ముందే తవ్వి వేయరు. వాళ్ళ పనులు ఏవైనా ఉంటే గనక వాళ్ళందరూ సమన్వయం చేసుకుని వాళ్ళ పనులన్నీ వేసేసిన తర్వాత అప్పుడు రోడ్డు పూడ్చేవాళ్ళు. అంటే అలాంటిది ఉదాహరణకు చెప్తున్నాను, అలా సమన్వయం చేసుకోవడం అనమాట. ఇందులో భాగంగా ఏంటంటే ఒక బృహత్తర ప్రణాళిక, ఇది జిఐఎస్ ఆధారిత మ్యాపింగ్ టెక్నాలజీ తోటి జరుగుతుంది. దీనివల్ల ఏ ప్రాజెక్ట్ ఎక్కడ జరగబోతుంది అనేది అన్ని శాఖలకు కూడా ముందు తెలిసిపోతాయి, తెలియకుండా ఏ శాఖ ఉండదు, అందరికీ తెలుస్తాయి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ, అంటే రోడ్డు మార్గము, రైలు మార్గము, జల మార్గం, వాయు మార్గాలు, ఈ 4 ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి. ఈ 4 మనకి మార్గాలు, సో ఏదైతే ట్రావెల్ కి ఉంటుందో, ఈ 4 ఒకదానితో ఒకటి అనుసంధానించడం వల్ల ఒక పారిశ్రామిక ప్రాంతం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్ ఉంది అనుకుందాం, అక్కడ నుంచి ఆ ప్రాంతం నుండి వస్తువులు అనేవి డైరెక్ట్ గా పోర్ట్, విశాఖపట్నం పోర్ట్ కి వెళ్ళాలి. సో దానికి సంబంధించిన మొత్తము ఆ రోడ్డు అంతా కూడా అలానే కలిపి కడతారనమాట. అంటే ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడికి, సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అది రోడ్డు మీద వెళ్ళడానికి ఇబ్బంది పడి, అక్కడ నుంచి మళ్ళీ విమానాల దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఇబ్బంది పడి, అటువంటి వ్యవస్థ లేదు. అండ్ ఇది భారతదేశంలో అమలవుతున్నటువంటి అత్యంత ఒక అద్భుతమైనటువంటి నిజంగా ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజున ప్రతి రోజు కూడా మీరు చూస్తే 22 కిలోమీటర్ల రైల్వే లైన్ అవుతుంది. ఒకప్పుడు కేవలం 1 కిలోమీటర్ కూడా రైల్వే లైన్ అయ్యేది కాదు, పూర్తి అయ్యేది కాదు. అలానే రోడ్లు కూడా చూడండి, ఎంత అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు, కాశ్మీర్ దగ్గర నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు, నార్త్ టు సౌత్, ఇటు వెస్ట్ టు ఈస్ట్ అన్నట్టుగా మొత్తం, అసలు అంతెందుకు చాలా కష్టమైనటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మౌలిక వసతుల ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. చాలా కష్టమైనటువంటి ప్రాంతాలు అవి, అక్కడ రైళ్లు బ్రిడ్జిలు కట్టడం కానీ, రోడ్డు ఇప్పుడు ఆర్మీ వాళ్ళు వెళ్ళడానికని అక్కడ మనకి బార్డర్ ఏరియాస్లో రోడ్లు అంత మంచుతో ఉంటుంది అసలు, అటువంటి చోట్ల కూడా మంచి రోడ్లు అంటే వేస్తూ ఉన్నారు. ఇంకోటి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సమయమును అలానే డబ్బు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో లాజిస్టిక్

0: లాజిస్టిక్ ఖర్చులు అంటే వస్తువులు రవాణా ఖర్చులు ఏవైతే ఉంటాయో దాదాపుగా జీడిపిలో 13 నుంచి 14% ఉన్నాయి. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో 7 నుంచి 8% మాత్రమే ఉంటుంది. సో మనకి మటుకు ఇది బాగా ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. అలానే రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల అంతర్జాతీయ వస్తువులు ధరలు బాగా పెరిగిపోయాయి. అక్కడ నుంచి వచ్చేవి అంటే ఇంపోర్ట్ చేసుకుంటే దిగుమతి చేసుకునేవి, ఆ వస్తువుల యొక్క ధర అధిక ధర మనకి వినియోగదారుల పైన పడేది. అలాంటిదంతా మొత్తం తగ్గించేసి ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లో రేట్లు ఎంత పెరుగుతున్నా కూడా మన దగ్గరకు వచ్చేటప్పటికీ అటు స్పీడ్గా ఇటు తక్కువ ధరకి రావడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. పిఎం గతి శక్తి ద్వారా రవాణాలో ఉన్న అడ్డంకులు మొత్తం తొలగించేసి ఈ లాజిస్టిక్ ఖర్చులను మొత్తం సింగిల్ డిజిట్కి, అంటే అడ్వాన్స్డ్ దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కూడా సింగిల్ డిజిట్కి తీసుకొని రావాలనేది దీని యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే భారతీయ ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం పెరుగుతుంది. అంటే ఈరోజు చూడండి, ఈ కామర్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ కామర్స్ బాగా పెరిగిపోయింది. ఇందాక అనుకున్నట్టుగా వస్తువులు, బట్టలు, మనం ఆఖరికి చిన్న బొట్టు బిళ్ళలు, నెయిల్ పాలిష్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చీపురు కట్ట దగ్గర నుంచి ఆన్లైన్లో పెడుతున్నాం. అసలు ఇక్కడే అమ్ముతున్నారు, ఇక్కడ తయారు చేస్తున్నారు అవి కాదు, ఎక్కడెక్కడో గుజరాత్లోనో, ఇంకెక్కడో ఢిల్లీలోనో, ఇంకెక్కడో జైపూర్లోనో, ఇంకెక్కడో వచ్చే వాళ్ళు కూడా మనం అవన్నీ కూడా చూసుకోము. అసలు మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడున్నాడు అని కూడా చూసుకోము. డైరెక్ట్గా ప్రోడక్ట్ నచ్చింది కొనేస్తున్నాం, రెండో రోజే వచ్చేస్తుంది, ఒకటో రోజు, రెండు రోజులు, మూడు రోజులకో మామూలుగా వచ్చేస్తున్నాయి అవన్నీ. ఇంత ఫాస్ట్గా ఎలా వస్తున్నాయి అంటే మెరుగైనటువంటి కనెక్టివిటీ వల్ల. దాని ద్వారా ఏంటంటే కాస్టింగ్ కూడా మనకు తగ్గుతుంది. లేదంటే ఒకప్పుడు రవాణా ఖర్చే చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అది కూడా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ రహదారిని తీసుకోండి మీరు, మనకి ట్రావెల్ టైం ఎంత తగ్గుతుంది, చాలా తగ్గింది. ఒకప్పుడు 10 గంటలు 12 గంటలు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఏదైనా జరిగిందంటే ఇంక అంతే సంగతి, ట్రాఫిక్ జామ్. అది ఇలా రకరకాలుగా అటు ఆరోగ్యము, ఇటు డబ్బు, అటు సమయము, మూడు కూడా ఇబ్బంది అయ్యేది. ఈ రోజున 3-4 గంటల్లో వచ్చేస్తున్నాం. అట్లాగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి జలమార్గం ద్వారా వెళ్ళిపోతున్నాయి, పెద్ద పెద్ద ఒకేసారి 3 టన్నులు 5 టన్నులు వెళ్ళిపోతున్నాయి. అంటే కాస్ట్ కూడా తగ్గిందిగా, ఇప్పుడు మనకి మ్యాన్ పవర్ తగ్గింది, కాస్ట్ తగ్గింది, సమయం తగ్గింది. ఇలాగంటే ఉదాహరణకి చాలా జలమార్గాలు, పోర్ట్ల దగ్గర అంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. దీంతో మనకి మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో అది కూడా సక్సెస్ అవ్వడానికి ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కూడా చాలా ఉపయోగపడింది.
1: మేడం, అలాగే భారతదేశంలో వ్యాపార లాజిస్టిక్స్ రవాణా ఖర్చులను తగ్గించడంలో, సరుకు రవాణాను వేగవంతం చేయడంలో ఈ మాస్టర్ ప్లాన్ పాత్ర ఏ రకంగా కీలకంగా మారింది?
0: ఈ ప్రాజెక్టులో కేవలము రోడ్లు, రైల్వేల నిర్మాణమే కాకుండా మామూలుగా మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లాజిస్టిక్స్ ఖర్చు, పెట్రోల్ అంటే డీజిల్ పెట్రోల్ కానివ్వండి, ముడి చమురు ఏదైతే ఉంటుందో తగ్గుతుంది. ఎందుకంటే స్లోగా ఉన్నటువంటి గుంతలు గుంతలు ఉన్నటువంటి రోడ్లపైన స్లోగా వెళ్తుంటే ఎక్కువ రోజులు ప్రయాణం చేస్తే ఎక్కువ మ్యాన్ పవర్ కాస్ట్, ఎక్కువ చమురు కాస్ట్ అవుతూ ఉంటుంది. అది వినియోగదారుడి పైన పడేది, వస్తువులు అంటే అది కంపెనీ పైన పడేది, కంపెనీలు వస్తువుల పైన వేసేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా చాలా త్వరితగతమైనటువంటి రహదారులు అనుకోండి, లేదంటే ఇప్పుడు మనకి అసలు ఇది ఎవరు ఊహించలేదు, ట్రైన్ గూడ్స్ రైలు అంటాం కదా ఉదాహరణకి, ఇది వరకు మొత్తం బొగ్గు తీసుకొని పోతూ ఉండేది. అలానే ట్రైన్ కంటైనర్ ట్రైన్స్ ఉంటాయి, రకరకాల పాలని అన్ని తీసుకొని వెళ్ళేవి, వస్తువులు తీసుకొని వెళ్ళేది. ఇప్పుడు డబుల్ డెక్కర్ వచ్చింది. అంటే మోదీ గారు ఆలోచన ఎలా చేశారు, ఆల్రెడీ ఒక రైలు ఒక టైంకి అలా వెళ్తూ ఉంది కదా, అదే డిస్టెన్స్ వెళ్తుంది, దానిపైన ఇంకొక దాన్ని కూర్చోబెడితే ఏమవుతుందని ఆలోచన చేసి డబుల్ ద కెపాసిటీ కదా, అంటే పెరిగినటువంటిది, రెట్టింపు అయినటువంటి కెపాసిటీ. డబుల్ డెక్కర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్రైట్ అంటాం, అట్లాంటి ట్రాన్స్పోర్ట్ భారతదేశంలో ఎవరు ఊహించారండి అసలు? అది జరిగింది చక్కగా, అలా ఒకటే సమయానికి రెట్టింపు సరుకుని తీసుకుని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఆ ప్రజల పైన ఖర్చుని, అదనపు ఖర్చుని ప్రభుత్వం పైన, ప్రజల పైన తగ్గిస్తూ ఉంది. అండ్ ఇది మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈజ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కావాల్సిన ప్రోడక్ట్ చాలా తొందరగా వస్తుంది, దాంతో ఈజ్ ఆఫ్ లివింగ్, వ్యాపార సులభతర అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నీ కూడా బాగా మెరుగయ్యాయి. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్టుల ఆలస్యం. అమ్మో, దీని గురించి చెప్పాలంటే గనక అసలు ఒక ప్రాజెక్ట్ 6 నెలల్లో పూర్తవుతుంది, దానికి 1,000 కోట్లు బడ్జెట్ అని అనుకుంటే గనక, ఒకప్పుడు మామూలుగా ఈ వాటిలోకి వచ్చి ఇప్పుడు నేను ఒక బ్రిడ్జ్ కట్టాలి లేదంటే ఒక రోడ్ వేయాలి, దానికి 1-6 నెలల సమయము, 100 కోట్లు అని అనుకుందాం దాని బడ్జెట్. ఈ దానికి తీసుకొచ్చే ముడి సరుకుని తీసుకొచ్చే వాటిలకి రవాణా లేట్ అవుతూ ఉంది అనుకోండి, అది 6 నెలల్లో కట్టాల్సింది 2 సంవత్సరాలు అవుతుంది. అండ్ 4 రోజుల్లో రావాల్సినటువంటి సరుకు లారీ 10 రోజులకు వస్తుంది. ఈ 10 రోజులు డ్రైవర్లకి, ఆ చమురుకి, అలానే కాస్ట్, ప్లస్ అక్కడ పనిచేసే ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళకి లేబర్కి కాస్ట్. ఇలాగా గవర్నమెంట్స్ కూడా ప్రాజెక్ట్స్ చాలా వ్యయంగా మారిపోయి

0: పోతుంటాయి. ఇవన్నీ చాలా తగ్గాయి అంటే దీని నుంచి వచ్చేటటువంటి లాభాలు అవి. మనం ఈ పిఎం గతిశక్తిని కనుక చూస్తే భారతదేశ మౌలిక స్వరూపానికి ఇదొక అంటే దాని శక్తిని మార్చేటటువంటి ఒక దిక్సూచి లాగానే మనం చూడవచ్చు. అలానే దాని ప్రాజెక్టుని గురించి చూస్తే నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది ఎన్పీజీ అనేది. దాని ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికి మనకి 16.10 లక్షల కోట్ల విలువైన 352 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాయి, అంటే జరుగుతున్నాయి. ఆల్రెడీ గతంలో చాలా పూర్తయినాయి, ఇప్పుడు 16 లక్షల కోట్ల ప్రాజెక్టులు. అందుకే మనం భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా రోడ్ వర్క్ జరుగుతూనే ఉంది, కొత్త రైళ్ళు నెట్వర్క్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ అవుతున్నాయి, కొత్త రైళ్ళు వస్తూనే ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా పోర్టులు ఎంత బాగా జరుగుతుంది, మన మచిలీపట్నం తీసుకోండి, లేకపోతే ఎంత అభివృద్ధి విశాఖపట్నం పోర్టు తీసుకోండి, చాలా ఉన్నాయి అలాగ. పోర్ట్ కూడా బాగా జరుగుతుంది. ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రంలోనే మనం చూస్తున్నాము, విజయవాడ కానివ్వండి, లేదంటే ఇప్పుడు మొన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. ప్రతి చోట అంతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అందరికీ కూడా మనం మంచి క్వాలిటీ లైఫ్ అని అనుకుంటున్నాం. ఏదైనా సరే అంత ఎంత మంచి నాణ్యమైనది దొరికితే మనకు అంత ఆనందంగా ఉంటుంది. అదే మౌలిక వసతుల్లో కూడా అంతే, ఎంత నీట్గా, ఎంత పాష్గా, అంటే ఎంత ఆధునికంగా, ఎంత అత్యాధునికంగా ఉంటే మనకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో అలానే డిజిటల్ విప్లవంలో 57 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 36 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అండ్ యూటీలకు సంబంధించిన 1700కి పైగా జీఎస్ మ్యాపింగ్లు ఈ పోర్టల్లో జరుగుతున్నాయి. మనకి గతిశక్తి ప్లాట్ఫామ్ను ఉపయోగించి దాదాపుగా 8891 కిలోమీటర్ల జాతీయ రహదారులు మనకి ఈ పర్టికులర్ ఒక్క ప్రాజెక్ట్ ద్వారా, అంటే ఈ పథకం ద్వారా అనుకోవచ్చు, దీని ద్వారా ఇప్పటివరకు వేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మనకి 150,000 కిలోమీటర్ల రోడ్డు జాతీయ రహదారులు నిర్మించడం జరిగింది. అలానే 27,000 కిలోమీటర్ల పైగా రైల్వే లైన్లు ప్లాన్ చేశారు ఈ ఎన్ఐపి ద్వారా, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ద్వారా. మనకి ఉదాహరణ కొన్ని ముఖ్యమైనటువంటి జాతీయ ఉదాహరణ చూసుకుంటే గ్రీన్ ఎనర్జీ కారిడార్ లడాక్, లే లడాక్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి హర్యానా వరకు, ఎక్కడ లడాక్ ఎక్కడ హర్యానా, అక్కడ వరకు కూడా గ్రీన్ కారిడార్ రోడ్లను నిర్మిస్తున్నారు. అలాగే మనకి ఇంధన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, తర్వాత పెట్రోలియం శాఖ నుంచి అంటే గ్యాస్ పైప్లకు సంబంధించి అని అనుకోండి, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి చెప్పాలంటే కనుక గతిశక్తి కింద ఇప్పటి వరకు దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలకి పైగా మనకి ప్రాజెక్ట్స్ జరిగాయి. దాంట్లో మనం చూస్తే 80,000 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్స్ మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అలానే 110,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది ఈ గడిచిన 12 సంవత్సరాల్లో. పోర్ట్లు ఇందాక చెప్పాం, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ, ఇప్పుడు ఏంటంటే పోర్ట్ ఆధారితంగా పోర్ట్ కారిడార్ అని ఒకటి కడుతున్నారు. అంటే మనం చెప్పుకున్నట్టుగా రోడ్డు నేషనల్ హైవే నుంచి పోర్ట్కి, పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇలాగనమాట. అలాగా పోర్ట్ కారిడార్స్, ఎక్కడైతే పోర్ట్స్ ఉన్నాయో వాటి చుట్టూ కారిడార్స్ కడుతున్నారు. మనం చూస్తే జాతీయ రహదారులు చుట్టూరు మీరు అటు ఇటుగా రెస్టారెంట్లు, లెక్కలేనని రెస్టారెంట్లు కానివ్వండి, బండ్లు కానీ, లేకపోతే కనుక ఇంకా ఆడుకునేవనుకోండి, షాపింగ్ మాల్స్ అనుకోండి, అవన్నీ స్థానిక ఉపాధిని బాగా పెంచుతాయి. పెద్ద పెద్ద వచ్చి వేరే వేరే వాళ్ళు ఎవరు రారు వాటి దగ్గర, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే వెంటనే పెట్టేస్తుంటారు ఈ చివరి ఆ చివరని. ఈ రకంగా అటు ప్రాజెక్ట్స్ అవడమే కాకుండా ఇటు స్థానికంగా ఉపాధిని కూడా కల్పించడం కూడా జరుగుతుంది. మనకి కృష్ణపట్నం పోర్టులో లిక్విడ్ జెట్టి, అది అలానే విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్ విస్తరణ పనులు 100% పూర్తయిపోయినాయి, అంటే ఆంధ్రాకి సంబంధించి అయితే. దీనికి ఇండస్ట్రియల్ కర్నూలు జిల్లాలో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ అనుకోండి, కడప జిల్లాలో కొప్పర్తి, ఇవన్నీ కూడా మోదీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ క్లస్టర్లకి 450 కోట్లతో ఎక్స్టర్నల్ పనులు, అలానే వాటర్ సప్లైకి, ఆ తర్వాత రైలు సైడ్లింగ్ పనులు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. అనంతపురంలో కియా మోటార్స్ ప్లాంట్ నుండి కార్ల రవాణా చాలా ఫాస్ట్గా రావడానికి, అలా ఎన్నో లెక్కలేనన్ని ఆరోబీలు కట్టడం, కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను. ఇటువంటివన్నీ కూడా ఈ పనుల ద్వారా, ఈ పథకం ద్వారా జరుగుతున్నాయి.
1: మేడం, అలాగే పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఈ పథకం మన దేశాన్ని $5 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యానికి ఎలా దోహదపడుతుందంటారు?
0: ఖచ్చితంగా అండి. నేను ఇందాక ముందు చెప్పినట్టుగా ఎక్కడైతే మనకి, అంటే పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఎక్కడైతే నదీ తీరం ఉంటుందో, నది కానీ సముద్రం కానీ, అక్కడ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది అందరికి తెలిసింది, ఎందుకంటే వ్యాపారం చాలా ఫాస్ట్గా మిగతా చోట్లకు ఉండేది. అప్పట్లో రోడ్లు ఉండేవి కాదు కాబట్టి అడవులు అట్లాగా ఉండేది. అలానే ఎక్కడైతే ఏ దేశంలో అయితే గనక మౌలిక వసతుల పైన, అది రోడ్లు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, పోర్టు, ఎయిర్పోర్టు, మిగతా వాటర్వేస్, ఇట్లా ఏదైనా సరే బాగా డెవలప్ అవుంది అనుకుంటే గనక ఆ దేశము ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఒకటి ఫాస్ట్, అంటే స్పీడ్, చాలా త్వరితగా

0: రవాణా సౌకర్యం జరుగుతుంది, సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది, ఆరోగ్యం ఆదా అవుతుంది, అంటే బాగుంటుంది. ఇట్లాంటివి ఖర్చు కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ సమయం ఉందనుకో, మిగిలింది అనుకోండి, ఇంకో పని మీద పెడతాం మనం. అంటే పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంకో గంట ఎక్కువ అదనంగా పనిచేస్తాం, దేనిపైన పెడతాం. అలానే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సమన్వయం, ఇదివరకు ఆ సమన్వయ లోపంతో 1 కోటి రూపాయలు పూర్తవ్వాల్సింది, మీకు తడిసి తడిసి 3 కోటి 4 కోట్లు అయ్యేది. నెలలో పూర్తవ్వాల్సింది దాదాపు 3 నెలలు 6 నెలలు పట్టేది. వేసిందే తీసి, వేసిందే తీసి. మన ఇంటి ముందే చూద్దాం, 1 కోటి రూపాయలు పెట్టి 1 కిలోమీటర్ రోడ్డు వేశారనుకోండి, అది వచ్చి తవ్వేస్తూ ఉంటే మళ్ళీ దానికి, మళ్ళీ దాన్ని పూడ్చాలని అంటే రిపేర్ చేయాలని అంటే మళ్ళీ కదా డబ్బులు ఇవ్వాలి కదా, మళ్ళీ కాంట్రాక్టర్కి చెల్లించాలి. అలాగే అటు ప్రభుత్వ ధనం అంటే మనదే, ప్రజలు కట్టేటటువంటి పన్నులే. సో అటు ప్రభుత్వ ధనాన్ని మిగులుస్తూ తొందరగా పూర్తయితే గనక చాలా ఈజ్ ఆఫ్ లివింగ్, మన జీవనం అనేది, జీవితము ఈజీగా అవుతుంది, సులభతరంగా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ఇటు ప్రజలకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది మరింత పెట్టుబడులు తీసుకురావడానికి కూడా భారతదేశానికి ఈ రోజున అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. రెండవది, భారతదేశము ఫారెక్స్ నిల్వల్లో 4వ స్థానానికి చేరుకుంది. అలానే అతిపెద్ద భారత ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఆల్రెడీ ఉంది. ఫారెక్స్ నిల్వలు, లిక్విడిటీ అంటాం కదా, ఆ నిల్వలు ఏవైతే ఫారెక్స్ ఉంటాయో అవి ఉన్నటువంటి 4వ దేశంలాగా ఉంది. అంటే ఎందుకు వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్, అలానే ఎఫ్డిఐలు పెరుగుతూ ఉంటాయి, నమ్మకం పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడ తయారు చేయించుకున్న వాళ్ళు వేరే ఎక్కడికైనా ఆర్డర్ ఇస్తే మాకు 2-3 రోజులు వచ్చేస్తుందన్న ఒక నమ్మకం ఉంటుంది. సరుకు ఎంత తొందరగా వెళ్తే అభివృద్ధి అంత ఫాస్ట్గా జరుగుతుంది. సో అందుకని ఎన్ఐపి దానికి బాగా ఉపయోగపడుతుంది.
1: పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ గురించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు యామిని శర్మ గారు.
0: థ్యాంక్ యూ.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్రాధికార ప్రతినిధి. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. రాబోయే అతిథి సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట సుప్రభాతం చిత్రంలోంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీగీతాలు. వినవతన తరువాతే పాట తాజ్మహల్, చిత్రంలోంది గానం కార్తీక్, సాహిత్యం భాస్కర్ వట్ల రవికుమార్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట మనసిచ్చి చూడు. చిత్రంలో ఉంది గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రావయ్యే అతిథిలో వింటున్నాం. సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట ఆహా చిత్రంలోని గానం జీన్స్ శ్రీనివాస్, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తురువతి పాట స్వాగతం చిత్రంలోని గానం కార్తీక్ చిత్ర సాహిత్యం వేటూరి సుందర్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం రాబోయే అతిథులు వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట గబ్బర్ సింగ్ చిత్రంలోని గానం కార్తీక్ శ్వేతామోహన్ సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తరువాతి పాట వేచి ఉంటా చిత్రంలోని గానం ఉన్ని కృష్ణ ఉషా.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ఖైదీ నెంబర్ 150 చిత్రంలోని గానం హరిచరణ్, శ్రేయ ఘోషల్ సాహిత్యం శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి మీరింతవరకు రాబోయే అతిథి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11 గంటలు. గుర్తు చేసుకుందాం, సినీ గీతాలు వినేద్దాం. ముందుగా వినబోతున్న పాట అల్లరి పిల్లలు, చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం రాజశ్రీ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట గుప్పిడి మనసు. చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం ఆత్రేయ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీగీతాలు వినబోతున్న తరువాతి పాట చుట్టాలు ఉన్నారు జాగ్రత్త చిత్రంలో ఉంది గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల సాహిత్యం సి నారాయణ రెడ్డి.

రాకేష్ వాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న ధృవతి పాట రాధా కళ్యాణం. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం జ్యోతిర్మయీ.

ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం. సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట పెద్దన్నయ్య చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం గోపి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీగీతాలు వినబోతున్న తరువాతి పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం రమేష్ నాయుడు.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం శ్రీ గీతాలు వినబోతున్నాం. తరువాతి పాట ముందడుగు చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం చక్రవర్తి.

మీరింతవరకు గుర్తు చేసుకున్నాం సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2, సమయం 11:30. ఇప్పుడు మరికొన్ని సినీ గీతాలు వినేద్దాం.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట కలేజ చిత్రంలోని గానం హేమచంద్ర శ్వేత, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

2.2 మనమున్నాం. సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట ఒక ఊరిలో చిత్రంలోంది. గానం సాగర్, సుమంగళి, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం దేవి శ్రీప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11:48. మనం ఉన్నాం సినీ గీతాలు వినబోతున్న తర్వాతే పాట జర్నీ చిత్రంలోని గానం కార్తీక్ సాహిత్యం సాహితీ

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: హై బాల్,
1: గజ్జా బబలా
2: హై బాల్,
1: నడుగుల కామరా
2: హై బాల్,
1: బురద పుల్లా
2: హై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తరువాతి పాట టీన్ మార్ చిత్రంలోని గానం కారుణ్య, సాహిత్యం రెహమాన్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:10 నిమిషాలు. లాహిర్ లాహిర్లో సినీ గీతాలు.

ముందుగా వినబోతున్న పాట అజ్ఞాతవాసి చిత్రంలోని గానం. నిరంజన్, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం అనిరుద్. గానం చేస్తున్నారు నిరంజన్ రామన్.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తర్వాతి పాట పరుగు. చిత్రంలోని గానం సాకేత్, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లహిర్లో వింటున్నాం. సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట జనతా గ్యారేజ్ చిత్రంలో ఉంది. గానం మెజిన్ నిజర్ నిహాభాషిణి, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: మీరు ఇంతవరకు లాహిర్ లాహిర్లో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రతినిధులు పోషకాహారం, బాల రక్షణ, మహిళా సాధికారతపై చర్చించారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో పాటు పోషకాహారం, ప్రాథమిక విద్య, బాల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటుగా మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ బోంగ్లను మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణులతో పాటుగా వ్యాపార, పెట్టుబడి వర్గాల ప్రముఖులను, ప్రపంచస్థాయి సంస్థాగత పెట్టుబడిదారులను కలుసుకుంటారు. భారత్ సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలక రంగాలపై చర్చించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక అనుసంధానం, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై చర్చిస్తారు. సింగపూర్లో పెట్టుబడిదారులు జరిగే సమాపేశాల్లో భాగంగా హెడ్జ్ ఫండ్, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్లతో ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. భారత్ వృద్ధి పదం, పెట్టుబడి అవకాశాలు

0: అంశాలపై అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చిస్తారు. అలాగే వివిధ గ్లోబల్ ఆర్థిక సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్లు, హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో ప్రత్యేకంగా మంత్రి సమావేశమవుతారు. టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైనికులకు, మాజీ సైనికోద్యోగులకు, వారి కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ బి సైనిక్ బి స్ఫూర్తికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిజ్ఞ నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇది సాధారణ పౌరులు అసాధారణ అంకిత భావంతో దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం చాటుతుందని కొనియాడారు. సరిహద్దుల రక్షణ నుంచి విపత్తు సహాయక చర్యలు, దేశ నిర్మాణ కార్యకలాపాల వరకు సిటిజన్ సోల్జర్స్ ధైర్య సాహసాలు, అంకిత భావం నిస్వార్థ సేవలతో నిలబెట్టారని ప్రశంసించారు. దేశ సేవలో వారి నిబద్దతను, సురక్షితమైన బలమైన స్వావలంబన భారతావని దిశగా వారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశంలో డాక్ సేవకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్ సేవా హీ జనసేవ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ యుగంలోనూ ఇండియా పోస్ట్ డిజిటల్ పరివర్తన సంతరించుకుంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. ఇండియా పోస్ట్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశానికి తన సేవలు నిరంతరం అందిస్తూనే ఉందని మంత్రి ప్రశంసించారు.
1: డాక్ సేవ ఇస్ ఎ జనసేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు అవర్ డాక్యా కమ్యూనిటీ ఆన్ ది అదర్ హ్యాండ్ టు అవర్ కస్టమర్స్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ India Post too is going digital. India Post is also endeavoring to fulfill each one of your aspirations. An organization that selflessly serves us day and night.
0: తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం పోలింగ్ జరిగిన 5 అసెంబ్లీ స్థానాల్లో తమిళనాడులో మధురాంతకం, ధారాపురం, పుదుచ్చేరిలో తట్టంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజినగర్, నందిగ్రామ్, అలాగే అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానం ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద క్లెయిముల మోసాలు అరికట్టేందుకు 4 వారాల్లోగా 4 డిజిటల్ ప్లాట్ఫామ్లు అనుసంధానించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్లాట్ఫామ్లో ఈడీఏఆర్, వాహన్, సారథి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నాయి. ఈ అనుసంధానంతో ప్రమాద నివేదికలు, వాహన బీమా రికార్డులు, గత క్లెయిమ్ చరిత్రలు ఎలాంటి అంతరాయం లేకుండా వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఇది హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకానికి కూడా. ఇప్పటి వరకు కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ డీఏఆర్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్న కోర్టు, రాష్ట్రాలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అహసనుద్దీన్, అమానుల్లాల ధర్మాసనం, ప్రసన్న, బి వరేలాలతో కూడిన బెంచ్ మునుపటి కోర్టు ఆదేశాలు పాటించినందుకు గాను కొన్ని బీమా కంపెనీలకు, అధిపతులకు నోటీసులిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ను ఎంఆర్పీలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల ధరలు 70% వరకు తగ్గి రోగులకు ఏటా 2,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలోని అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపారధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. భారత్, యూకే దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కింద వర్తక, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు ఉత్తర ఇంగ్లాండ్కు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధుల బృందం ఈ నెల 12 నుంచి 16 తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తర ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ఏటా 450 మిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని యూకే వ్యాపార వర్తక కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్ అంచనా వేశారు. ఈ బృందం స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. భారత్ నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ద్వైపాక్షిక భాగస్వామ్య బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వర్తకం 48 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్తో సహా 8 ప్రముఖ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ కంపెనీలకు గ్రీన్ కార్డు ప్రక్రియను

యంత్రాంగం నిలిపేస్తుంది. ఈ జాబితాలో కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలపై కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తు కారణంగానే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టుగా యుఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ వెల్లడించారు. విదేశీ కార్మికుల కోసం గ్రీన్ కార్డు కోరుకునే యజమానులకు ఫర్మ్ అనే ఈ ప్రోగ్రాం ఒక కీలక అడుగని, అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఈ సిస్టమ్ను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఆరోపించారు. అమెరికాలో శాస్త్రీయ సాధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి దేశ అత్యున్నత పురస్కారాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 అగ్రగామి టెక్ దిగ్గజాలను సత్కరించారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కూడా ఉన్నారు. అమెరికా గ్లోబల్ లీడర్షిప్లో వీరి కృషి కీలకమైందని ట్రంప్ కొనియాడారు. న్యూ గోల్డెన్ ఏజ్ సమ్మిట్ వేదికగా సత్యనాదెళ్ల డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖల్ డెల్కు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ట్రంప్ అందించారు. అలాగే ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఏఎండీ సీఈఓ లీసా తదితరులు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందజేశారు. టెక్నాలజీ రంగంలో వీరు అందించిన సేవలు అమెరికా సాంకేతిక ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలో సురక్షితంగా ఉండాలని రియాద్లో భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయొద్దని కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 800-247-1234 అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. 5 టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరింతవరకు లలిత సంగీతంలో రవీంద్ర గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:10. సినీ గీతాలు. అంతకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. ముందుగా వినబోతున్న పాట చెలో చిత్రంలోంది. గానం అనురాగ్ కులకర్ణి, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మహతి స్వరసాగర్.

ఆకాష్ వాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినిపోతున్న తరువాతి పాట భరతను నేను. చిత్రంలో ఉండే గానం అజిన్ నిజర్, రీటా, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవి శ్రీప్రసాద్.

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:20 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా నరసింగోలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక సాగు విధానాలతో ఆక్వారంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్టంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇక వివరాలు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నరసింగోల్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 27.85 కోట్ల రూపాయలతో ముప్పాల వద్ద వంతెన నిర్మాణంతో పాటు పాలేరు జలాశయం స్పిల్వే ప్రధాన తూముల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం నరసింగోల్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసి వారితో సంభాషించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి పాల్గొని మాట్లాడుతూ,
1: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిషేధిత భూములు, ముఖ్యంగా గర్భకండ్రికలు అలాంటి వాటికి ఈ నరసింగోలు గ్రామంలో 438 ఎకరాలకి ఫ్రీ హోల్డ్ చేసి రైతులకు రైతువారి పట్టా అందించడానికి, పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం చాలా అదృష్టం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 39,000 పట్టాదారు పాస్ పుస్తకాలు మన నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది.
0: జనాభా గణన 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో రాష్ట స్థాయి ప్రధాన జనగణన అధికారుల సమావేశం కొనసాగుతుంది. జనాభా గణన 2వ దశలో డిజిటల్ సాంకేతికత వినియోగంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో జనగణన నిర్వహణకు అవసరమైన కార్యాచరణ వ్యూహం, సన్నద్దతపై అధికారులు చర్చిస్తున్నారు. జనగణన కార్యకలాపాల సంచాలకులు జేనివాస్, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జనాభా గణన 2027 నిర్వహణపై అంశాలను అధికారులకు వివరించారు. భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ జనగణన ప్రక్రియపై మార్గదర్శకాలను తెలియజేశారు. మొబైల్ యాప్, జనాభా గణన నిర్వహణ పర్యవేక్షణ,

0: వ్యవస్థ, గణన విభాగాల కేటాయింపు పోర్టల్పై అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక సాంకేతికత, పర్యావరణ హిత సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహిస్తున్న ఆక్వా ఎక్స్పో ఇండియా 2027 ఎక్స్పోను కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి ఆదాయం, విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడంలో ఆక్వా రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచ ఆక్వా మార్కెట్లో భారతదేశం మరింత బలోపేతం కావడంలో ఆక్వా రైతుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో వాణిజ్య అవకాశాలను పెంపొందించేందుకు ఇలాంటి ఎక్స్పోలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ఆక్వా ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, ముఖ్యంగా భీమవరం ప్రాంతం నుండి కూడా వెళుతున్నాయనే సంగతి మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని పెద్ద ఎత్తున దేశానికి విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్నటువంటి పరిశ్రమ ఏదైనా ఉన్నది అంటే ఇది ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమ మాత్రమే అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా. ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాంకేతికతని పంచుకోవడం ద్వారా ఏ విధంగా కొత్త మార్కెట్ ని సృష్టించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనని ఇటువంటి ఎగ్జిబిషన్ ద్వారా సాధ్యమవుతాయి అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.
0: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఏసీ నగర్లో 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో అభివృద్ది పనులను ప్రభుత్వ సహకారంతో 2028 చివరి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని వివరించారు. విద్యార్థులు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ జాతీయ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్త జోష్ కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. క్షయవ్యాధిపై అవగాహన పెంచే జోష్ బృందాల్లో ప్రభుత్వ అధికారులు, మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, ఎన్సీసీ క్యాడెట్లు భాగస్వాములవుతారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ సమైక్యత కోసం అమలు చేస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను జతచేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల పరస్పర మార్పిడి, భాషల అభ్యసనం, పండుగలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను పరిచయం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు, హర్యానాలోని విద్యార్థులు తెలుగు భాష నేర్చుకోవడం, తమిళనాడులోని ప్రజలు లడక్ ప్రాంత సంస్కృతిని తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు దేశ ప్రజల మధ్య అనుబంధాలను పెంపొందిస్తాయి. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతీయులందరిలో జాతీయ సమైక్యతా భావాన్ని బలోపేతం చేయడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: ఏక్ కార్యక్రమ జిస్కో సర్దార్ పటేల్ జయంతి సే ప్రారంభ కియా గయా హై, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. వివిధతాఓ సే భరా దేశ్ హై, హమారా నిరంతర ప్రయాస్ హోనా చాహియే ఏక్తా కో బఢానే వాలీ చీజో కో బల్ కైసే మిలే, ఇన్ వివిధతాఓ కో కే సాథ్ అపనాపన్ కైసే బనే. కభీ తో క్యా హోతా హై, హమ్ ఏక్ హీ దేశ్ మే రహనే కే బాద్ భీ హమే అజ్ఞాన్ హోతా హై అప్నే హీ దేశ్ కే విషయ మే, ఔర్ ఇస్లియే రాజ్యో సే కహా గయా హై, ఏక రాజ్య దూసరే రాజ్య సాథ్ ఎమ్ఓయూ కరే, పైర్ బనాయే.
0: రాష్టంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలీస్ శాఖ అనుమతితో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 5 కిలోవాట్ల చొప్పున ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. దుర్గాదేవి ఉత్సవాలకు ప్రభుత్వం తరపున సహకారం అందించడం సంతోషంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. గుడ్డు చౌకైన నాణ్యమైన పోషకాహార వనరు అని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.

0: మాట్లాడుతూ, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పౌల్ట్రీ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, ఆధునీకరించేందుకు పౌల్ట్రీ డెవలప్మెంట్ పాలసీ 2026-29 ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. ప్రజల పోషక భద్రతతో పాటు స్థానిక గుడ్ల వినియోగం, ఎగుమతులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో రాష్ట పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న ఆయన, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీని పర్యాటక రంగంలో వినియోగిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయని, 2 ఏళ్లలో సుమారు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని తెలిపారు. స్పెయిన్ పర్యటనలో పరిశీలించిన అత్యుత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో మన వీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన కమిషనర్, తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ చెత్త వాహనాలకు అందించాలని సూచించారు. ఇల్లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డ్రైన్లలో చెత్త వేయకూడదని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా నరసింగోల్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 1:30. వనితావాణి స్త్రీల కార్యక్రమం. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా. ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: వంటవాణి శ్రీల కార్యక్రమంలో ముందుగా వినండి రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన గురించి బ్రెస్ట్ సర్జన్ డాక్టర్ చైత్ర సుంతినేని గారితో పరిచయ కార్యక్రమం.
1: అక్టోబర్ నెల మొత్తాన్ని ఇంటర్నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా జరుపుకోబోతున్నాం. దీనికి సంబంధించి

0: మనకి పూర్తి అవగాహన కలుగజేయడానికి ఈరోజు మన ముందున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్లో కన్సల్టెంట్ ఆంకోప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ బ్రెస్ట్ అండ్ ఎండోక్రైన్ డిపార్ట్మెంట్లో సర్జన్గా చేస్తున్న డాక్టర్ చైత్ర గారు. వారితో మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ చైత్ర గారు.
1: నమస్కారం అండి.
0: ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, అయితే ఆరోగ్య సమస్యలు అయితే మన మహిళల్లో ఎక్కువగా తరచు కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రత ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్తారు?
1: భారతదేశంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో అత్యధికంగా సంభవించే క్యాన్సర్ అండి. ప్రతి 25 మందిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో వస్తుంది ఆడవాళ్ళల్లో. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో తీవ్రత కొంచెం తక్కువగా ఉంది. కాకపోతే ఒకప్పటి కాలంలో ఈ సంఖ్య అనేది చాలా చిన్నగా ఉండేది. అండ్ దీని గురించి అవగాహన లేకపోవటం వలన ఎర్లీ స్టేజ్లో డిటెక్షన్ అనేది చాలా తక్కువ కేసెస్లోనే చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు పుండుగా మారి ఇంకా స్టేజ్ 3, స్టేజ్ 4 ఇట్లా ఉన్న స్టేజెస్లోనే కనిపిస్తూ ఉంటారండి. గత 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడైతే డెఫినెట్లీ కొంచెం అవగాహన అనేది పెరిగింది. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో, అంటే సిటీస్లో ఇట్లాంటి చోట, టౌన్స్లో కొంచెం అవగాహన అనేది ఉంది. కాకపోతే ఇది రొమ్ము అనేది ప్రైవేట్ పార్ట్, లేడీస్లో ప్రైవేట్ పార్ట్ కాబట్టి వెంటనే ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు బయట పెట్టరండి. ఎస్పెషలీ బాగా ఎల్డర్లీ పేషెంట్స్లో, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు అండ్ బాగా యంగ్ పేషెంట్స్లో కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటామండి. లేట్ స్టేజెస్లో బయటపడుతూ ఉంటుంది. మనకి ఈ కాలంలో స్క్రీనింగ్ పద్ధతి ద్వారా క్యాన్సర్ చేతికి తగిలే స్టేజ్ కంటే ముందు కూడా డిటెక్ట్ చేసే పద్ధతులు ఉన్నాయి.
0: అసలు ముందు ఏ సమస్యకైనా దానికి ఒక కారణం ఉంటుంది, ఈ సమస్య, ఈ అనారోగ్యం రావడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉంటాయా?
1: బ్రెస్ట్ క్యాన్సర్ రావటానికి 90% యాదృచ్ఛికంగా వస్తాయండి. అంటే ఎన్వైరన్మెంటల్లో రకరకాల కెమికల్స్కి, టాక్సిన్స్కి రోజు మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. ఒక్క చిన్న కణంలో మనకి జెనెటిక్ తేడా రావటం వలన అది క్యాన్సర్ గా మారుతుందండి.
0: కాలుష్యం అని చెప్పుకోవచ్చా?
1: డెఫినెట్లీ కాలుష్యం అనేది ఒక రకంగా ఒక పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అందరం కూడా అదే కాలుష్యానికి ఎక్స్పోజ్ అవుతాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఒకే ఊర్లో ఉన్న వాళ్ళు లేదా ఒకే వీధిలో ఉన్న వాళ్ళు దాదాపుగా ఒకే రకమైన ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. కాకపోతే ఒకరికి క్యాన్సర్ వస్తుంది, ఇంకొకరికి క్యాన్సర్ రాదు. మన అందరం కూడా ఈ పొల్యూటెంట్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన సెల్స్ లో కొన్ని మార్పులు జరుగుతాయి. చాలా మటుకు బాడీ ఈ చెడ్డ సెల్స్ ని క్యాన్సర్ గా మారటానికి ముందే చంపేస్తాయి. కొంతమందిలో ఈ చంపటం అనే ప్రాసెస్ లో కంట్రోల్ లేకపోవటం వలన అవి ఇంకా పెరిగి క్యాన్సర్ గా మారుతాయి.
0: కాలుష్యం అంటున్నాము, కాకపోతే ఏంటంటే ప్రకృతి అందరికీ ఒకేలా ఉంటుంది, అయితే మనం తీసుకున్న ఆహార పదార్థాలు తేడా ఉండొచ్చు, ఇదే ఏమన్నా కారణంగా చెప్పుకోవచ్చు?
1: యూజువల్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయండి వాటిలో. అవి మనకి క్యాన్సర్ గా మారబోతున్న సెల్స్ ని బాడీ దాన్ని యాంటగనైజ్ చేసి చంపేయటానికి అవి హెల్ప్ చేస్తూ ఉంటాయండి. బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో ఈ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కంటే కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి ఒకటేంటంటే జన్యుపరమైన మార్పులు. ఆల్రెడీ ఫ్యామిలీలో ఒక 5-10% మందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందండి. వాళ్ళకి ఆల్రెడీ హై రిస్క్ బ్రెస్ట్ క్యాన్సర్ జీన్స్ ఉండొచ్చు. సో ఒక 5-10% ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ లో జన్యుపరమైన మార్పులు అనేవి బాగా ఇంపార్టెంట్. ఈ మిగతా పేషెంట్స్ లో వచ్చేసరికి పిల్లల్ని కనకపోవటం, లేదు లేట్ గా పిల్లల్ని కనటం, పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవటం అంటే తల్లిపాలు తాగించకపోవటం, ఇవన్నీ కూడా స్లైట్ గా క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయండి. తర్వాత కొన్ని రకాల ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, అంటే పీరియడ్స్ ని రెగ్యులేట్ చేసే మెడిసిన్స్, లేదా పిల్లలు పుట్టకుండా ఉండటం కోసం తీసుకునే కొన్ని మెడిసిన్స్ లాంగ్ టర్మ్ వాడితే గనక వాటి వల్ల
0: ఏంటంటే 35 ఏళ్లకే ఆడపిల్లలకి మెనోపాజ్ అంటున్నారు. మరి ఇప్పుడు ఈ జనరేషన్ లో చిన్నపిల్లల నుంచి పీరియడ్స్ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, మరి వీళ్ళకి ఏమన్నా యూత్ కి రిలేటెడ్ గా ఏమన్నా తొందరగా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా?
1: 35 ఇయర్స్ కి మెనోపాజ్ రావటం అనేది కామన్ అయితే కాదండి. దీన్ని మనం ఏంటంటే ప్రికాషియస్ గా ఈ మెనోపాజ్ రావటం అన్నట్టు అంటమే. ఇది ఎర్లీ మెనోపాజ్. అంతేగాని యావరేజ్ ఏజ్ మెనోపాజ్ అనేది సమ్వేర్ బిట్వీన్ 45 and 50 అనేది ఉంటుందండి ఇప్పటికి కూడా. కాకపోతే చాలా మంది ఆర్టిఫిషియల్ గా మెనోపాజ్ తెచ్చుకుంటున్నారు హిస్టరెక్టమీ సర్జరీ చేయించుకుని. అవసరం ఉన్నా లేకపోయినా జస్ట్ బ్లీడింగ్ అవుతుంది, ఇన్కన్వీనియన్స్ గా ఉంది అని చెప్పి అనవసరంగా చాలా మంది ముందే తీయించుకుంటున్నారు. కాకపోతే ఈ హిస్టరెక్టమీ చేయించుకుంటానికి అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎలాంటి సంబంధం లేదండి. ఎర్లీ మెనోపాజ్ కూడా మనకి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఇవ్వదు.
0: ఇప్పుడు మీ దగ్గరికి ఈ సమస్యతో ఏ ఏజ్ పీరియడ్లో వాళ్ళు ఎక్కువగా

0: అటెండ్ అవుతుంది.
1: ఇండియాలో అయితే గనక యావరేజ్ ఏజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అరౌండ్ 45 ఇయర్స్ ఉంటుందండి. విదేశాల్లో అయితేనేమో ఈ యావరేజ్ ఏజ్ అనేది 55 ఉంటుంది. సో మనం మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది విదేశాలతో పోలిస్తే ఒక దశాబ్ద కాలం పాటు ఎర్లీగా వస్తుంది. ఇంటర్నేషనల్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే రొమ్ము క్యాన్సర్ని చేత్తో కానీ పేషెంట్కి సిమ్టమ్స్ రావటం మొదలు పెట్టడానికి ముందు డిటెక్ట్ చేయటం కోసం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి నడిపిస్తారండి. అమెరికాలో అయితే స్క్రీనింగ్ ఏజ్ 40 ఏళ్ల నుంచి మొదలవుతుంది. ఇంగ్లండ్లో అయితేనేమో 50 ఏళ్ల నుంచి మొదలవుతుందండి. ఇంగ్లండ్లో చేసే ప్రోగ్రామ్ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ద్వారా జరుగుతుంది. నేను ఇంతకుముందు అక్కడ పనిచేసేదాన్ని. సో వాళ్ళు ఏంటంటే 50 నుంచి 53 ఏళ్లు వయసు ఉన్న వాళ్లలో స్క్రీనింగ్ అనేది మొదలుపెట్టి ప్రతి 3 సంవత్సరాలకి చేసేవాళ్ళు. అమెరికాలో అయితేనేమో 40 నుంచి 50 ఏళ్లకి పేషెంట్ సొంతంగానే స్క్రీనింగ్ చేయించుకోవాలండి. ఇది గవర్నమెంట్ అయితే రన్ చేయదు. ఈ 40 నుంచి 50 ఏజ్ గ్రూప్లోనేమో సంవత్సరానికి ఒకసారి చేయాలి. 50+ ఏమో వాళ్ళు ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఒకసారి చేస్తారు, పేషెంట్ ఉన్న కండిషన్ని బట్టి.
0: ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి గురయ్యి మీ దగ్గరకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటూ సమస్యగా మీ దగ్గరకు వస్తారు, అసలు వీళ్ళకి తెలియాలంటే మనకి ఏదో ఇక్కడ అనారోగ్యం ఉంది అని వాళ్ళు గుర్తించి వెళ్ళి చూపించుకోవాలి అన్న తీవ్రత కలిగితేనే కదా బయటకు వచ్చి డాక్టర్ని సంప్రదిస్తారు. అట్లాంటి లక్షణాలు ఎలా తెలుస్తాయి మనకి?
1: సో దీనికి ఏంటంటే మనకి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తెలియటానికి మనం దీన్ని బ్రెస్ట్ అవేర్నెస్ అనే మాట వాడతామండి. బ్రెస్ట్ అవేర్. సో ప్రతి మహిళ బ్రెస్ట్ అవేర్గా ఉండాలి. బ్రెస్ట్ అవేర్ అంటే ఏంటంటే తన బ్రెస్ట్ అనేవి నార్మల్గా ఎలా ఉంటాయని ప్రతి మహిళకి ఫస్ట్ తెలియాలి. సెకండ్ తెలియాల్సిన విషయం రొమ్ముల్లో రాగలిగే మార్పులు ఏంటి, అవి ఎలాంటి మార్పులు రావచ్చు అనేది సెకండ్ తెలుసుకోవాలి. థర్డ్, ఆ మార్పులు అనేవి వచ్చాయా లేదా అనేది క్రమం తప్పకుండా ప్రతి నెల చెక్ చేసుకోవాలి సొంతంగా ఇంట్లో. ఫోర్త్ పాయింట్, ఏదన్నా మార్పు ఉంది అని మనం మంత్లీ చేసుకున్న పరీక్షలో తెలుసుకున్నప్పుడు అప్పుడు డెఫినెట్లీ ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవటం. 5వ పాయింట్, 40 ఏళ్లు దాటిన వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం స్క్రీనింగ్కి వెళ్ళటం. ఇది మ్యామోగ్రామ్ ద్వారా చేస్తామండి, ఎక్స్రే మ్యామోగ్రామ్. ఇందులో రకరకాల మ్యామోగ్రామ్లు ఉంటాయి. ఎస్పెషలీ యంగ్ వాళ్ళల్లో డిజిటల్ బ్రెస్ట్ టోమోసిన్సిస్ అని 3D మ్యామోగ్రామ్ చేయటం బెటర్. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 3D కాకపోయినా కూడా పర్వాలేదు, రొమ్ము దట్టత తక్కువ ఉంటే. అండ్ మనం ఏం చూసుకోవాలి ఈ నెల నెల చేసుకునే పరీక్షలో, ఒక లేడీ ఏం చూసుకోవాలి? ఫస్ట్ ఏంటంటే అద్దంలో తనని తాను చూసుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి. ఇది చేతులు పక్కన పెట్టుకుని చూసుకోవాలి, తర్వాత చేతులు నడుము మీద నొక్కి పెట్టుకుని చూడాలి, తర్వాత చేతులు పైకి లేపి చూడాలి. 3 పొజిషన్స్లో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేనికోసం చూసుకుంటారు? చర్మంలో ఏమైనా మార్పులున్నాయా లేదా, చర్మం ఎక్కడన్నా లోపలికి గుంటలాగా పడి లాక్కుపోతుందా, చనుమొన లోపలికి లాక్కుపోతుందా, చనుమొన సైడ్కి జరిగిందా, అంటే మనకి 2వ చనుమొన ఉంటుంది కాబట్టి 2 ఒకే పొజిషన్లో ఉన్నాయా లేదా, ఒకటి పక్కకు లాక్కుపోయిందా, పైన ఏమైనా ఎర్రదనం కానీ మచ్చ కానీ వాపులా కానీ కనిపిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. దీని తర్వాత తడిమి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఫస్ట్ ఏమో జస్ట్ చూడటం, తర్వాత ఏమో ముట్టుకుని చూసుకోవాలి, ఎక్కడేమన్నా గడ్డలు తగులుతున్నాయా లేదా, ఎక్కడేమన్నా వెచ్చదనం అనేది ఉందా, చనుమొనల నుంచి ఏదైనా ద్రవం కానీ రక్తం కానీ కారుతుందా లేదా అనేది ఆ ఒక్కసారి నెలలో ఒకసారి మనం నొక్కి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.
0: ఇవన్నీ ప్రతి మహిళ ఇంట్లో తనకు తాను చేసుకోవచ్చు.
1: అవునండి.
0: ఇక్కడ తేడా వచ్చినప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి.
1: అవునండి.
0: ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించిన తర్వాత ఇందాక చెప్పారు ఒక 5 రౌండ్స్, ఆ టెస్ట్లన్నీ మీరు పూర్తి చేస్తారండి?
1: ఈ 5 పాయింట్స్ నేను మీకు చెప్పినవి ఒక బ్రెస్ట్ అవేర్ పర్సన్కి ఉండాల్సిన లక్షణాలు. తన రొమ్ములు నార్మల్గా ఎట్లా ఉంటాయి, రొమ్ముల్లో రాగలిగే మార్పులేంటి, ఆ మార్పులు వచ్చాయా లేదా అనేది నెల నెలా చెక్ చేసుకోవటం, ఎప్పుడన్నా మార్పులు ఉన్నాయని తెలిసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవటం ఒకవేళ 40 ఏళ్ల వయసు దాటి ఉంటే గనక. డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత డాక్టర్ చేసే పరీక్షలు వేరండి. ట్రిపుల్ అసెస్మెంట్ అని చెప్పి ఉంటుంది. ఫస్ట్ ఎనీ డాక్టర్ పేషెంట్ దగ్గర హిస్టరీ తీసుకుంటారు, అంటే ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, ఎంత తీవ్రంగా ఉంది అనేది పేషెంట్ని అడిగి తెలుసుకుంటారు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. తర్వాత ఏమైనా కాంట్రాసెప్టివ్ పిల్స్ మీద ఉన్నారా, లేకపోతే బ్రెస్ట్లో ప్రాబ్లమ్స్ కాజ్ చేసే వేరే మెడికేషన్ మీద ఏమైనా ఉందా, ఇది వరకు బ్రెస్ట్లో ఏదైనా సమస్య వచ్చిందా, ఇది వరకు బ్రెస్ట్కి సంబంధించి ఆపరేషన్ ఏమైనా జరిగిందా, పిల్లలకి పాలు తాగిచ్చారా, ఇవన్నీ కూడా డాక్టర్ కనుక్కుంటారండి. దాని తర్వాత డాక్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. బ్రెస్ట్ని 2 ఎగ్జామిన్ చేసిన తర్వాత పేషెంట్ వయసును బట్టి 40 ఏళ్ళ లోపు వాళ్ళు అయితే గనక అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది డెఫినెట్గా చేస్తారండి. కొన్నిసార్లు 40 ఏళ్ల లోపు వయసు ఉన్నా మనకి అనుమానాస్పద మార్పులు ఉన్నాయని డాక్టర్ కనిపిస్తే మేము

మామోగ్రామ్ కూడా చేస్తారు. ఒకవేళ పేషెంట్ వయసు 40 ఏళ్ళు పైన ఉంటే గనక స్కాను మామోగ్రాము రెండూ కంపల్సరీగా చేస్తారు. ఈ స్కాను మామోగ్రామ్ పరీక్షలు అయిన తర్వాత ఏమైనా అనుమానాస్పద మార్పులు ఉన్నాయా లేదా అనేది ఆ రిపోర్ట్లో వస్తుంది. వచ్చినప్పుడు అనుమానాస్పద మార్పులు ఏదైనా ఉంటే గనక దానికి ముక్కు పరీక్ష

0: ఓహ్ ఉంటుంది. బయాప్సీ చేస్తే ఉన్న క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. అది తప్పండి. క్యాన్సర్ అనేది మన ముక్క తీసినా తీయకపోయినా అది పెరుగుతుంది. క్యాన్సర్ లక్షణం పెరగటం. మనకి ముక్క పరీక్ష చేయకుండా, అంటే ఈ కోర్ నీడిల్ బయాప్సీ అని అంటామండి, ఈ కోర్ నీడిల్ బయాప్సీ చేయకుండా క్యాన్సర్ని డయాగ్నోస్ అంటే కన్ఫర్మ్ చేసి అయితే చెప్పలేం. మనకి స్కానింగ్లో ఆర్ మ్యామోగ్రామ్లో మ్యాక్సిమం రిస్క్ అనేది 95% వరకే ఇస్తారండి. సున్నా రిస్క్ ఉండుండొచ్చు లేదా 95% రిస్క్ ఉండుండొచ్చు. టీబీ గడ్డ కూడా క్యాన్సర్ గడ్డలాగా మనకి కనిపించవచ్చు. సో ఆ 5% మనకి ఉండకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యామోగ్రామ్లు ఎలా కనిపించినప్పటికీ. అందుకని ఏంటంటే 100% కన్ఫర్మ్ చేయడానికి ఈ కోర్ నీడిల్ బయాప్సీ అనే ముక్క పరీక్షని చేస్తారండి. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవటం అనేది కూడా ఉండదు.
1: ఒక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వ్యాధి తీవ్రతను బట్టి మ్యాక్సిమం ఎంత సమయం పడుతుంది పూర్తిగా నయం చేయడానికి?
0: సో క్యాన్సర్ విషయంకి వచ్చేసరికి మనం క్యూర్ రేట్స్ గురించి మాట్లాడము, సర్వైవల్ రేట్స్ గురించి మాట్లాడతాం. ఇది వరకు కాలంలో షుగర్ వలన బీపీ వలన చనిపోయే వాళ్ళు కూడా ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే షుగర్ని బీపీని కంట్రోల్ చేయడానికి చాలా మంచి మందులున్నాయి. అవి రెగ్యులర్గా తీసుకుంటే వాటి వలన మనకి లైఫ్ స్పాన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే Stage 1 and Stage 2 బ్రెస్ట్ క్యాన్సర్లో సర్వైవల్ రేట్స్ బాగుంటాయి. మన సర్వైవల్ రేట్స్ అంటే ఏంటంటే 100 మంది పేషెంట్స్ని తీసుకుంటే వీళ్ళల్లో ఎంతమంది 5 ఏళ్ల తర్వాత బతుకుంటారు, తర్వాత ఎంతమంది 10 ఏళ్ల తర్వాత బతుకుంటారు, ఎంతమంది 15 ఏళ్ల తర్వాత బతుకుంటారు అనే లెక్క క్యాల్కులేట్ చేసి చెప్తామండి. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది.
1: అది మీరు నిర్ధారణ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది.
0: ఫస్ట్ 5 ఇయర్స్ది మనం ఆపరేషన్ అవన్నీ చేయటానికి ముందు వరకు కూడా మనం చెప్పగలుగుతామండి, స్టేజ్ ప్రకారం చెప్తాం. ఈ మిగతా 10 ఇయర్స్ and 15 ఇయర్స్ ఇవన్నీ ట్రీట్మెంట్ అయిన తర్వాత దానికి ఉన్న రెస్పాన్స్ని బట్టి నిర్ధారిస్తామండి. Stage 1 బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి 5 ఇయర్స్ తర్వాత 98% అంటే 100 మంది ఉంటే గనక 98 మంది ట్రీట్మెంట్ తర్వాత ఎట్ ద పాయింట్ ఆఫ్ 5 ఇయర్స్ బతికే ఉంటారు. ఒక ఇద్దరు క్యాన్సర్ వలన చనిపోవటం అనేది జరుగుతుంది. సో 100 మంది ట్రీట్మెంట్ తీసుకుంటే 5 ఇయర్స్ తర్వాత ఒక ఇద్దరు చనిపోవటం జరుగుతుంది. అదే మనం ఒకవేళ 10 ఏళ్ల తర్వాత తీసుకున్నాం అనుకోండి, తీవ్రతను బట్టి లేదా ఏ టైప్ ఆఫ్ సబ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి ఆ నంబర్ అనేది 90% ఉండొచ్చు. సో ఇదంతా కూడా పేషెంట్ ఏజ్ బట్టి అవన్నిటిని బట్టి ఉంటాయి. ఇప్పుడు ఒక 77 ఏళ్ళ ఆవిడ ఉన్నారనుకోండి, క్యాన్సర్ వచ్చిన ఆవిడ, ఆవిడ 10 ఇయర్ సర్వైవల్ అంటే మామూలుగానే మన యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది 87 దాకా వెళ్ళదు. కాబట్టి మనం ఏంటంటే క్యాన్సర్ వలన కాకుండా వేరే కారణాల వలన కూడా చనిపోయే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఈ సర్వైవల్ అనేది 90% ప్లస్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అదే మనం Stage 3 చూసుకున్నాం అనుకోండి, అంటే లేట్ అయిన తర్వాత వెళ్ళామనుకోండి, ఈ సర్వైవల్ అనేది 70-85%కి డ్రాప్ అవుతుంది. అంటే 25 నుంచి 30 మంది 5 ఏళ్లలోపు చనిపోతారు. ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా Stage 4 అంటే బ్రెస్ట్ అండ్ లోకల్గా ఉన్న డిసీజ్ కాకుండా మెయిన్ ఆర్గన్స్కి ఏదైనా స్ప్రెడ్ అయితే, లంగ్స్, లివర్, బ్రెయిన్ ఇలా స్ప్రెడ్ అయితే గనక ఆ 5 ఇయర్ సర్వైవల్ అనేది బిట్వీన్ 25-50%కి డ్రాప్ అవుతుంది.
1: మినిమం 5 ఇయర్స్ చెప్తున్నారు.
0: మినిమం 5 ఇయర్స్ అనేది సర్వైవల్ రేట్ కాదండి. 5 ఇయర్స్లో ఎంతమంది బతుకుంటారు అనేది చెప్తున్నాం, సర్వైవల్ అనేది అది కాదు. 5 ఇయర్స్ అన్న మాట వినంగానే అది 5 ఇయర్స్లో చనిపోతాము అని అనుకుంటారు. 5 ఇయర్స్లో చనిపోతారని కాదు చెప్తుంది. 100 మందిని తీసుకుంటే క్యాన్సర్ పేషెంట్స్, ఇందులో ఎంతమంది 5 ఇయర్స్ దాకా బతుకుంటారు అనేది చెప్తున్నాం. 5 ఇయర్స్ అనేది లెక్క కాదండి. క్యాన్సర్ వచ్చిన 20 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత కూడా బతుకుండే వాళ్ళు ఉంటారు. కాకపోతే అది ఇండివిజువల్ పేషెంట్ని ప్రకారం, వాళ్ళకున్న క్యారెక్టర్స్ని బట్టి, ఆ డిసీజ్ తీవ్రతను బట్టి ఒక్కొక్కటి చెప్తూ ఉంటాం.
1: మెడికేషన్ ఎంతవరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది?
0: అది ఏ సబ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనే దాన్ని బట్టి ఉంటుందండి. హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ క్యాన్సర్ అయితే గనక ఈవెన్ మోర్ దెన్ 10 ఇయర్స్ కూడా టాబ్లెట్స్ అనేవి కంటిన్యూ చేపిస్తాం. దానివల్ల డిసీజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది.
1: బ్రెస్ట్ క్యాన్సర్ అన్నప్పుడు ఒక రొమ్ముకి వచ్చి ఒక రొమ్ము బాగానే ఉంది అనిపించినప్పుడు దీనికి సపరేషన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి?
0: సపరేట్ గా తీసుకునే జాగ్రత్తలు ఎలాంటివి ఉండవండి. మనం ఒకసారి క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మొదటి 3 సంవత్సరాలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఎగ్జామిన్ చేస్తామండి. ఆ తర్వాత 2 సంవత్సరాలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఎగ్జామిన్ చేస్తాం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఎగ్జామిన్ చేస్తాం. సంవత్సరం మ్యామోగ్రామ్ తీసి కొత్త క్యాన్సర్ లక్షణాలు ఏమైనా వచ్చాయా లేదా అనేది చూస్తాం. ఏదైనప్పటికీ రొమ్ములో ఉన్న డిసీజ్ వల్ల కాదండి చనిపోయేది, రొమ్ము నుంచి బయట మెయిన్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు మాత్రమే దీనివల్ల చనిపోవటం అనేది జరుగుతుంది.
1: ఒక రొమ్ము నుంచి ఇంకొక రొమ్ముకి ఇది సోకే.

0: ఒక రొమ్ము నుంచి ఇంకొక రొమ్ముకి యూజువల్లీ స్ప్రెడ్ అవ్వదండి. కాకపోతే రెండు రొమ్ముల్లోనూ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొన్ని రకాల క్యాన్సర్స్లో ఉంటాయి. లాబ్యులర్ క్యాన్సర్స్లో రెండు రొమ్ముల్లోనూ క్యాన్సర్ రావచ్చు. ఒకదాని తర్వాత ఒకటి రావచ్చు, లేదా రెండు ఒకేసారి రావచ్చు. ఇలానే జన్యుపరంగా వచ్చే క్యాన్సర్స్, మనకు ఆల్రెడీ బాడీలో ఈ క్యాన్సర్ జీన్ అనేది ఉంటే గనక, అప్పుడు కూడా రెండు రొమ్ముల్లోనూ క్యాన్సర్ రావచ్చు, ఒక రొమ్ము తర్వాత ఇంకొక రొమ్ములో కూడా క్యాన్సర్ రావచ్చు. ఈ హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, మనం ముందుగానే ప్రొఫైలాక్టిక్ సర్జరీ అనేది చేయొచ్చండి. అంటే క్యాన్సర్ రావటానికి ముందే బ్రెస్ట్ని తీసేసి మళ్ళీ ఇంప్లాంట్లు పెట్టి రీకన్స్ట్రక్షన్ చేసే సర్జరీ చేస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ ఇది విదేశాల్లో చాలా కామన్. నేను మీకు ఇందాక చెప్పిన నంబర్స్ మీకు గుర్తున్నాయో లేదో, ఇండియాలోనైతే లైఫ్ టైం రిస్క్ 25 మందిలో ఒకరికి లేడీస్లో, అదే ఇంగ్లండ్లో 7గురిలో ఒకరికి. కాబట్టి మీరు రోడ్డు మీద వెళ్తున్న ఎవరిని పట్టుకుని చూసినా వాళ్ళకి తెలిసిన వాళ్ళల్లో ఒకరికి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చుంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే అవగాహన అనేది చాలా ఎక్కువ, ఎక్కువ మందికి వస్తుంది కాబట్టి 7గురిలో ఒకరి కంటే, మనకి ఫ్యామిలీ మెంబర్స్లోనే 7గురు లేడీస్ ఉంటారు, ఫ్యామిలీలో ఎవరో ఒకరికి వచ్చుంటుంది కాబట్టి వాళ్ళకి అవగాహన ఎక్కువ. ఏదైనా మార్పు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్కి చూపించాలన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అవగాహన అనేది, మనం ఏంటంటే మనం బాగా ప్రైవేట్గా లైఫ్ గడుపుతాం కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా పక్కన వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు అన్నట్టు ఉంటాం కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అవగాహన ఎక్కువ ఉండదండి.
1: అసలు ఒక రొమ్ము పూర్తిగా ఎప్పుడు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది?
0: అన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్స్కి రొమ్ము పూర్తిగా తీయాల్సిన అవసరం అనేది అయితే లేదు. ఎస్పెషలీ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్లో అయితే తీయాల్సిన అవసరం లేదండి. అఫ్కోర్స్ పేషెంట్ చాయిస్ కూడా మనం తీసుకోవాలి. కొంతమందికి మో నాకు మొత్తం తీయాల్సిందే, నేను మొత్తం తీయించుకుంటాను అంటే గానీ మనం తీయం. రొమ్ము సైజు బాగా చిన్నగా ఉండి గడ్డ సైజు బాగా పెద్దగా ఉంటే గనక అప్పుడు తీయాల్సిన అవసరం ఉండొచ్చు.
1: పేషెంట్ ఆప్షనల్ మేరకు మనం మార్పు చేసే అవకాశం ఉంటుందా?
0: ఎక్కువ పాలు ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేసే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేయడానికే మగ్గు చూపుతామండి. నెదర్లాండ్స్ అనే దేశంలో ఒక పాపులేషన్ స్టడీ చేశారు. సో ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్లో బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేసిన వాళ్ళకే లైఫ్ స్పాన్ అనేది బాగుంది అని వచ్చిందండి. మనం యాక్చువల్ బ్రెస్ట్లో చేసే ఏ సర్జరీ కన్నా రొమ్ము మొత్తం తీసినా లేదా రొమ్ము కన్జర్వ్ చేసినా, రెండిట్లో ఏది చూస్ చేసినా కూడా లైఫ్ స్పాన్ మీద అది వచ్చే డిఫరెన్స్ ఎక్కువ అయితే ఉండదు. కాబట్టి ఇది ఒక కాలో చెయ్యో తీసినట్టండి. ఒక లేడీకి ఒక బ్రెస్ట్ తీయటం అనేది కాలో చెయ్యో తీసినట్టు ఫీలింగ్ ఉంటుంది, దాన్ని యాంపిటేషన్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఏంటంటే మనకి తీయాల్సిన అవసరం లేకపోతే తీయకుండా ఉండటమే మంచిది. అది సైకలాజికల్గా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కొంతమందికి ఇంకా తప్పదు మొత్తం తీయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ డిసీజ్ తీవ్రతను బట్టి. అలా ఉన్నప్పుడు ఏంటంటే రొమ్ముని పునర్నిర్మాణం అనేది చేసుకోవచ్చు. చాలామందికి ఈ ఆప్షన్ ఉంది మన దేశంలో కూడా అనేది తెలియదండి. ఎస్పెషలీ ఈ ఊర్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇలాంటివి ఇక్కడ కూడా ఉన్నాయి అనేది తెలీదు. అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి పునర్నిర్మాణం అనేది అయితే ఈవెన్ విజయవాడలో కూడా చేయగలుగుతున్నామండి. సో మనకేంటంటే దానివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగుంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఎస్పెషలీ డిటెక్ట్ చేసినప్పుడు, దాని తర్వాత ఇంకొక 20 ఏళ్ళు ఈ మనిషి బతకాలి. ఒక 40 ఏళ్ళు ఆవిడకి వచ్చింది అనుకోండి, ఆవిడ 60-70 దాకా కూడా బతకాలి. అన్ని సంవత్సరాలు ఆవిడ మానసికంగా కృంగిపోయి బతకటం అనేది కరెక్ట్ కాదు. సో ఏంటంటే మనం ఏ సర్జరీ చేయించుకోవాలి అనేది వచ్చే ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి.
1: ఇప్పుడు మనకి లక్షణాలు మనం ఇంట్లో గుర్తించిన దగ్గర నుంచి, మీ దగ్గర కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి, అప్పటి వరకు మన జీవన విధానం ఒకలా ఉండొచ్చు,
0: అవును,
1: అప్పటి నుంచి వేరేలా మారిపోవచ్చు, ఎటువంటి మార్పుల్ని మీరు సజెస్ట్ చేస్తారు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: వేరే రకమైన జాగ్రత్తలు ఏమీ లేదండి, కానీ ఊబకాయం ఉన్నవాళ్ళు కొంచెం వెయిట్ తగ్గితే మంచిది. ఫర్దర్ వెయిట్ గెయిన్ అయితే పుటాన్, ఊబకాయం ఉన్నా లేకపోయినా వెయిట్ గెయిన్ అనేది పుటాన్ అవ్వకూడదు. ఇంకా బరువు పెరగటం అనేది అయితే చేయకూడదు, బరువు పెరిగితే మళ్ళీ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. తర్వాత మద్యం సేవించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అది ఆపేయటం మంచిది. యూజువల్లీ మన ప్రాంతంలో లేడీస్ పెద్దగా ఆల్కహాల్ ఏమి తీసుకోరండి, కాబట్టి మనకు ఆ సమస్య పెద్దగా లేదు. బట్ విదేశాల్లో అయితే డెఫినెట్లీ ఆ సమస్య అనేది ఉంది. సో మద్యం అనేది సేవిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది, ఈవెన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. కొంచెం ఎక్సర్సైజ్, మనకి ఏంటంటే ఈ క్యాన్సర్కి వాడే మెడికేషన్స్ ఇవన్నీ కూడా ఎముకల్ని కొంచెం బలహీనపరిచే అవకాశం ఉంటుంది. సో వీటికి ఏంటంటే మనం సరిపడే ఎక్సర్సైజ్, డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తే కాల్షియం సప్లిమెంట్స్, డాక్టర్ గారు ఏదైనా క్యాన్సర్కి సంబంధించిన మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తే దాన్ని తూచా తప్పకుండా తీసుకోవటం, ఎప్పుడు స్కెడ్యూల్ చేస్తే విజిట్ని ఆ విజిట్కి వచ్చి ఎగ్జామినేషన్ చేయించుకోవటం, ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ప్రతి మహిళకి నెలవారీ మెన్సెస్ ఆ సమయంలో వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ

0: తనకి చెస్ట్ బరువుగా అనిపించడం, అక్కడ కొంచెం పెయిన్గా అనిపించడం ప్రతి మహిళ మ్యాక్సిమం ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇటువంటి లక్షణాలు భవిష్యత్తులో ఏమన్నా బ్రెస్ట్ క్యాన్సర్ కింద దారితీసే ప్రమాదం ఏమన్నా ఉంటుందా?
1: ఈ మంత్లీ వచ్చే చేంజెస్కి బ్రెస్ట్ క్యాన్సర్కి ఎటువంటి సంబంధం ఉండదండి. మీరు చెప్పినట్టు బరువు అనేది చాలామందికి అనిపిస్తుంది. బరువే కాకుండా నొప్పి అనేది కూడా ఒక 40% మంది ఆడవాళ్ళు ఈ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో, ప్రతి సైకిల్లో నొప్పి వస్తుందని ఏమీ లేదు, బట్ అప్పుడప్పుడు నొప్పి రావటం అనేది జరగవచ్చు. 97% నొప్పి వచ్చిన వాళ్ళలో క్యాన్సర్కి సంబంధించింది అయితే అవ్వదండి. ఎస్పెషల్లీ ఇది సైకిల్స్కి ముందు వచ్చే నొప్పి అయితే గనక మనం దాన్ని నెగ్లెక్ట్ అయితే చేయొచ్చు. అట్లా కాకుండా సైకిల్స్ అప్పుడు వచ్చిన నొప్పి కాకుండా బిట్వీన్ సైకిల్స్ మనకి నాన్ సైక్లికల్ మ్యాస్టాల్జియా అని చెప్పేసి ఉంటుందండి. ఇది మనకి కొత్తగా మొదలైనప్పుడు దీన్ని ఒకసారి డాక్టర్ దగ్గర చూయించడం మంచిది. బట్ 97% క్యాన్సర్కి రిలేటెడ్ ఉండదు, బట్ కొంతమందికి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండొచ్చు.
0: అయితే మామూలుగా కూడా మనం అప్పుడప్పుడు చూసుకుంటే కొంచెం చిన్నగా గట్టిగా ఉండడం కానీ, ఆ ప్లేస్లో గడ్డలాగా ఉండడం కానీ, ఇలా మనకు వచ్చిన ప్రతి మార్పుని క్యాన్సర్ కింద భయపడటం అవసరం అంటారా?
1: మనుషుల్ని భయపెట్టడం అనేది మన లక్ష్యం కాదండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్లో మనకి ఏంటంటే, మార్పులు మీకు ఇది వరకు లేనిది ఏదన్నా కొత్తగా వస్తే దానికి చూయించుకోవాలి. మనకు వచ్చిన ప్రతి మార్పు క్యాన్సర్ కింద ఉండదండి. ఈ మార్పులతో డాక్టర్ దగ్గరకు వచ్చే వాళ్ళలో అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్, 8 to 9 పేషెంట్స్లో క్యాన్సర్ ఉండదు. క్యాన్సర్ కానీ వేరే సాదా మార్పులు, లేకపోతే క్యాన్సర్ కానీ వేరే ట్యూమర్లు ఇలాంటివి ఉండొచ్చు. క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఒకళ్ళు లేదా ఇద్దరు ఉంటారు. కాకపోతే ఆ ఒకళ్ళు లేదా ఇద్దరు మనమా కాదా అనేది మనం చెప్పుకోలేం. అందుకని ఎప్పుడన్నా కొత్త మార్పు బ్రెస్ట్లో వచ్చినప్పుడు డెఫినెట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి. అది సాదా మార్పు అయితే దానికి సర్జరీ అవసరం పడవచ్చు, పడకపోవచ్చు, ఒట్టి మందులతో క్యూర్ అయ్యే కండిషన్ అవ్వచ్చు, లేదా అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేని సిచ్యువేషన్ కూడా అవ్వచ్చు. బట్ ఆ ఒకళ్ళో ఇద్దరు క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యే పేషెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళకి మనం ఈ అవగాహన పెంచడం వలన బెనిఫిట్ అనేది జరుగుతుంది.
0: అయితే ఇప్పుడు చదువులు పూర్తి అయ్యే అవ్వకుండానే ఉద్యోగాలు వస్తున్నాయి. మరి ఉద్యోగంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సైకలాజికల్గా టెన్షన్స్ ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది, ఇంకా 24 గంటలు కూర్చునే పని చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. గృహిణిని చూసుకుంటే తనకు కూడా తక్కువే ఉండదు మెంటల్ టెన్షన్ అనేది. కుటుంబ బాధ్యతల వల్ల అది ఇది సైకలాజికల్గా కొంచెం టెన్స్ ఫీల్ అవుతూనే ఉంటారు. మరి ఈ పరుగుల ప్రపంచంలో ఈ మానసిక ఒత్తిడి ఏమన్నా ఈ సమస్యకి దారితీసే ప్రమాదం ఉంటుంది?
1: ఇన్ జనరల్ క్రానిక్ స్ట్రెస్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ కాజ్ చేయదండి. బట్ మనకి బాడీలో, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు, క్యాన్సర్ సెల్స్ అనేవి ఫార్మ్ అయినప్పుడు వాటిని గ్రో అవ్వకుండా కంట్రోల్ చేయడానికి మన బాడీలో మెకానిజమ్స్ ఉంటాయి. స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ మెకానిజమ్స్ అనేవి కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు క్యాన్సర్ అనేది ఈజీగా శరీరంలో పెరిగే అవకాశం అనేది ఉంటుంది. మీరు చెప్పినట్టు ఈ క్రానిక్ స్ట్రెస్ ఉంది, కూర్చుని వర్క్ చేయటం ఇట్లా ఉన్నప్పుడు ఊబకాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఊబకాయం ఉన్నప్పుడు క్యాన్సర్ రిస్క్ అనేది చాలా స్లైట్గా పెరుగుతుందండి. మద్యం సేవించినా కూడా క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది.
0: ఇప్పుడు ఇంత ఒత్తిడిలో మన మెడికేషన్ ఎంత మాత్రం ప్రభావం చూపిస్తుంది శరీరానికి?
1: మనం క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి వాడే ఎలాంటి మెడికేషన్ ఈ స్ట్రెస్ బేసిస్ మీద ఇవ్వమండి. ఆల్రెడీ నోన్ జెనెటిక్ రిస్క్ ఉన్నవాళ్ళకి మాత్రమే మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఈ మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. హై రిస్క్ ఉన్నవాళ్ళు అంటే 4 times రిస్క్ ఉన్న కండిషన్స్ కొంతమందికి ఉంటుంది. ఈ జెనెటిక్ రిస్క్లో కూడా లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ అని చెప్పేసి ఉంటారు. హై రిస్క్ అంటే 30% కంటే క్యాన్సర్ జీవితంలో వచ్చే అవకాశం ఉన్న వాళ్ళని హై రిస్క్ ఇండివిజువల్స్ అని అంటారండి బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో. ఇలాంటి వాళ్ళకి మనకి ప్రొఫైలాక్టిక్ సర్జరీ చేయడానికి ముందు కొన్నిసార్లు కొంత మెడికేషన్ మీద పెడతామండి. ఇన్ జనరల్ క్యాన్సర్ని, ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ని నివారించే ట్యాబ్లెట్ కానీ దానికి అగెనిస్ట్గా వ్యాక్సిన్ కానీ ఉండదు. ఈ వ్యాక్సిన్ అనేది మనకి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి మాత్రమే ప్రస్తుతానికి ఉందండి. ప్రాబబ్లీ ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ జరిగి ఏదైనా డెవలప్ అయితే అవ్వచ్చు. యూజువలీ మనం వ్యాక్సిన్స్తో ప్రివెంట్ చేసే క్యాన్సర్స్ గురించి చెప్పుకుంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్, అది వైరస్ వలన 85% వస్తుంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి మనకి వ్యాక్సిన్ ఉంటుంది. వ్యాక్సిన్ అనేది యూజువల్లీ మనకి క్రిములకి పనిచేస్తుంది, అంటే క్రిములు పెరగకుండా ఉండటానికి పనిచేస్తుంది. సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి కొన్ని రకాల ప్రోటీన్స్ అనేవి బాడీలో క్యాన్సర్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఆ ప్రోటీన్కి అగెనిస్ట్గా వ్యాక్సిన్ తయారు చేయటం అనేది రీసెర్చ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే వాడుకలోకి అయితే

0: బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి వ్యాక్సినేషన్ ఏమీ రాలేదు.
1: థాంక్యూ డాక్టర్ చైత్ర గారు.
0: థాంక్స్ అండి.
2: మీరింతవరకు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన గురించి బ్రెస్ట్ సర్జన్ డాక్టర్ చైత్ర పోతినేని గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

వనితవాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో ఆకాశవాణి. మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 2 గంటలకు వస్తుంది వార్తా ప్రసారాలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియాం హమ్ సునతే ఆయే, దేఖతే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
3: కార్యక్రమంలో ముందుగా విష్ణు ఈ చిత్రానికి కేకే కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఇస్మాయిల్ దర్బార్, సాహిత్యం గురుచరణ్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వినబోతున్న ఈ పాట సాంబు. ఈ చిత్రానికి టిప్పు ఉషా పాడిన పాట, రచన కులశేఖర్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వసంతం ఈ చిత్రానికి హరిహరన్ సుజాత బృందం పాడిన పాట వింటారు. సంగీతం కులశేఖర్. క్షమించాలి, సాహిత్యం కులశేఖర్.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు యువలయ కార్యక్రమంలో 4 గంటలకు వినవచ్చు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 టీన్ టైం. ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సాగర్ ఈ చిత్రం నుండి పాట వినండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: సాజన్ ఈ చిత్రం నుండి పాట వింటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అజయ్ డోంట్ మైండ్, లేకిన్ ఇట్నా

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువలయ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఈ చిత్రానికి కార్తీక్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం ఈఎస్ మూర్తి.

మీరు విన్న ఆ పాట సీతయ్య చిత్రానికి విజయ్ యేసుదాస్ సునీత పాడిన పాట, రచన చంద్రబోస్. శ్రోతలు యువలయ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట సత్యం. ఈ చిత్రం నుండి చక్రి పాడిన పాట, రచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట ప్రాణం చిత్రానికి సోను నిగం మహాలక్ష్మి పాడిన పాట, రచన సాయి శ్రీహర్ష.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రోమోస్, కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: భోర్ కీ చౌఖట్ పర్ భక్తి కీ ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హే, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
4: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హే నా
5: బాతో హీ బాతో మే హర్ సుభా 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
4: शाम सुहानी हो,
6: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
4: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
4: आपके साथ
2: आकाशवाणी.
7: NCERT విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: కార్యక్రమం ముందుగా నీకు నేను నాకు నువ్వు చిత్రానికి కేకే ఉషా పాడిన పాట వింటారు. రచన పెద్దాడమూర్తి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఒక్కడు చిత్రానికి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి చిత్రానికి శంకర్ మహదేవన్, కౌశల్య పాడిన పాట, సంగీతం చక్రి, సాహిత్యం పైడిపాళ్ళ శ్రీనివాస్. రచన పైడిపిల్లి శ్రీనివాస్.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట నిజం చిత్రానికి ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన పాట. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం కులశేఖర్.

0: డౌన్లోడ్ చేసుకోండి.
1: కళ్యాణరాముడు చిత్రానికి కేజే ఏసుదాస్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సాయి శ్రీహర్ష.

గంగోత్రి చిత్రానికి ఎంఎం కీరవాణి, గంగా, కల్పన, శ్రీవర్ధని కలిసి పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వేటూరి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. సంక్షేమం అభివృద్ధి జయంగా ఎన్డీఏ కూటమి

0: ప్రభుత్వం పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. సాగునీటి సదుపాయాల మెరుగుదల రైతుల ప్రయోజనంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. వివరాలు. సంక్షేమం అభివృద్ది జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నరసింగోల్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 40.58 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్టు తెలిపారు. వెనుకబడ్డ వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు అనేక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పూర్తి పారదర్శకంగా పాలన అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రభుత్వం అందించే పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు గురించి ఫోన్ ద్వారా నేరుగా ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఒక్క రూపాయి అవినీతి లేకుండా శాశ్వతంగా మీ పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడమే కాదు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఎవరైనా దాన్ని టింకర్ చేస్తే నేరుగా కంప్యూటర్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది, ఆటోమేటిక్ గా పసిగడుతుంది, మీకు కూడా తెలిసిపోతుంది.
0: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నుంచి తమకు ఇప్పటికే మార్గదర్శకాలు అందాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని సమతుల్యం చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి తమకు దిశానిర్దేశం చేశారని మంత్రి వివరిస్తూ,
2: ఖచ్చితంగా బీసీసీకి రిజర్వేషన్ కల్పించాలనే గతంలో ఉంది, రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించాలని మాకు ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 34% బీసీసీకి రిజర్వేషన్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, దానికి అనుగుణంగానే ఈ రోజు ఈ రిజర్వేషన్ సిస్టమ్ లో కూడా మనం రేపు స్థానిక సంస్థల్లో 34% మ్యాండేట్ ఏదైతే ఫుల్ఫిల్ చేస్తామనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.
0: ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సాలిహుండం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం కేజీబీవీ జూనియర్ కళాశాలలో 255.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణ పనులను పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన సదుపాయాలను అభివృద్ది పరుస్తూ విద్యా ప్రమాణాల పెంపుకు చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు. విద్యారంగ అభివృద్దికి ప్రాధాన్యమిస్తూ ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. రాయలసీమను రతనాలసీమగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పందిపర్తి గ్రామ సమీపంలో మడకశిర బ్రాంచ్ కెనాల్ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు 790 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథ్తో కలిసి మంత్రి ఈరోజు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్దికి సమప్రాధాన్యమిస్తోందని తెలియజేశారు. కాలువ లైనింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని, సాగునీటి సదుపాయాల మెరుగుదలతో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ప్రాంతీయ అభివృద్దికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. 3-4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రాజముద్రతో కూడిన పటదార్ పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్టు వెల్లడించారు. మండలంలోని పోలేపల్లి నుంచి రాచుపల్లి, మరుకుంటపల్లి రోడ్ల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి సవిత తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జన్ సేవా సే దేశ్ సేవ అనే స్ఫూర్తితో ఆయన ప్రజా

0: జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నారు. గత దశాబ్దాలుగా ప్రధానమంత్రి చేపట్టిన ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశ సేవ పట్ల ప్రధానమంత్రికి ఉన్న నిరంతర నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. 2001 నుంచి 2026 వరకు దేశాభివృద్ధి స్వావలంబన అజెండాతోనే నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం వివిధ దశల గుండా సాగింది. అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, దేశ నిర్మాణంపై ఆయన దృష్టి నిరంతరం కేంద్రీకృతమై ఉంది. ఈ బృహత్తర జాతీయ అభివృద్ధి ప్రస్థానంలో గుజరాత్ ఒక కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. దీనిలో భాగంగా సముద్ర వాణిజ్య శక్తి కేంద్రంగా ఖ్యాతి చెందుతోన్న గుజరాత్లోని పోర్టుల అభివృద్ధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్థిరమైన వృద్ధి, చురుకైన విధాన మద్దతు, ప్రపంచస్థాయి పోర్టు కార్యకలాపాలతో గుజరాత్లోని ఓడరేవులు ప్రాంతీయ అభివృద్ధిని నడిపించడమే కాకుండా భారతదేశం మొత్తం వాణిజ్య, లాజిస్టిక్ స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో పరివర్తనాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పోర్టుల ద్వారా రికార్డు స్థాయిలో సరుకు రవాణా గుజరాత్ సముద్రయాన నాయకత్వాన్ని బలోపేతం చేస్తోంది. గుజరాత్ ప్రభుత్వం తన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగపరుచుకుంటూ మరిన్ని భారీ ఎత్తున పోర్టుల అభివృద్ది పనులను వేగవంతం చేస్తోంది. గుజరాత్ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో 35,000 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో సరికొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ప్రస్తుతం గుజరాత్ వార్షిక పోర్టు సామర్థ్యం 600 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండగా, దీనిని విజన్ 2047 నాటికి 3,000 మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓడరేవు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, పారిశ్రామిక విస్తరణ ప్రోత్సహించడం, వాణిజ్య పోటీతత్వాన్ని పెంచడం ద్వారా భారతదేశపు అగ్రగామి సముద్ర వాణిజ్య కేంద్రంగా పటిష్టపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గుజరాత్ ఆర్థిక వ్యూహంలో సముద్ర రంగ అభివృద్ది ఒక కీలకమైన స్తంభంగా నిలుస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: 21వీ సదీ కే ఇస్ కాలఖండ్ మే భారత్ కా మెరిటైమ్ సెక్టర్ తేజ్ గతి ఔర్ ఊర్జా కే సాథ్ ఆగే బఢ్ రహా హై. ఖాస్కర్ సాల్ 2025 భారత్ కే మెరిటైమ్ సెక్టర్ కే లియే బహుత్ అహమ్ సాల్ రహా హై. పెహ్లీ బార్ కిసీ ఇండియన్ పోర్ట్ నే మెగావాట్ స్కేల్ ఇండిజినియస్ గ్రీన్ హైడ్రోజన్ ఫెసిలిటీ షురూ కీ హై ఔర్ యే ఉపలబ్ధి హమారే కాండ్లా పోర్ట్ నే హాసిల్.
0: కొమరిన్ ప్రాంతం నుంచి మరట్వాడా వరకు ఉన్న ద్రోణి తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్పై దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో రేపు కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. జనగణన 2వ దశను అత్యంత నాణ్యతతో, ఖచ్చితత్వంతో, నిర్ణీత కాల వ్యవధిలో విజయవంతంగా నిర్వహించాలని భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నాయర్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు నిర్వహించిన జనగణన 2027 జనాభా గణనపై రాష్టస్థాయి ప్రధాన జనగణన అధికారుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని జనగణన పరిధిలోకి తీసుకురావాలని, ఎవరూ మినహాయింపుకు గురికాకుండా పటిష్టవంతమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, కేంద్ర నిధుల కేటాయింపు, సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల రూపకల్పనలో జనగణన గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జంతరమంతర స్థలే శ్వస్తన ప్రతిషేధ ప్రదర్శనార్థం దిల్ల్యారక్షిబలేన ప్రత్యాఖ్యాత అనుమతిః. అద్య రాత్రి 9 వాదనాత్ దిల్ల్యాః 57 మెట్రో స్థానకాని పిహితాని భవిష్యంతి. శ్వః ప్రాతః 4 వాదనతః అపరాహ్నే 2 వాదనం యావత్ నవదిల్లీ హజరత్ నిజాముద్దీన్ స్థానకయోః ఆగమ్యమాణాని సర్వాణ్యపి డాకద్రుతగామి రేలయానాని ఉద్గమస్థానాదేవ నిరస్తీకృతాని. భారత్ ఇథియోపియా సామర్

0: క్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.
2: దేవా, ఆ ధర్మనిరతుల ఉదాహరణముగా గైకొనేలా అని నా మాటను దప్పుటా

నిలుపంగా దలచిగాదే అఖిల సంపదలను వాసి అడవులందు తగని ఇడుములు గు

మాధవ క్షత్రియ వంశ సంజాతుడనై ధనుర్బాణములను హస్తమున ధరించి యుద్ధ సన్నద్ధుడనయ్యుండ ఇంకా వేరుగాడుగనేలా దేహత్యాగమున కీయకొనేటట్లు

దేవా, శ్రీకృష్ణ నీ అనుగ్రహమున మహాయోగేంద్రులకు దుర్లభమైన శ్రీమతి నారాయణ ప్రథమావతార దర్శనము కలిగినది. ధన్యుడనైతిని మహాత్మా, ధన్యుడనైతిని. మధుసూదన, నీ అవతార సందర్శనానంతరమున నాకు సమరోత్సాహం అధికమవుతున్నది. ఎట్లనినా నీవు సమస్త భూతాంతర బహిస్సంగతుడవు, అనంత బ్రహ్మాండ మండితోదరుడు, నిఖిల చరాచర పరుడు, పరాత్మరుడు.

కావున రణమే నిశ్చయించుకుంటేనే. మాధవ, గయుడు నిరపరాధుండగొడితే అబద్ధుండు. నీ చెల్లెలిని నాకేలా వ్యసంగితివి, మరి ఒక మహారాజ కుమారుడు అర్పింపలేకపోతేవా? ఇంత మాత్రపు కన్య దొరకకపోయినడల బ్రహ్మచారిన ఇందునే. వాసుదేవా,

0: దేవ నీ పాదములు తెమ్మునే వచ్చాను. ఏమి రోషలజ్జా పరాక్రమహీనుండనుగా మదీయ దుర్వార ప్రతాపాదులు నీ కను చూపేదా. పాల నేత్ర విజయములకు దారుణ స్తంభులు నా చెంతనున్నవి, ఇంకనూ బాయలేదు. ఆ శంకరుని కరుణా కటాక్ష దత్త పాశుపతాత్రములు ఇదిగో. ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? అతడు సగమాడుది ఏమి గాని, మరి నీవేమో పూర్ణముగా ఆడుదానగుదివే బావా. నిరంతర నారీలుడవు నీవు శంకరుని పౌరుషము గురించి ఎంత నక్కరలేదులే. అర్జునుని గెలుచుట సులగు నరకాసురాధులను గెలుచుట అనుకుంటేవి కాబోదు. ధర్మం కట్టుబడి ఇంద్రుడు చే ఊరకండవలసి వచ్చాను గాని మగంటిమి చాలక కాదులే. అరణ్యవాసానంతరము మేము భారత రాష్ట్ర శత నిర్మూలనము చేయనప్పుడే మా పరాక్రమ మెరుగుగలవులే. ఆ నీ చతుర్బాహువులు చతుస్సహస్ర కామిని దుడాలింగన మురకైనను చతుర్లక్ష గోగణ పరిపాలన మురకైనను అక్కడకు వచ్చునేమో కాని చతురంగ బలోపేతుడనే చతురోపై నెరిగి చతుర్థ శబ్దలు నేర్చి చాతుర్పద సర్వ ప్రకారముల చతుర బోధి ఫలిత భూతలమును చతురతతో పాలించు. ఈ విజయుని గెలుచుటకు ఉపకారం పోయే బావా. ఆ నీ చక్రాయుధ ప్రతిమానముకు గాండేవుమ నాకున్నది. నేను కిరాతుడును, నీవు గారడి విద్యల వాడవు. అందుచేతనే గారడి వాని కరమునందుడు పెరము అంటే చక్రము ధరించిన నీవును హాలికుని విధమున నాగల భుజమున దాల్చు నీ సహోదరుడు బలభద్రుడును మాకు విరపు కలిగింపరులే. ఓ ఆత్మశ్లాఘ పరాయణ.
1: ఈనటి రంగస్థలి కార్యక్రమంలో మీరింతవరకు గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ ముత్యాల శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.
2: మీరింతవరకు పల్లెసీమలో కార్యక్రమంలో రంగస్థల శీర్షికన విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 వ్యవసాయ సూచనలు వింటారు.
3: వేరుశెనగ విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరి తర్వాత వేరుశెనగ ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న రెండవ ప్రధాన పంట. ఈ పంట సాగు విస్తీర్ణంలో దాదాపు 80% ఖరీఫ్లో వర్షాధార పంటగాను రబీలో నీటి వసతి కింద సాగు చేపడుతోంది. వర్షాభావ పరిస్థితులు, చీడపీడల వల్ల విత్తన నాణ్యత తగ్గిపోయి మళ్లీ విత్తుకోవటానికి పనికిరావటం లేదు. వర్షాధార పరిస్థితుల్లో కాయ దిగుబడిలో వ్యత్యాసం హెక్టార్కు 300 కిలోల నుండి హెక్టార్కు 1600 కిలోల వరకు నమోదవుతోంది. ఈ దిగుబడి వ్యత్యాసానికి ముఖ్య కారణాలు పంట కాలంలో వర్షాలు కురిసే తీరు, కీలక దశల్లో అంటే పూత ఊడలు దిగే దశ కాయలు అభివృద్ధి చెందే

0: దశ, గింజలు పట్టే దశ, ఇట్లాంటి దశల్లో 15 రోజుల కంటే ఎక్కువ బెట్ట పరిస్థితులను బట్టి దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. ఖరీఫ్లో ఇంకో కీలకమైనటువంటి అంశం సూర్యరశ్మి కొరత. ఆకాశంలో ఎక్కువ సమయం మేఘాలు కమ్ముకొని ఉంటాయి. దాంతోపాటు పంట మొదటి దశలో వర్షాలు ఎక్కువగా కురిస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఆ తర్వాత దశల్లో గనక బెట్ట వస్తే తట్టుకోలేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఊడలు ఏర్పడే కడుపులకు ఇంకా నేలకు దూరం ఎక్కువ అవటం వల్ల అన్ని ఊడళ్ళు కాయలుగా మారలేవు. వేరు బుడిపెలు తగ్గుతాయి. నత్రజని స్థిరీకరణ చేసే రైజోబియం బ్యాక్టీరియం సమర్థవంతంగా పనిచేయవు. రబీలో మొవ్వు కుళ్ళు, కాండం కుళ్ళు, వైరస్ తెగుళ్ల ఉధృతి పెరుగుతూ ఉంటుంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని బెట్టను తట్టుకొని ఎక్కువ దిగుబడులనిచ్చే నూతన వంగడాల యొక్క నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని రైతులు సాగు చేసుకోవాలి. రైతులు పూర్వం తమ పొలంలో విత్తనం కోసం గత సంవత్సరం పండిన పంటలో నుండి మంచి విత్తనాలు ఎంపిక చేసి తర్వాత పంటకు వారే వాడుకునేవారు. కానీ ప్రస్తుతం వేరుశనగ రైతులు విత్తనాల కోసం ప్రభుత్వం మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. వేరుశనగ స్వపరాగ సంపర్కం ద్వారా వృద్ధి చెందే పంట కాబట్టి విత్తనంలో జన్యు వైవిధ్యం కనిపించదు. రైతులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేసి విత్తుకొని దాని మీద వచ్చిన విత్తనాన్ని మళ్లీ వచ్చే సీజన్కు వాడుకోవచ్చు. వేరుశనగలో విత్తనోత్పత్తి నిష్పత్తి రేటు చాలా తక్కువగా, అంటే 1:8 నుండి 1:10 వరకు ఉంటుంది. కాబట్టి విత్తన మోతాదు ఎక్కువగా ఉంటుంది. అంటే వరిలో విత్తనోత్పత్తి నిష్పత్తి రేటు ఎక్కువ కాబట్టి 1 ఎకరాలో పండించిన విత్తనం 100 ఎకరాలకు సరిపోతుంది. అదే వేరుశనగలో అయితే 1 ఎకరాలో పండించిన విత్తనం 10 ఎకరాలకు మించి సరిపోదు. కాబట్టి విత్తనం ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది. పెద్ద మొత్తంలో విత్తనం అవసరం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలైనా ప్రైవేటు సంస్థలైనా ఈ పనిని చేయటం చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ప్రైవేటు సంస్థలు వేరుశనగ విత్తనోత్పత్తి చేయటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ దిగుబడి, రకరకాల సమస్యలను ఎదుర్కొనే శక్తి ఉన్నటువంటి కొత్త రకాలను రైతులకు లభించేటట్లు చేయటానికి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రైతులు వాళ్ల స్థాయిలో ఫౌండేషన్ విత్తనాన్ని ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి నేషనల్ సీడ్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ పరిధిలోని పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల నుండి సేకరించుకుని విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుని విత్తనాభివృద్ధిని చేసుకోవచ్చు. రైతుమిత్ర గ్రూపుల ద్వారా లేదా అలాంటి ఇతర గ్రూపుల ద్వారా సేకరించుకొని లేదా అభివృద్ధి చేసి అందరి రైతులకు అందేటట్లు చేసుకోవచ్చు. దీని ద్వారా విత్తనం సకాలంలో నమ్మకమైన సంస్థల ద్వారా తక్కువ ధరకు అందుతుంది. వేరుశనగ సాగులో ప్రధాన ఖర్చు విత్తనం కొనుగోలు కోసం వేచి ఉండకుండా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు. కల్తీ జరగకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా వారు విత్తనాన్ని వారే వాడుకోవచ్చు. వ్యవసాయ శాఖ ద్వారా గ్రామ విత్తన పథకం లాంటి కార్యక్రమాల ద్వారా కూడా నాణ్యమైన విత్తనాన్ని అందుబాటులోకి తీసుకుని రావచ్చు. దీని ద్వారా స్థానికంగా విత్తనం లభ్యమవటమే కాకుండా రవాణా ఖర్చు తగ్గుతుంది అనే విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి. ఇంతేకాకుండా అంత పెద్ద మొత్తంలో 100,000 క్వింటాళ్లు వేరుశనగ ఉత్పత్తి చేయాలి అంటే అంత సులభమైనటువంటి పని కాదు. కాబట్టి వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ జరిగితేనే నాణ్యమైనటువంటి పంట రైతులకు అందుబాటులోకి వస్తుంది. పంటల్లో విత్తన దశలో కల్తీలను గుర్తించి ఏరువేయడంతో పాటు వివిధ దశల్లో సిఫార్సు మేరకు సాగులో జాగ్రత్తలు తీసుకుంటేనే అధిక స్థాయిలో నాణ్యమైన విత్తనోత్పత్తి జరుగుతుంది. ఏ ఒక్క స్థాయిలో పొరపాటు జరిగినా విత్తనం సేకరించడం, విత్తన ప్రమాణాలను, మొలకెత్తే శక్తిని లెక్క కట్టడం, పొలం తయారీ, పొలం ఎంపిక, విత్తే అదును, విత్తే లోతు, పంట వివిధ దశల్లో చీడపీడల యాజమాన్యం, కలుపు నివారణ, అంతర కృషి, సస్యరక్షణ, సాగునీటి యాజమాన్యం, పంట తీయటం, ఆరబెట్టడం అన్నీ సక్రమంగా జరిగితేనే నాణ్యమైన విత్తనం అభివృద్ధి అవుతుంది. నాణ్యమైన విత్తనానికి కావలసినటువంటి ముఖ్యమైన ప్రమాణాలు ఏంటంటే జన్యు స్వచ్ఛత. అంటే ఒక్కొక్క రకం విత్తనాలకు ఆ విత్తనాల నుండి పుట్టిన మొక్కలకు కూడా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఒక స్వచ్ఛమైన రకం నుండి 100% అదే రకం విత్తనాన్ని పొందటమే జన్యు స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. వేరుశనగలో పెరుగుదల విధానం అంటే పెద్ద గుత్తి లేదంటే చిన్న గుత్తి రకం, పత్ర ఆకారము, రంగు, ఇంకా విత్తనం యొక్క ఆకారము, రంగు లాంటి లక్షణాలు మనం చూస్తాము. ఇక భౌతిక శుద్ధత విషయానికి వస్తే నాణ్యమైన విత్తనాల్లో కలుపు విత్తనాలు, వేరే పంటకు సంబంధించినటువంటి విత్తనాలు, వేరే రకానికి సంబంధించినటువంటి విత్తనాలు ఉండకూడదు. వీటితో పాటు రంగు మారిన విత్తనాలు, రాళ్ళు, జడ పదార్థాలు, తొక్కలు, మట్టి, గడ్డి మొక్కలు లాంటివేవి ఉండకుండా ఆరోగ్యంగా ఉండాలి. సగం నిండిన విత్తనాలు కానీ తాలు విత్తనాలు కానీ ఉన్నట్లయితే అవి సరిగా మొలకెత్తవు. సాధారణంగా వేరుశనగలో పునాది విత్తనము ఇంకా ధృవీకరించబడిన విత్తనము 96% భౌతిక స్వచ్ఛతను కలిగి ఉంటుంది. ఇంకా తేమ శాతం చూసుకున్నట్లయితే వేరుశనగ విత్తనంలో తేమ శాతం 8 నుండి 9% కంటే ఎక్కువగా ఉంటే నిల్వ చేయటానికి పనికిరాదు. విత్తనంలో తేమ అనేది మొలక శాతం ఇంకా పెరుగుదల మీద ప్రభావాన్ని చూపుతుంది. నిర్దేశించిన తేమ శాతానికి వచ్చే వరకు విత్తనాలను ఎండబెట్టుకోవాలి, అప్పుడే అది నాణ్యమైన విత్తనమవుతుంది. ఇక మొలక శాతాన్ని చూసుకున్నట్లయితే ఈ వేరుశనగలో విత్తనం కనీసం 80% లేదంటే అంతకంటే ఎక్కువ మొలక శాతం కలిగి ఉండాలి. విత్తన ఆరోగ్యాన్ని చూసుకున్నట్లయితే ఎంపిక చేసుకున్నటువంటి విత్తనంలో ఎటువంటి వ్యాధులు కలిగించే కారకాలు కానీ ఎటువంటి పురుగులు కానీ ఆశించి ఉండకూడదు. ఈ విధంగా ఉన్నత ప్రమాణాలు ఉన్న విత్తనం నుండి వచ్చే పంట దిగుబడి ఎక్కువగా ఉండటంతో పాటు అంతా ఒకే పరిమాణంలో కాయలు గింజలు ఉంటాయి. పైపొట్టు తీసే యంత్రాలు అన్నీ ఒకే రకమైన గింజలు ఉంటే సక్రమంగా పనిచేస్తాయి, వేయించిన తర్వాత ఒకే రంగులో ఉంటాయి. ఇలాంటి సారూప్యత ఉండటం ఎగుమతి చేయటానికి మన దేశంలో కూడా మంచి ధర రావటానికి దోహదపడుతుంది. వివిధ రకాల తినుబండారాల తయారీకి కూడా ఇవి బాగా అనువుగా ఉంటాయి. 2-3 రకాల కల్తీ విత్తనాలను సాగు చేస్తే దిగుబడి తగ్గిపోతుంది, ఉత్పత్తి నాణ్యత బాగుండదు. కాయలు గింజలు పరిమాణంలో వ్యత్యాసం ఉండటం వల్ల ఎగుమతికి వివిధ తినుబండారాల ఉత్పత్తిలో ఇబ్బందులు ఉంటాయి. ఇక రైతుల ఆదరణ పొందిన వేరుశనగ రకాల విత్తనాలను వివిధ పరిశోధనా స్థానాలు ఉత్తమ ప్రమాణాలతో ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు. విత్తనోత్పత్తిలో విత్తనాలను ప్రధానంగా 4 తరగతులుగా విభజించారు. అవేంటంటే మూల విత్తనము, ఈ విత్తనాన్ని సంబంధిత వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి సంబంధిత బ్రీడర్ పర్యవేక్షణలో తయారవుతుంది. 2వది బ్రీడర్ విత్తనము, ఈ విత్తనాలను ఆయా వంగడాలు రూపొందించిన వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు, కాబట్టి ఇవి అత్యుత్తమ ప్రమాణాలు కలిగి ఉంటాయి. ఈ విత్తనాన్ని మూల విత్తనం నుండి ఉత్పత్తి చేస్తారు. ఈ సంచులు బంగారుపు పసుపు రంగు ఉన్నటువంటి ట్యాగ్ను కలిగి ఉంటాయి. ఇక 3వది పునాది విత్తనము, దీన్ని ఫౌండేషన్ విత్తనం అని కూడా అంటారు. ఇది బ్రీడర్ విత్తనాన్ని ఉపయోగించి వ్యవసాయ పరిశోధనా స్థానాలు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలు ఫౌండేషన్ విత్తనం ఉత్పత్తి చేస్తారు. ఈ విత్తనాలు కూడా ఉత్తమ ప్రమాణాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా విత్తన ధృవీకరణ సంస్థల చేత ధృవీకరించబడుతుంది. ఈ సంచులు తెలుపు రంగు గల ట్యాగ్ను కలిగి ఉంటాయి. ఇక 4వది ధృవీకరణ విత్తనము, దీన్ని సర్టిఫైడ్ విత్తనం అంటారు. ఫౌండేషన్ విత్తనాన్ని ఉపయోగించి రైతుల పొలాల్లో సర్టిఫైడ్ విత్తనం ఉత్పత్తి చేస్తారు. విత్తన ధృవీకరణ సంస్థ వారు ఆ పొలాలను కనీసం 2 సార్లు తనిఖీ చేస్తారు, కేళీలను లేదా బెరకులను తీసేసి ఏర్పాటు చేస్తారు. ఈ సంచులు నీలిరంగు ఉన్నటువంటి ట్యాగ్ను కలిగి ఉంటుంది. అభ్యుదయ రైతులు, వివిధ రైతు సంఘాలు, చిన్న స్థాయి వ్యాపారస్తులు విడుదలైనటువంటి రకాలను విత్తనాభివృద్ధి చేసి వాటిని విత్తనాలుగా అమ్ముకోవచ్చు. రైతులు వాళ్ల స్థాయిలో వాళ్ల పొలంలో పండిన విత్తనాన్ని విత్తనం కోసం విడిగా సేకరించుకుని భద్రపరచుకోవాలి. విత్తనాల కల్తీ జరగటానికి అనేక రకాల కారణాలున్నాయి. ఈ కల్తీ అనేది అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. అది ఎలాగంటే వివిధ రకాల విత్తనాలు వేయటానికి ఒకే రకపు గొర్రు వాడటం వల్ల, ఇంతకు ముందు వేసిన రకం యొక్క గింజలు మొలకెత్తి ప్రస్తుతం వేసిన పంటలు కలిసిపోవటం వల్ల విత్తనాల కల్తీ జరుగుతూ ఉంది. ఇంకా ఒక పంటకు చెందిన 2-3 రకాలను పక్కపక్క క్షేత్రాల్లో సాగు చేయటం వల్ల, పంట కోసేటప్పుడు నూర్చేటప్పుడు వివిధ రకాల విత్తనాలు కలిసిపోయే అవకాశం ఉంటుంది. కళ్లాల్లో విత్తన పంటల నూర్పిడి చేసేటప్పుడు, గోని సంచుల్లో నింపినప్పుడు, విత్తన శుద్ధి యంత్రంలో వాడే ఉపకరణాల ద్వారా కూడా ఒక రకం ఇంకో రకంతో కల్తీ కావచ్చు. వేరుశనగ విత్తనోత్పత్తిలో అంతర దూరం చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా కేళీలు లేదా బెరకులను కూడా ఏరి వేసుకోవాలి. ఇంకా పంట కోసేటప్పుడు కూడా రైతులు మెళకువలు పాటించాలి. ఈ విధంగా వేరుశనగ విత్తనోత్పత్తిలో రైతులు ఇప్పుడు చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులను కనుక పాటించినట్లయితే మంచి విత్తనాన్ని రైతులు తీసుకోవటానికి వీలవుతుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఏడు గంటల 15 నిమిషాలకు పంట సీమలు కార్యక్రమంలో సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, బహుళ ప్రయోజనకర బ్యాక్టీరియా, ఈ అంశం గురించి డాక్టర్ బి వెంకటేశ్వర్లు గారితో పరిచయ కార్యక్రమం. తదుపరి జానపద గీతం, 3వ అంశం అవిసె గింజల ప్రయోజనాలు వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వింటారు. 8 గంటలకు దార్శనిక భారత్, మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి వనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త సుగవాసి గంగాధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వినవచ్చు. 8:15 సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా అంతరిక్ష ప్రయోగాలలో అజేయశక్తిగా భారత్ శ్రీ వేదాంతం భరత్ గారి ప్రసంగం వింటారు. 8:40 దేశభక్తి గీతం. 8:45 నుండి ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వినవచ్చు. 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు. కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
3: ఇంత చేసిన తర్వాత ఏమాలోచిస్తున్నారు? ఏం మిగిలింది మీకు? మీ తల్లి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ ఆత్మీయుల్లో ఎవరైనా కావచ్చు, హింసను విడనాడండి, హింసను విడనాడండి. ఎవరికోసం? ఎందుకు హింస జోలికి వెళ్ళకండి? హింస మిమ్మల్ని తినేస్తుంది.

0: శ్రోతలకి ఒక గమనిక. ఆకాశవాణి వార్తా విభాగం ఇప్పుడు హిందీ, మరాఠీ, డోంగ్రీ, సంస్కృతం భాషల్లో కూడా ఉచిత ఎస్ఎంఎస్ వార్తా సేవలను అందిస్తోంది. గత ఏడాది ప్రారంభమైన ఈ సేవలు ఆంగ్ల భాషతో సహా ప్రస్తుతం 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఉర్దూ, ఒరియా, బెంగాలీ, కశ్మీరీ, అరుణాచలీ, పంజాబీ భాషల్లో ప్రయోగాత్మకంగా ఉచిత ఎస్ఎంఎస్ సేవలు ప్రారంభించడం జరిగింది. ఉచిత ఎస్ఎంఎస్ సమాచారం పొందేందుకు ఆన్లైన్లో కానీ మొబైల్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే www.newsonairnic.in ఎస్ఎంఎస్ సర్వీస్కు, మొబైల్ ద్వారా అయితే 7738299899 నంబర్కు ఎస్ఎంఎస్ చేసి వార్తా ఉచిత సేవలు పొందవచ్చు. గమనిక విన్నారు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్య
2: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరుదేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలోని తన నివాసంలో వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ షాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో సంభాషిస్తూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు వారిని అభినందించారు. అంతర్జాతీయ

మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తమ అనుభవాలు సలహాలతో దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడాలని కోరారు. అలాగే వారు నైపుణ్య అభివృద్దికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ది కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు. ఐఐటీలు, ఐఐఎంలతో సమానంగా నైపుణ్య శిక్షణ సంస్థల ప్రాముఖ్యత కూడా ఉంటుందని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో ప్రభుత్వానికి సహాయపడేందుకు తమ అనుభవాలు సలహాలు పంచుకోవాలని కూడా యువతను కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అలాగే స్టార్లింక్ లైసెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఆయన విమర్శించారు. స్టార్లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే మూడు కంపెనీలు శాట్కామ్ లైసెన్స్లను పొందాయని తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన 10వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సులో మాట్లాడుతూ సింధియా, విధానపరమైన మార్గదర్శకాలు ఖరారైన తర్వాత రాబడి పంపకం పద్దతిలో కంపెనీలకు స్పెక్ట్రంను కేటాయించనున్నట్టు వెల్లడించారు. నిర్దేశిత భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ అవసరాలను వ్యక్తిగతంగా పూర్తి చేసిన తర్వాత శాట్కామ్ ఆపరేటర్లు సేవలు ప్రారంభించడానికి అనుమతిస్తామని చెప్పారు. కస్టమర్లకు రకరకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని, స్వేచ్ఛ మార్కెట్లో తమకు నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులదేనని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. న్యూఢిల్లీలో డిజిటల్ ఆరోగ్య వనరులపై నిర్వహించిన 5వ జాతీయ శిక్షణ సదస్సులో ఆమె ప్రసంగించారు. జ్ఞానం, సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తేవడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం ఎంతో కీలకమని పుణ్య సలీలా చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని అన్ని వైద్య కళాశాలలకు డిజిటల్ వైద్య వనరులు విస్తరించాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే వివిధ సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం ద్వారా, ఉత్తమ వైద్య గ్రంథాలయ పద్ధతులు అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వం, మద్దతు అందించాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు సూరత్లో జౌళి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార ప్రముఖులు ఆయనకు వివిధ వినతి పత్రాలు సమర్పించారు. అలాగే దేశంలోని ప్రముఖ విస్కోస్ డిస్టిబ్యూటర్లు, మార్కెట్ డెవలపర్ల డైరెక్టర్లతో కూడా మంత్రి సమావేశమయ్యారు. సాంకేతికతను ఒడిసిపట్టడం, ఉపాధి కల్పన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ది, గ్రామీణ ఉపాధి, భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు. వార్తలు వింటున్నారు. మోటారు వాహన ప్రమాద నష్ట పరిహారాల దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి, అలాగే ప్రమాదాలు, వాహనాలు, బీమా రికార్డులను సులభంగా పంచుకోవడానికి వీలుగా వాహన్ సారథి ఈడార్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్లను 4 వారాల్లోగా అనుసంధానించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రమాద డేటాను ఎటువంటి ఆలస్యమూ లేకుండా ఈ డార్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ అనుసంధానం వల్ల హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకం కూడా కవర్ అవుతాయి. దీని ద్వారా ముందస్తు ప్రమాద సమాచారం బీమా కంపెనీలకు చేరుతుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అఫిడవిట్ల ద్వారా తమ నివేదికలు సమర్పించాలి. కాగా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు గాను కొంతమంది బీమా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, టాలెంట్ మొబిలిటీ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో విలువను చేకూరుస్తుందని చెప్పారు. ఇది భారతీయులకు అవకాశాలను సృష్టించడంతో పాటు
అత్యాధునిక ప్రతిభ, ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉత్పాదక

0: పోటీతత్వం, ఉద్యోగాల సృష్టిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలను పీఈఆర్ఎం కార్యక్రమం నుండి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేయడం వల్ల ఇప్పటికే ఉన్న H1B వీసాల చెల్లుబాటుపై లేదా వీసా హోల్డర్లు వారిపై ఆధారపడిన వారి హోదాపై నేరుగా ఎటువంటి ప్రభావమూ పడదని జైస్వాల్ తెలిపారు. అయితే ప్రభావితమైన కంపెనీల్లో అర్హులతో ఉద్యోగుల శాశ్వత నివాస గ్రీన్ కార్డు ప్రక్రియపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
1: We are aware of the US Department of Labor's decision concerning the permanent labor certification program that is PERM for certain companies. It should be noted that PERM is distinct from the H1B visa program. The suspension of PERM application does not by itself affect the validity of H1B visas or the status of H1B visa holders and their dependents. Though there could be some impact on the permanent residency or green card process of eligible employees of the affected companies.
0: సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని రియాద్లోని భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలను లేదా వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయవద్దని భారత పౌరులను కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ బహుళ ప్రయోజనకర బ్యాక్టీరియా ఈ అంశం గురించి డాక్టర్ బి వెంకటేశ్వర్ల గారితో పరిచయం వింటారు.
1: ఈరోజు మన స్టూడియోలో ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉన్నటువంటి డాక్టర్ బి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వీరిని అడిగి ఈరోజు సూడోమోనాస్ బ్యాక్టీరియా అంటే ఏంటి, దాన్ని వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగించుకున్నట్లయితే రైతులు లాభాలు పొందడానికి అవకాశం ఉంది అన్న విషయాలన్నీ తెలుసుకుందాము. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: అసలు ముందుగా బ్యాక్టీరియా అంటూ ఉంటారు కదా, బ్యాక్టీరియా అంటే ఏంటండి?
2: మనం మన దైనందిన జీవితంలో ప్రాణకోటి జీవరాశులతో కలిసి జీవిస్తూ ఉంటాము. ప్రాణకోటి జీవరాశుల్లో మన కంటికి కనిపించే వాటిని మాత్రం మనం చూడగలుగుతాము. అట్లానే మన కంటికి కనపడనటువంటి కొన్ని జీవులు ఉంటాయి, వాటిని మనం సూక్ష్మజీవులు అంటాము. ఈ బ్యాక్టీరియా అనేది కూడా ఒక సూక్ష్మజీవి, అంటే మన కంటికి కనపడినంత తక్కువ పరిమాణంలో ఉండే ఏకకణ జీవి. ఇది 100 నుంచి 200 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీన్ని చూడటానికి మనము మైక్రోస్కోప్ సూక్ష్మదర్శిన సహాయంతో మాత్రమే చూడగలుగుతాము. అందువల్ల ఇది మన కంటికి కనపడపోయినప్పటికి కూడా దీన్ని చేసే మంచితనం అనేది మనం కళ్ళతో చూడొచ్చు. ఏ విధంగా అంటే, మనం రోజు కూడా కొంత వ్యర్థ పదార్థాలని మన ఇంటి పరిసరాలు కానీ వ్యవసాయ పంట పొలాల్లో కానీ కూర్చుతూ ఉంటాము. ఆ కూర్చిన వ్యర్థ పదార్థాలు కాలం గడిచే కొంది మనం విచ్ఛిన్నమైపోయి అవి అర్థవంతమైనటువంటి ఎరువుగా తయారవుతాయి, కంపోస్ట్ లాగా తయారవుతూ ఉంటాయి. వీటిలో ముఖ్యమైన కీలక పాత్ర వహించేవి విచ్ఛిన్నకరమైనటువంటి బ్యాక్టీరియాలండి. ఈ బ్యాక్టీరియా ఉండటం మూలంగానే మనం ప్రాణకోటి జీవరాశి దైవన్య జీవితంలో రోజు నుంచి ఇంకొక రోజుకి ముందు అడుగు వేయగలుగుతున్నాం. అట్లా వ్యవసాయంలో కూడా మనం చెప్పేటువంటి ఈ బ్యాక్టీరియాలు అనేవి సహజీవనంతో ఉండుంటాయి, వేరుతో సన్నివేశం చేస్తూ ఉంటాయి, లేదా ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని బ్యాక్టీరియాలు మొక్క యొక్క ఉపరితలాల మీద వేరు వ్యవస్థ వద్ద కూడా ఉంటూ ఉంటాయి. ప్రత్యేకంగా కనుక చూసినట్లయితే వీటి యొక్క ఆధారము ముఖ్యంగా భూమి లోపలనే సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రకమైనటువంటి ప్రాణకోటి జీవరాశుల యొక్క బ్యాక్టీరియా యొక్క నివాసాన్ని కనుక చూసినట్లయితే ఈ సర్వంతర యాములు ఓమ్నివరస్, అంటే మహిపాతాల్లోనూ ఆకాశంలోనూ రాళ్ల మీదనూ సముద్ర గర్భంలోను ఎత్తైన పీఠభూముల్లోనూ సాగు చేసే ప్రాంతాలలో కూడా ఉండటానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
1: మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సూడోమోనాస్ బ్యాక్టీరియా గురించి గనక మనం మాట్లాడుకున్నట్టయితే ఆ సూడోమోనాస్ అంటే ఏంటండి?
2: ఈ ఆధునిక వ్యవసాయంలో మనం ఏదైతే మనం పెట్టేటువంటి పెట్టుబడిని తగ్గించుకుంటూ పంట నాణ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం చూసేటువంటి ఆహారమే మన యొక్క జీవన ప్రమాణానికి ప్రధానంగా ఉంటుంది. అంటే మనం ఏదైతే కలుషితం లేనటువంటి ఆహారాన్ని విషరహితమైన ఆహారాన్ని కానీ భుజించినట్లయితే జీవన ప్రమాణం మెరుగుపడటమే కాకుండా మన వంశాన్ని ఏదైతే మన వంశ వృక్షాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే రకంగా మొక్కలలో కూడా పంటను పండించేటప్పుడు మంచి ఆరోగ్యమైన విత్తనాన్ని కనుక మనం పండించగలిగితే ఆ విత్తనము 10 కాలాల పాటు మంచి దిగుబడిని ఇచ్చేటువంటి పంటని ఇవ్వటానికి కూడా అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఈ సూడోమోనాస్ అనే బ్యాక్టీరియాని, అట్లనే ట్రైకోడర్మా అనేటువంటి శిలీంధ్ర నాశిని రైస్ సోదరులు ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలో రావటం మూలంగా విరివిగా వినియోగిస్తున్నారు. ఈ సూడోమోనాస్ అనేటువంటిది మనం సూక్ష్మజీవికరమైనటువంటి బ్యాక్టీరియా. ఇందులో 2 రకాలు ఉంటాయి. వీటిలో ఉన్నటువంటి వాటిని గ్రామ్ అనే సైంటిస్ట్ ప్రకారము, ఒకటి రంగు కనుక ఇవ్వగలిగినట్టయితే చర్య జరిగి వాటిని మనం పాజిటివ్ బ్యాక్టీరియా అని, అట్లనే వర్ణద్రవ్యం కనుక లేనటువంటి వాటిని నెగిటివ్ బ్యాక్టీరియా అంటాము. ఈ సూడోమోనాస్ అనేది మనం గ్రామ్ నెగిటివ్ వర్గానికి సంబంధించింది. అట్లనే ఫ్లోరసెన్స్ అనేటువంటి దానికి కారణం ఏంటంటే, ఇది ఒక రకమైనటువంటి ఫ్లోరసిన్ అనేటువంటి ఆకుపచ్చ వర్ణద్రవ్యాన్ని మనం సూక్ష్మదర్శనంతో ప్రశ్నించినప్పుడు అది విసర్జించి స్రవించడం మూలంగా అది బహిర్గతం చేస్తుంది. అందువాటిని సూడోమోనాస్ అనే ప్రజాతితో పాటు ఫ్లోరసెన్స్ అనే జాతిని కూడా కలుపుకోవటం మూలంగా ఇది సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అని పిలవబడటం జరుగుతుందండి.
1: మరి ఈ అసలు జీవ నియంత్రణ పద్ధతులు అంటూ కొన్ని ఉంటాయి కదండి.
2: అవును.

0: అసలు జీవ నియంత్రణ పద్ధతులు వ్యవసాయంలో ఎలా చేస్తారంటారు?
1: మొక్కల మీద చీడపీడలు అనేవి ప్రధానమైన సమస్యలు. ఈ చీడపీడలు అనేవి కూడా మనం ఇచ్చేటువంటి పోషకాలను ఆధారంగా చేసుకొని కొన్ని తట్టుకునే రకంగాను కొన్ని లోనయ్యే రకంగాను ఉంటాయి. ఈ చీడపీడల నియంత్రణలోని భాగంలోనే మొట్టమొదటి అంశము ఎన్నిక, ఏదైతే వ్యాధి నిరోధక రకాల ఎన్నిక. రెండోటువంటి అంశము చట్టపరమైనటువంటి నిబంధనలు. మూడో అంశము జీవ నియంత్రణ పద్ధతి. ఈ జీవ నియంత్రణ పద్ధతిలో మనం రైతు సోదరులుగా కానీ మనం కానీ చూసినట్లయితే ఒక జీవిని మరొక జీవి నియంత్రించే విధానాన్ని జీవ నియంత్రణ పద్ధతి అంటాం. ఆ జీవి ఇంకొక జీవి మీద పరాన్న బుక్కనంగా కానీ లేదా పరాన్న జీవనం కానీ చేస్తూ ఆ ఇతర జీవి యొక్క ఏదైతే హానికర చేసేటువంటి ప్రాణకోటి జీవరాశుల్లోని శిలీంధ్రం అవనేయండి, బ్యాక్టీరియా అవనేయండి, లేదా వైరస్లు అవనేయండి, లేదా నురుపురుగులు అవనేయండి, వీటిల్లో ఏదైనా సరే ఒక జాతిని ఒక రకంగా వేరే జాతి లేదా అదే జాతి శిలీంధ్రాన్ని శిలీంధ్రం నియంత్రించవచ్చు, బ్యాక్టీరియాని ఇంకొక మరి బ్యాక్టీరియా నియంత్రించవచ్చు, ఒక నులుపురుగుని ఇంకొక నులుపురుగు నియంత్రించవచ్చు, లేదా శిలీంధ్రాన్ని బ్యాక్టీరియా నియంత్రించవచ్చు లేదా నులుపురుగుని నియంత్రించవచ్చు, అదేవిధంగా నిలుపురుగుని బ్యాక్టీరియా నియంత్రించవచ్చు లేదా శిలీంధ్రమును కూడా నియంత్రించవచ్చు. అట్లా ఒక జీవి ఇంకొక జీవితో సంబంధం ఏర్పరచుకునేటప్పుడు దాంట్లో పరాన్న జీవనము, పరాన్న భోజనము, పరాన్న బుక్కనము అనేటువంటి ప్రక్రియలు కానీ చూపించగలిగితే ఒక జీవిని ఇంకొక జీవితోనే నియంత్రించుతున్నాం. కాబట్టి ఈ విధానాన్ని మనం జీవ నియంత్రణ పద్ధతి లేదా జీవ నియంత్రణ విధానము, దీన్నే బయలాజికల్ కంట్రోల్ అని కూడా మనం వ్యవసాయంలో పరిపాటుగా వాడుతూ ఉంటామండి.
0: అసలు ఈ సూడోమోనాస్లు అనేవి ఎక్కడ నివసించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయండి?
1: ఈ సూడోమోనాస్ అనేటువంటి ప్రజాతులు సర్వసాధారణంగా వేరు వ్యవస్థ చుట్టూ ఏదైతే మనం అంకురం తయారయ్యేటప్పుడు ప్రథమ వేరము, ప్రథమ కాండం అనేటువంటి ప్రగాలను భూమి లోపలే ప్రత్యుత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ ఉత్పత్తి అయ్యేటప్పుడు వేరు మూలము దగ్గర ఈ రైజోబియంకి సంబంధించిన బ్యాక్టీరియా అంతా కూడా దాని యొక్క వేరు తొడుగును ఆనుకొని దాని చుట్టూ ఎక్కువగా ఆరోగ్యంగా ఉండే ప్రజల పరుస్తూ ప్రాణకోట జీవరాశులన్నింటినీ కూడా వేరు వ్యవస్థ దగ్గర ఇంబడింపు చేయడానికి లేదా పోషకాలు అందించడానికి లేదా నీటిని అందించడానికి లేదా ఖనిజ పోషకాలు ఇవ్వటానికి లేదా హార్మోన్లు తయారు చేయడానికి లేదా మనకు కావాల్సినటువంటి ఎంజైమ్స్ల యొక్క తయారీకి లేదా మనకు కావాల్సినటువంటి ఖనిజ మూలకాలకి లేదా ఇతర ఉత్పత్తులన్నింటినీ కూడా ఈ బ్యాక్టీరియా పరిరక్షిస్తూ ఆరోగ్యమైనటువంటి వేరుని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అందువల్లే దీన్ని ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజాయిడ్స్ అంటాం. అంటే మొక్కల యొక్క పెరుగుదలను ప్రోత్సహించే వేరు సంబంధిత బ్యాక్టీరియా అని కూడా దీన్ని పిలవచ్చు.
0: అంటే మొక్కల్ని సంరక్షిస్తాయి అని చెప్తున్నారు కదండి, ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేది పంటల్ని రక్షించడానికి ఏ విధంగా సహాయపడుతుంది?
1: ఈ సూడోమోనాస్ అనేటువంటి జాతులు పంటలలో రక్షించడం కోసం ఒకటి లేదా అనేక రకమైనటువంటివి సమూహంగా తయారై అవి గుంపుగా లేదా కాలనీగా ఉత్పత్తి చేయబడుతుంది. ఈ కాలనీ లేదా గుంపు అనేది ప్రత్యర్థుల నుంచి పరిరక్షణ కోసం తయారు చేయబడుతుంది. దీన్ని కొలనీ ఫార్మింగ్ యూనిట్స్ అని అంటాము. దీన్ని మనం ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి పరిమాణము 10:6 లేదా 10:8 కనుక సాంద్రతను గమనించినట్లయితే అది మనకు ప్రకృతిలో ఉన్నటువంటి జీవ నియంత్రణ కోసం ఉపయోగపడుతుంది. అంతకన్నా తక్కువ గాఢతను కనుక తీసుకున్నట్లయితే ఇవి మనకు ఉపయోగపడము. ప్లస్ రెండోది మనకు కావాల్సినటువంటి సంఖ్యాబలం తక్కువ అవటం మూలంగా మనం అనుకున్న ఫలితాలు కూడా నెరవేరటానికి అవకాశం ఉండదు. అదే కాకుండా ఈ రైజోబియం పెట్టేటువంటి ఈ బ్యాక్టీరియము లేదా ఈ రైజాయిడ్స్ అనేటువంటి బ్యాక్టీరియములు ఒక రకమైనటువంటి హైడ్రోజన్ సైనైడ్స్ని కానీ లేదా ఫ్లైటో ఎలెక్సిన్స్ కానీ లేదా మన రకాలైనటువంటి హార్మోన్స్ని కానీ లేదా ఇతర రకాలైన జీవన ప్రక్రియల్లో దైనందిన జీవితంలో ఇవి మిగతా జీవుల కన్నా కూడా ఆధిపత్య పరాన్న జీవనం అనేదాన్ని గడపటం మూలంగా ఇతర జీవుల యొక్క జీవన విధానాన్ని నెమ్మది పరుస్తూ దాంట్లో వచ్చేటువంటి చెడు స్వభావాన్ని లేదా వ్యాధికారకాలను ఇవి నియంత్రించుకుంటూ వెళ్తూ ఉంటాయి. అట్లానే వేరుకు కావలసినటువంటి హార్మోన్లను, అట్లానే వేరుకు కావలసినటువంటి నీరుని, అట్లానే వేరుకు కావలసినటువంటి మూలకాలను లేదా వేరుకు కావలసిన ఖనిజాలను లేదా వేరుకు కావలసినటువంటి ఆక్సిజన్ను లేదా వేరుకు కావలసినటువంటి నత్రజన్ని లేదా వేరుకు కావలసినటువంటి భాస్వరాన్ని ఇంకా ఇతర జీవన ప్రక్రియలో మూలమైనటువంటి ఎంజైమ్స్ యొక్క తయారీలో కూడా ఈ సూక్ష్మమైనటువంటి బ్యాక్టీరియాలు మొక్కు చేదోడు వాడదోడుగా ఉంటూ వాటి జీవన నియంత్రణలో ప్రముఖమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి.
0: ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయండి?

0: సూడోమోనాస్ బ్యాక్టీరియా వల్ల
1: సూడోమోనాస్ బ్యాక్టీరియా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇవి నేలలో ఉండేటువంటి సేంద్రియ సమ్మేళన జీవనాశనంగా పనికొస్తుంది, లేదా మొక్కలకు పురుగు మందులను తట్టుకునే విధంగా చీడపిల్ల నిరోధించే శక్తిని ఆపాదిస్తుంది. వేరు వ్యవస్థకు పెరుగుదలకు మరియు నీరు ఖనిజ పోషాలను సంగ్రహించే సామర్థ్యాన్ని పెంచడానికి, లేదా పెరుగుదలకు దోహదపడే పోషకాల అభివృద్ధికి, లేదా మనం జీవన ఎరువులుగా ఉపయోగించే నత్రజని లేదా భాస్వరం లేదా మొక్కలకు కావలసినటువంటి ఫైట్ హార్మోన్స్ను, అట్లానే వేర్లో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఎసిటిలిన్ అనేటువంటి ఒక రసాయనాన్ని ఉత్పత్తి చేయటం మూలంగా ఈ కార్బోహైడ్రేట్లో ఏర్పరిచిన కవచము నేలలో ఉండేటువంటి ఇతర సూక్ష్మజీవులకు వాటి మీద యాంటీబయాటిక్ సూక్ష్మజీవనాశకరమైన రసాయనాలను ఉత్పత్తి చేసి తెగులను కలిగించే సూక్ష్మజీవులను ఇవి నియంత్రింపజేస్తాయి. అట్లానే శిలీంధ్రాల ద్వారా గనక వ్యాధులు సంక్రమించినప్పుడు ఈ బ్యాక్టీరియాలు 2-4 డయాల్సిరిలైన్ పారాగ్లూకోన్ అనేటువంటి ఒక రసాయనాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా కూడా ఆ సూక్ష్మజీవుల నుండి ఈ బ్యాక్టీరియాలు కాపాడబడటం జరుగుతుంది. క్విటినస్ అనే ఒక ఎంజైమ్ను ఉత్పత్తి చేయటం ద్వారా కూడా ఈ తెగులను నాశనం చేస్తాయి. అట్లానే మితిమీరిన ఎరువులే కనుక ఉపయోగించినప్పుడు, ప్రత్యేకంగా నత్రజని లేదా భాస్వరం వంటి ఎరువులు మనకు భూమిలోనే అక్కడ అడుగు బాగాల్లో ఉండటం జరుగుతుంది. నత్రజనిగా చూసినట్లయితే గాలిలో 70-80% నత్రజని మనకు లభ్యమవుతుంటుంది, కానీ మొక్కలకు అందుబాటులో రాదు. అందుకని ఈ నత్రజని అందుబాటులో తీసుకురావటంకు జీవ నత్రజని అనే ప్రక్రియలో ఈ సూడోమోనాస్ బ్యాక్టీరియా బాగా పాల్పంచుకుంటుంది. నైట్రేట్స్ రూపంలో కానీ లేదా మనకు మొక్కలతో సహితమైనటువంటి సహజీవనములో కానీ ఉపయోగపడి గాలిలో ఉన్న నత్రజనన్నింటినీ కూడా మొక్కల్లోకి ఉపయోగపడే రూపాల్లో మార్చుకోవటంలో ముఖ్యమైన బహుముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి ఇది పోషకాలను సమృద్ధిపరుస్తుంది. అట్లానే భాస్వరం కనుక చూసినట్లయితే భాస్వరం 3 రూపాల్లో ఉంటుంది. ఒకటి నేలలోనూ ఉండుంది, లేదా నీరులోనూ కరిగిపోతుంది, లేదా సిట్రిక్ ఆమ్ల రూపంలో కూడా కలిసే స్వభావం ఉంటుంది. ఏదైతే మన వేరే వ్యవస్థ పైపొరల్లో మాత్రమే ఉన్న భాస్వరాన్ని అందించుకుంటుంది, కానీ సూడోమోనాస్ లేదా ఈ ఇతర సూక్ష్మజీవ బ్యాక్టీరియాలు నీళ్ళలో ఉన్నటువంటి లేదా నీళ్ళలో కరగనటువంటి నత్రజనిని ఇవి కొన్ని సంక్లిష్ట రూపంలోకి మార్చబడి మోనో ఆర్థోఫాస్ఫేట్, డై ఆర్థోఫాస్ఫేట్ అనేటువంటి రూపాల్లోకి మార్చబడి ఆ మోనో లేదా డై అనేటువంటి కోవలెంట్ ఉన్నటువంటి బంధాల శృంఖలను నిశ్చయం చేయటం మూలంగా ఈ వేరు వ్యవస్థకు ఈ భాస్వరస్ను అందించడంలో కూడా సూడోమోనాస్ ప్రముఖ పాత్రమైన అవకాశాన్ని అందిస్తుంది. అట్లానే కొన్ని శత్రువులు బాడీ నుంచి రక్షించుకోవటం కోసం హైడ్రోజన్స్ అయినటువంటి రసాయనాన్ని కూడా ఉత్పత్తి చేసి ఇతర శత్రువుల బారి నుంచి రక్షణ కోసం ఉపయోగించుకుంది. అట్లానే కొన్ని రకాలైనటువంటి మొక్కలకు కావలసిన ఆక్సిజన్స్ వేరు వ్యవస్థను తయారు చేసేవి, అట్లానే సైటోకైన్ కనకవచాన్ని పెంపొందించేవి, అట్లానే జిబ్రెలిక్ యాసిడ్ మొక్క ఎదుగుదలను ప్రోత్సహించేటువంటి హార్మోన్లను కూడా మొక్కల్లో స్వతహాగానే ఈ ఉత్పత్తి చేస్తూ మొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతూ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని రకాలైనటువంటి జీవ నియరణికారణగాను అంటే సేంద్రియ సమ్మేళనాలతో బయో రిమెడియేషన్, ఏదైతే మనం ప్రకృతిలో ఉన్నటువంటి వ్యర్థాలను బయటికి విడుదల చేస్తున్నప్పుడు అవి నిర్వీర్యమకుండా ఉండిపోతాయి, అట్లా నిర్వీర్యమకుండా ఉండిపోయేటువంటి పదార్థాలను ఈ సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసి చిన్న చిన్న సంక్లిష్టమైన పదార్థాలను సరళ రూపంలోకి మార్చి మళ్ళీ తిరిగి వాటిని వినియోగించుకునే విధంగా, ఏదైతే వ్యర్థము నుంచి అర్థం తెచ్చేటువంటి ప్రక్రియలో కూడా ఇవి చాలా సహాయపడుతూ ఉంటాయి. ఉదాహరణకు భార లోహాలకు సంబంధించిన కానీ పదార్థాలు కానీ జలాలు కానీ ఉన్నప్పుడు వీటిని సరళ రూపంలోకి మార్చి మనీ నీటిని వినియోగించుకునే విధానంలో కూడా ఈ బయో రేడియేషన్ విధానంలో కూడా ఈ సూడోమోనాస్ బ్యాక్టీరియా అనేవి సహాయపడుతూ ఉంటాయి. ఇదే కాకుండా మనం ఈ రకమైనటువంటి వ్యవసాయ విధానంలో ఏదైతే ఇనుపు లభ్యత తక్కువగా ఉన్న సమయంలో ఈ రకమైనటువంటి బ్యాక్టీరియాలు సైడోఫోరోసిస్ అనేటువంటి వాటిని ఉత్పత్తి చేయటం మూలంగా ఈ వేరు వ్యవస్థ దగ్గర ఖనిజ లోపాలతో పాటు ఇనుము లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియాలు వాటికి కావాల్సినటువంటి ఇనుమును ఇతర పోషకాలను అందించి వేరు వ్యవస్థ పెంపొందించడం మూలంగా కూడా ఈ సూడోమోనాస్ దాంట్లో ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇట్లానే కాకుండా కొన్ని హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ను ఉత్పత్తి చేసి ఏదైతే మన ఆహారం ఉత్పత్తి చేసేటప్పుడు మనం టైలిన్ ఎంజైమ్ని మన నాలుక నుంచి ఎట్లయితే విడుదల చేయబడుతుందో అట్లానే బ్యాక్టీరియా ఈ రకమైనటువంటి సంహారం చేసేటప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే నీటిలో కరిగించే ఎంజైమ్ను ఉత్పత్తి చేసి హైడ్రోలైటిక్

0: ఎంజైమ్స్ను ఉత్పత్తి చేయటం మూలంగా ఈ సూడోమోనాస్ మిగతా జీవుల నుంచి వచ్చేటువంటి చీలేడ్స్లను ఇవి స్రవించటం మూలంగా అవి ఈడిటిఏ రూపంలో మొక్కలకు అందుబాటు రూపంలోకి రావటం జరుగుతుంది. ఇట్లా నిర్దిష్టమైనటువంటి పాత్రను పోషిస్తూ మొక్కలను అల్లివేళలా ఆరోగ్యంగా పరిరక్షించడంలో సూడోమోనాస్ ప్రముఖమైన పాత్ర వహిస్తుంది.
1: ఇంకా చాలా రకాల ఉపయోగాలు అనేవి ఈ సూడోమోనాస్ వాడడం వల్ల కలుగుతాయి.
0: అవును,
1: ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయంలో మనం ఈ సూడోమోనాస్ ని ఎలా ఉపయోగించాలండి, ఏ విధంగా ఉపయోగించాలి?
0: ఈ వ్యవసాయంలో గనక మనం చూసినట్లయితే విత్తనాన్ని మనం విత్తన శుద్ధి కోసం వాడుకోవచ్చు. ఈ విత్తనాన్ని గనక మనం విత్తన శుద్ధి కోసం వాడేటప్పుడు వ్యవసాయంలో ముఖ్యంగా వీటిని విత్తనానికి 5 నుంచి 10 గ్రాములు పట్టించి వాడుకోవచ్చు. లేదా మనం నారు మొక్కల్లో నీళ్లను ముంచి గనక మనం నాటుకోవచ్చు. విత్తనాన్ని విత్తన శుద్ధి కోసం గనక వాడుకునేట్లయితే మనం ఏదైతే విత్తనాన్ని విత్తబోయే ముందుగా కిలో విత్తనానికి 5 నుంచి 10 గ్రాములు పట్టించి దీంట్లో గంజిపొడిని గనక పెట్టుకుని కొంచెం సేపు ఆరబెట్టిన తర్వాత ఈ విత్తనాన్ని పొలంలో విత్తుకోవాలి. లేదా గంజిపొడి లేనప్పుడు కొన్ని వాణిజ్య పంటల చూసినట్టయితే బెల్లం నీటితో కూడా కిలో విత్తనాన్ని ముందుగా కలిపి ఆ కలిపినటువంటి దానికి 10 గ్రాముల సూడోమోనాస్ పొడిని గనక పట్టించి కొద్దిగా 2 నుంచి 10 నిమిషాలు ఆరబెట్టుకున్న వెంటనే పొలంలో విత్తుకోవటం మూలంగా వాటికి కావాల్సిన ఆహార పదార్థాల్లో బెల్లము లేదా గంజిపొడి అనేది భూమిలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అట్లా నారుమడి గనక చూసినట్లయితే నారుమడి శుద్ధి చేయటం కోసం 50 నుంచి 100 ml గనక సూడోమోనాస్ మనం గనక మొక్కలకు ముంచి నాటినట్టయితే ఈ సూడోమోనాస్ ప్రభావం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఆరు మొక్కలని మనం గనక ముంచలేకపోయినప్పుడు భూమిలో వేయటానికి గనక చూసినట్లయితే 2 కిలోల సూడోమోనాస్ ను 10 నుంచి 100 కేజీల పశువుల ఎరువు లేదా 100 కేజీల నుంచి 200 కేజీల బాగా చివికిన పశువుల ఎరువులతో కలిపి కూడా మనం ఎకరం పొలంలో మనం సర్దుపాటు చేసుకోవచ్చు. అట్లానే పొలాన్ని గనక చేసినట్లయితే 500 నుంచి 1000 మిల్లీలీటర్ల సూడోమోనాస్ ద్రావకాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఇది ఎకరం పొలంలో 10 లీటర్ల నీటి ద్రావంలో కలిసి మన భూమి అంతా తడిచేలాగా చేసుకోవాలి. లేదా నేలను శుద్ధి చేయటం కోసం దీన్నే సాయిల్ డ్రెంచింగ్ అంటాము. 300 నుంచి 500 మిల్లీలీటర్ల సూడోమోనాస్ ను మనం 10 లీటర్ల నీటితో కనుక కలిపి ఆ వ్యాధి సోకిన చోట గనక నీటిని గనక తడుపుకుంటూ వెళ్ళేటట్టయితే 1 ఎకరానికి సరిపోతుంది. అదే పండ్ల తోటలకు గనక మనం చూసినట్లయితే 20 నుంచి 50 గ్రాములు ప్రతి మొక్కకు గనక వాడాల్సి ఉంటుంది. అదే మనం బిందు సేద్యం డ్రిప్ విధానంలో గనక చూసినట్లయితే 1 నుంచి 2 కిలోల సూడోమోనాస్ పొడిని 10 లీటర్ల నీటితో కలిపి దీన్ని మనం 100 లీటర్ల గనక డ్రిప్ ద్వారా అందించినట్టయితే అది 1 ఎకరానికి సరిపోతుంది. అట్లానే భూమిలో ఉన్నటువంటి పాదులకు గనక చూసినట్లయితే ఒక మొక్కకి 250 గ్రాముల నుంచి 500 గ్రాముల పొడిని 100 నుంచి 200 కేజీల పశువుల ఎరువుతో బాగా చీకినప్పుడు వేసినటువంటి పదార్థాన్ని మొక్కకు అందించుకోవటం వల్ల పండ్ల తోటలో కూడా వాడుకోవచ్చు. లేదా కొన్నిసార్లు పిచికారీ కూడా రైతు సోదరులు అడుగుతూ ఉన్నారు. ఈ పిచికారీ కోసం అయితే 5 నుంచి 3 ml లేదా 5 నుంచి 10 ml 1 లీటర్ ద్రావణాన్ని కలుపుకొని ఆకులు 2 వైపులా అంటే పదార్థం పైన కింద లేదా పంట కింద భాగం పైభాగం పూర్తిగా తడిచేలా గనుక పిచికారి చేస్తున్నట్లయితే కొద్దిగా మెరుగైన ఫలితాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి.
1: మరి ఈ సూడోమోనాస్ ని రైతులు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి?
0: తప్పకుండా. ఈ సూడోమోనాస్ ని మనం తయారు చేసుకోవాలి అంటే మన మాతృ కల్చర్ ఏదైతే మదర్ కల్చర్ అనే దాన్ని మనం కొన్ని రకాలైనటువంటి జీవ నియంత్రణ ప్రయోగశాల నుంచి మాత్రమే సేకరించాలి. అవి మనం రైతువారీగా తీసుకొచ్చుకున్నప్పుడు 250 మిల్లీలీటర్ల నీటిలో గిన్నెలో నీటిని పోసి 4 నుంచి 5 గ్రాముల సూడోమోనాస్ మీడియాని నీటిలో బాగా కలుపుకోవాలి. ఈ మీడియాని పాలిథిన్ సంచిలో పోయాల్సి ఉంటుంది. ప్రెజర్ కుక్కర్తో బ్యాగుల్లో ఉంచి ఈ బ్యాగులు కూడా మనకు హీట్ రెసిస్టెన్స్ బ్యాగులు అని ఉంటాయండి. అంటే వేడిని చేసినా సరే బ్యాగ్ అనేటువంటి డ్యామేజ్ కానటువంటి రకాన్ని తీసుకున్నట్లయితే దాని ప్రెజర్ కుక్కర్తో ఏదైతే మనం అన్నం ఉడికించిన మాదిరిగా 30 నుంచి 40 నిమిషాల విజిల్ వచ్చే తర్వాత ఉడికించిన తర్వాత సంచులని 1-2 మిల్లీలీటర్ల సూడోమోనాస్ ఇనాక్లమ్ అనే ఫ్లోరసెన్స్ మాతృ కణజాలం కనుక కలిపి 4 రోజుల తర్వాత కనుక గోధుమ పిండి రంగులో గమనించినట్లయితే ఈ సూడోమోనాస్ పొరల్లో ఉన్నట్టు ద్రావణము శుభ్రమైన ప్లాస్టిక్ సీసాల్లోకి లేదా మనం ఇతరమైన శుభ్రం చేసుకున్నటువంటి పాత్రల్లో కనుక తీసుకున్నట్టయితే ఈ తయారు చేయబడిన సూడోమోనాస్ను మనం విత్తనం విత్తే ముందు కానీ లేదా నారుమడి కోసం కానీ లేదా నారు మొక్కలను ముంచడం కోసం కానీ లేదా పొలంలో వెదజల్లుకోవటానికి కానీ మనం ఇచ్చే విధానాన్ని బట్టి రైతు సోదరులు తన ఇంటి దగ్గరే తను తయారు చేసుకోవచ్చు. అయితే ఇందులో మనం

0: ముఖ్యమైన గమనించవలసింది ఏంటంటే, రైసోదరులు గనక కొనుగోలు చేసేటువంటి సూడోమనాస్ కల్చరు అది సజీవమైన కల్చర్ అయి ఉండాలి. అది ఒక్కటి మాత్రమే రైతులకు ఇందులో ఒక సమస్య ఉంటుంది. అది మన పర్యవేక్షణలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానీ పరిశోధనలు కానీ సంప్రదించి ఆ విషయాన్ని సంయుక్తంగా సంగ్రహించాల్సి ఉంటుంది.
1: ఎక్కడ అందుబాటులో ఉంటాయండి?
0: మనకు జీవ నియంత్రణ ప్రయోగశాలలు మనకు ARS అమరావతి లేదా లామ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూడా మనకు అందుబాటులో ఉంటాయి. దగ్గర పరిశోధనా స్థానము లేదా కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా కొన్ని అవుట్లెట్ పెట్టి మనకు సౌకర్యాలు, మన వ్యవసాయ పరిశోధనా స్థానం లేదా కేవీకేలు కూడా మనకు సెంటర్స్ కావాలని మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క సిబ్బంది కోరుకోవటం మూలంగా రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ స్థానాలని విక్రయ కేంద్రాలుగా ఉపయోగించుకోవటంలో కూడా మేము ముందడుగు వేస్తూ ఉన్నాను.
1: కాబట్టి వెంకటేశ్వర్లు గారు, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ సూడోమోనాస్ బ్యాక్టీరియా వల్ల, అందులోనూ రైతులు చాలా సులభంగా దీన్ని తయారు చేసుకుని వాళ్ళ వ్యవసాయంలో వాడుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి వాళ్ళ వ్యవసాయంలో సూడోమోనాస్ని ఎక్కువగా వాడతారని ఆశిద్దామండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ బహుళ ప్రయోజనకర బ్యాక్టీరియా, ఈ అంశం గురించి డాక్టర్ బి వెంకటేశ్వర్లు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అవిసె గింజలతో మేలైన ఆరోగ్య ప్రయోజనాల గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఇంకా గృహ విజ్ఞాన నిపుణులు రైతులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అవిసె గింజలను ఉపయోగించడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో

పోషకాలు అందుతాయి. దీంతోపాటు ఈ గింజల్లో ఉన్న ఔషధ గుణాలు మన శరీరం వివిధ వ్యాధుల బారిన పడకుండా మరికొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గేలా చేస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో 25 నుండి 30 గ్రాములు తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుందని కూడా పరిశోధనలో తెలియజేయడం జరిగింది. అవిసె గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే స్థూల పోషకాలైనటువంటి ప్రోటీన్, కొవ్వు, పీచు వంటివి ఎక్కువగా లభిస్తాయి. ఇవే కాకుండా సూక్ష్మ పోషకాలు కూడా వీటిలో ఎక్కువగానే లభిస్తాయి. 1 టేబుల్ స్పూన్ అవిసె గింజల్లో శక్తి 37 కేలరీలు, ప్రోటీన్ 1.3 గ్రాములు, పిండి పదార్థాలు 2 గ్రాములు, పీచు 1.9 గ్రాములు, కొవ్వు 3 గ్రాములు అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 0.5 గ్రాములు, సాచురేటెడ్ ఫ్యాట్స్ 0.3 గ్రాములు ఉంటాయి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 2 గ్రాములు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు 1597 మిల్లీగ్రాములు, విటమిన్ బి1 రోజు తీసుకోవాల్సిన విలువలు 8%, విటమిన్ బి6 2%, ఫోలేట్ 2%, కాల్షియం 2%, ఐరన్ 2%, పొటాషియం 2%, మెగ్నీషియం 7%, ఫాస్ఫరస్ 4%. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలతో పాటు లిగ్నిన్లు, ఫైబర్ వంటివి మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడతాయి. ఇంకా ఈ అవిసె గింజలు తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలను గనక మనం చూసుకున్నట్లయితే, అవిసె గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి రక్షక భటుల్లా కాపలా కాస్తాయి. ఇవి మనకు ప్రొస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లు రాకుండా మనల్ని కాపాడుతుంటాయి. అవిసె గింజలు రక్తపోటు, ముప్పును తగ్గిస్తాయి. రక్తనాళాలు పెళ్సుగా మారడాన్ని ఆపడమే కాకుండా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం లేదా రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణను ఆపడం వంటివి జరగకుండా ఆపుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తాయి. వీటిని రోజు తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ శాతం చాలా తగ్గే వీలుంటుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు, కొవ్వు వంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ వీటిలో అందుబాటులో ఉంటాయి. అందుకే వీటిని కొద్దిగా తినగానే ఎక్కువ సమయం పాటు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. దానివల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం, కాబట్టి బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని పీచు వల్ల ఆహారంలోని పోషకాలన్నీ శరీరానికి అందే వీలుంటుంది. రోజు కేవలం 2 టీ స్పూన్ల అవిసె గింజలు తీసుకుంటే చాలు, ప్రీ మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ దశల్లో ఉన్న ఆడవారికి వేడి ఆవిర్లు రాకుండా ఇవి కాపాడతాయి. చాలామందిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల లోపం కారణంగా శరీర భాగాల్లో నీరు పట్టేయడం, వాపులు రావడం, నొప్పిగా అనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. అవిసె గింజలను తరచుగా తీసుకోవటం వల్ల ఇలాంటి సమస్యలేవి ఉండకుండా జాగ్రత్త పడవచ్చును అని తెలియచేస్తున్నారు. మీరింతవరకు అవిసె గింజలతో మేలైన ఆరోగ్య ప్రయోజనాల గురించి విన్నారు.

0: జర్నలిస్ట్ ఎం. నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ

సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8%.

వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణి కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పదంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటివరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త, గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా

0: వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్యదళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 2029-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: దాగుడుమూతల చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి దార్శనిక్ భారత్ కార్యక్రమంలో మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి ఓనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సుగవాసి గంగాధర్.
1: శ్రోతలకు నమస్కారం. దేశం అభివృద్ధి పదంలో సాగుతున్న తీరు, కొత్త ఆలోచనలు, సరికొత్త అవకాశాలు, ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఇటీవల మదనపల్లిలో ప్రారంభించిన గ్లోబల్

0: మరో దశ పంటను నిల్వ చేయటం, ప్రాసెసింగ్ చేయటం, మార్కెటింగ్ చేయటం, చివరకు అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లటం మరొక పెద్ద సవాలు. ఈ సవాళ్లకు పరిష్కారం చూపుతూ రాయలసీమ ఉద్యాన రంగానికి కొత్త దిశ చూపించే లక్ష్యంతో మదనపల్లిలో ఇటీవల గ్లోబల్ హార్టికల్చర్ హబ్బుకు శ్రీకారం చుట్టారు. అసలు ఈ హార్టికల్చర్ హబ్ అంటే ఏంటి, రైతులకు ఎలాంటి లాభం చేకూరుస్తుంది, ముఖ్యంగా కడప జిల్లాకు ఎలాంటి అవకాశాలున్నాయి, ఆధునిక సాంకేతికత రైతు దగ్గరకు ఎలా వస్తుంది, ఇటువంటి అనేక విషయాలు మనతో పంచుకునేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు డాక్టర్ ముంగల బాలకృష్ణ గారు, సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి కృషి విజ్ఞాన కేంద్రం వనిపంట. సార్, దార్శనిక భారత్ కార్యక్రమానికి స్వాగతం సార్.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం అండి. భవిష్యత్తును ఊహించడం కాదు, భవిష్యత్తును నిర్మించే ఆలోచనల వేదిక, అభివృద్ధి పథంలో భారత్ ప్రయాణాన్ని పరిచయం చేసే కార్యక్రమం దార్శనిక భారత్ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం.
0: సార్, మొదటగా సాధారణ రైతుకు అర్థమయ్యేలా చెప్పాలంటే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటే ఏంటి, దీని వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఏంటి?
1: గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అనే పదం కన్నా ముఖ్యంగా మనం రాయలసీమ హార్టికల్చర్ హబ్ అండ్ రాయలసీమ రైజింగ్ అంటారండి. దీన్ని మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా ఉద్యానం పంటలు పండించేటువంటి రైతులకు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి మరియు వారు పండించినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు కల్పించి వాటి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రమాణాలను పెంచి దేశం యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జీడిపి శాతాన్ని కూడా పెంచాలనే ఉద్దేశంతో దేశంలోనే కాకుండా రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. అందువల్ల ఈ రాయలసీమలో ఉండే వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనంతపురము, కర్నూలు, సత్యసాయి జిల్లాలతో పాటు ప్రకాశము మరియు మార్కాపురం అంటే మొత్తం 9 జిల్లాలను చేరి, ఎందుకంటే ఈ 9 జిల్లాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే సమశీతోష్ణ పండలాలు అంటే సెమీ ఏరిడ్ క్లైమేట్ అంటారండి. ఈ క్లైమేట్ అనేది ముఖ్యంగా ఉద్యాన పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనము నేలలు చూసినట్లయితే ఇసుక ఎర్రమట్టి నేలలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇసుక ఎర్రమట్టి నేలల్లో ఐరన్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్స్ అనేటువంటి మూలకాలు బాగా పుష్కలంగా ఉండడం వల్ల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పండించే ఉద్యాన పంటలు, ఫలాలు కానీ, కాయగూరలు కానీ, ఏదైనా ఇతరత్ర పుష్పాలు చూసుకున్నట్లయితే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మిగతా ప్రాంతాలతో, కోస్టల్ ప్రాంతంలో చూసుకున్న ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే ఉద్యాన పంటలకు అత్యంత ప్రసిద్ధి. అందువల్ల దీన్ని ముఖ్యంగా గమనించి ప్రభుత్వం వారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా దీన్ని ఆలోచనలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మంచి అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఉద్యాన పంట విస్తీర్ణము చాలా తక్కువగా ఉంది, దాన్ని డబుల్ చేయాలి. అంటే ఉన్నటువంటి ఉద్యాన పంట విస్తీర్ణాన్ని పెంచి దాంతోపాటుగా మనము ఉత్పాదకతను కూడా పెంచాలి. అంటే ఉత్పాదకతను పెంచడంతో పాటు నిరుద్యోగ యువతకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలతో పాటుగా రైతులకు ఆదాయం రావడమే కాకుండా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది అనేది ఉద్దేశము. మరియు కోస్తా ప్రాంతాలతో చూసుకున్నట్లయితే నీటిపారుదల సౌకర్యాలు మనకు అంత ఎక్కువగా లేవు. సో వాతావరణ పరిస్థితులు ఒకటి అనుకూలంగా ఉంది, తరువాత మనకు ఇక్కడ ఉన్నటువంటి భూములు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యాన పంటలు పండించే రైతులకు కూడా మంచి ఆదాయం కలిగించాలని, తర్వాత నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని, మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించాలని. రోడ్ కనెక్టివిటీ అంటారు, అంటే మారుమూల ప్రాంతాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నారు కానీ వాటిని మెట్రోపాలిటన్ సిటీస్కి చేరవేయాలి, ఎందుకంటే వాళ్ళకు అక్కడైతే మార్కెటింగ్ బాగుంటుంది కాబట్టి. సో రోడ్ కనెక్షన్స్ కూడా ఇంప్రూవ్ చేయాలని ఈ ఉద్దేశాలను పెట్టుకొని ఈ రాయలసీమ హార్టికల్చర్ను రైతుల శ్రేయస్సు దృష్ట్యా దీన్ని ముందుకు తీసుకొని వచ్చారు మన ప్రభుత్వం వారు.
0: సార్, మన శ్రోతల్లో చాలా మంది రైతులుంటారు, వాళ్లల్లో ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది, అదేంటంటే ఈ హార్టికల్చర్ హబ్ వల్ల నాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏం ప్రయోజనం ఉంటుంది? ఈ హార్టికల్చర్ హబ్ అనేది ఒక సాధారణ ఉద్యాన రైతు జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు?
1: నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. సో ఉద్యాన పంటలను పండించడం ఒక ఎత్తు అయితే, పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం ఇంకోటి ఎత్తు అయితే, ఇప్పుడు ఉద్యాన పంటలు చూసుకున్నట్లయితే చాలా పెరిషబుల్ కమాడిటీస్ అంటారు, అంటే వాటి యొక్క నాణ్యత డే బై డే అంటే దినదినం చూసుకున్నట్లయితే తగ్గుతూ వస్తుంది. దాని అంటే ఫ్రెష్నెస్ అనమాట. సో దాన్ని మనము ఎక్కువ కాలం నిల్వ ఉంచాలి. ఇప్పుడు పండ్లు, కాయగూరలు, పుష్పాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే వాటికి విలువను జోడిస్తారనమాట. దాన్ని ఏమంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఆర్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు. సో వాల్యూ యాడెడ్ చైన్ అనమాట. సో ఈ వాల్యూ యాడెడ్ చైన్ చేయడం ద్వారా రైతులు వాళ్ళు పండించుకున్నటువంటి పంటలు సరైన టైంలో అమ్ముకోకపోయినా వాటిని ఈ గిడ్డంగులు అంటే కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అని అంటారు.

0: వేర్ హౌసెస్ అని అంటారు, వీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఈ హబ్ ద్వారా కొంచెం అమౌంట్ని రిలీజ్ చేసి ఈ గిడ్డంగులు, వేర్ హౌసెస్లు అన్ని ఇక్కడ కట్టిన వల్ల వాళ్ళు పండించినటువంటి పంటలను అంటే సరైన గిట్టుబాటు ధర కల్పించేటటువంటి వరకు ఉండి, తర్వాత మంచి మార్కెట్ వచ్చిన తర్వాత కూడా అమ్ముకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మామిడి ఉంది, టమోటా ఉంది, టమోటాకు ఒక్కొక్కసారి చూసినట్లయితే మనం మార్కెట్లో చూస్తాం 2 రూపాయలు 1 రూపాయి కూడా రేట్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, వాళ్ళు పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధర శోకంతో వాటిని అన్నింటిని కూడా బయట పడేసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు. సో అలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అంటే టమోటా కెచప్ కానీ టమోటా సాస్ కానీ ఇలాంటివి చేసి వాల్యూ యాడెడ్ చేయించడం ద్వారా ఫారెన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసి వాళ్లకు మంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తారు. సో మీరు అడిగినట్టు ప్రత్యక్షంగా రైతుల యొక్క ఆర్థిక స్థితులు ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఈ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా సుమారుగా 9 లక్షల మంది ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పించాలని ఒక ప్రణాళిక అనేది చేశారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల ఆర్థిక స్థితులు ప్రత్యక్షంగాను పరోక్షంగా 9 లక్షల మంది నిరుద్యోగ యువతకు మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.
1: సార్, మీరు చెప్తున్నట్టు వాల్యూ యాడెడ్ అంటున్నారు, అంటే గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ వంటి సదుపాయాలు, ఈ విషయాలు ఈ హబ్లో ఎలా అందుబాటులోకి రానున్నాయి?
0: మొత్తము ఈ హార్టీ హాచర్ క్లబ్ని 9 జిల్లాలు అండి, ఆల్రెడీ మీకు చెప్పాను, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప డిస్టిక్కు, ప్రకాశము, మార్కాపురము, సత్యసాయి డిస్టిక్లో మొత్తము చూసుకున్నట్లయితే 201 క్లస్టర్గా డివైడ్ చేశారండి. ఒక్కొక్క క్లస్టర్ కింద కొన్ని కొన్ని మండలాలు ఉంటాయి, ఆ మండలాల కింద కొన్ని విలేజెస్ ఉంటాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 201 క్లస్టర్స్గా ఈ ఏరియాను డివైడ్ చేసి రాయలసీమ జోన్లో, అంటే ఎక్కడైతే ఈ హబ్ను ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే ఉద్యాన పంటలు అధిక శాతంలో పండిస్తున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుని మొత్తం 201 క్లస్టర్గా డివైడ్ చేశారు. దాంట్లో 5869 గ్రామాలను తీసుకున్నారనమాట. దాని మొత్తము 303 మండలాలు ఉంటాయి. ఈ 303 మండలాల్లో ఎక్కడైతే మనకు ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అవసరము, వేర్ హౌసెస్ అవసరము, సో లార్జ్ స్కేల్లో టమోటా పండిస్తున్నారు అక్కడ మనకు సరైన గిట్టుబాటు లేదు, మ్యాంగో పండిస్తున్నారు అక్కడ మనకు మార్కెటింగ్ లేదు, బనానా పండిస్తున్నారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే పులివెందుల, మన వైఎస్ఆర్ కడప డిస్టిక్ చూసుకున్నట్లయితే పులివెందుల రీజియన్లో చీని, అరటి ఎక్కువగా పండిస్తుంటారు. అరటికి ఒక్కొక్కసారి టన్ను 2000-3000 కన్నా కూడా పడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో రైతులు చాలా నష్టపోతుంటారు. అలాంటి సమయంలో ఈ వాల్యూ యాడెడ్ చేయను అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడంతో పాటు వాళ్లకు కొన్ని అంటే కొంత సమయము సరైన రేట్ వచ్చేంత వరకు స్టోరేజ్ చేయడం వల్ల దానికి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఈ గ్లోబల్ హార్టికల్చర్లో విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడంతో పాటు ఈ స్టోరేజ్ యూనిట్స్ అన్ని కూడా డెవలప్ చేయడం వల్ల రైతులకి ఒక కొంచెం సదావకాశాలు అనేవి వస్తాయని నా యొక్క అభిప్రాయం.
1: సార్, మరి రాయలసీమ అంటేనే ఉద్యాన పంటలకు మంచి ప్రాంతం, మామిడి, టమాటా, అరటి, దానిమ్మ ఇలా ఎన్నో పంటలు ఇక్కడ సాగు అవుతున్నాయి. ఈ హబ్లో ఏ ఉద్యాన పంటలకు ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు?
0: రాయలసీమ హార్టికల్చర్ కింద ఉండే టార్గెట్ క్రాప్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి, చీని, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి అండి. దాంతోపాటుగా స్పెషల్ ఫోకస్ అని కొన్ని క్రాప్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ వాల్యూ ఉండి మన ప్రాంతాల్లో పండించలేని పంటల మీద కూడా చాలా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా యాపిల్, అవకాడో, ఫిగ్స్, పెప్పర్, ఈ పంటల మీద దృష్టి పెట్టాలని ఈ హార్టికల్చర్ హబ్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చూసుకున్నట్లయితే 840,000 హెక్టార్ల యొక్క విస్తీర్ణంలో మనకు ఉద్యాన పంటలు ఉన్నాయి రాయలసీమ రీజియన్లో. దీన్ని ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ ద్వారా ఈ యొక్క ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 2030 సంవత్సరం వచ్చేటప్పటికీ 1,44,41,000 హెక్టార్లకు తీసుకురావాలని ముఖ్యమైనటువంటి అంచనా. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యాన పంటల ఉత్పాదకత అయినటువంటి 222,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదకతను 435,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదకత తీసుకురావాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
1: ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా కడప జిల్లా రైతులకు ప్రత్యేకంగా ఎలాంటి అవకాశాలు లభించనున్నాయి?
0: రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వైఎస్ఆర్ కడప వాళ్ళు మనకు 30 క్లస్టర్ని సెలెక్ట్ చేశారండి. ఫేజ్ 1 కింద 11 క్లస్టర్ డెవలప్మెంట్, ఫేజ్ 2 కింద అంటే ఇక్కడ ఫేజ్ అంటే ఇయర్ వైజ్ అనమాట, సెకండ్ ఇయర్లో 10 క్లస్టర్స్, థర్డ్ ఫేజ్ కింద 9 క్లస్టర్స్, అంటే టోటల్గా 30 క్లస్టర్స్ ఇచ్చారనమాట. సో మనకు రాయలసీమ హార్టికల్చర్ క్లబ్ కింద వైఎస్ఆర్ కడప డిస్టిక్ వాళ్లకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ ఎంత ఇచ్చారంటే 1,778 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు కలిపి ఇచ్చారు. దాంట్లో మనం సెలెక్టెడ్ క్లస్టర్స్ 30, టోటల్ మనకు కవర్ అయ్యేటువంటి మండల్స్ 40 అండి, టోటల్ విలేజెస్ 639, మనకు రైతు సేవా కేంద్రాలు అని ఉన్నాయి దాంట్లో మనం కవర్ చేసేటువంటి 382. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్టికల్చర్ ఏరియా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ జిల్లాలో అయినా ఈ హార్టికల్చర్

0: కింద ఉద్యాన పంటల యొక్క విస్తీర్ణత శాతాన్ని పెంచి ఉత్పాదకతను పెంచడం, అది ఒక ప్రథమ లక్ష్యం. అదేవిధంగా ఇక్కడ కడప డిస్టిక్ లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడపలో 1,09,378 హెక్టార్లు ఉంది ప్రజెంట్ విస్తీర్ణం ఉద్యాన పంటల్లో. దాన్ని మనము ఈ మూడేళ్లలో కూడా ఎంతకు తీసుకొని రావాలి అంటే 1,84,406 హెక్టార్ల యొక్క టార్గెట్ అనమాట. మనకు 7 రెవెన్యూ డివిజన్లు వైఎస్ఆర్ కడప డిస్టిక్ లో చూసుకున్నట్లయితే పులివెందుల కింద మనకి ఇచ్చినటువంటి క్లస్టర్ 14, జమ్మలమడ కింద 3, కమలాపురం కింద 4 క్లస్టర్స్, మైదుకూర్ కింద 3, రాధంపేట కింద 3 క్లస్టర్స్, బద్వేల్లో 2, ప్రొద్దుటూరులో 1. టోటల్ గా చూసుకున్నట్లయితే 7 రెవెన్యూ డివిజన్ల కింద 30 క్లస్టర్లు ఈ డెవలప్మెంట్ అనేది చేపట్టబోతున్నారు.
1: ఒక రైతు హార్టికల్చర్ హబ్ లో భాగస్వామి కావాలనుకుంటే ఎవరిని సంప్రదించాలంటారు?
0: హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళండి. మనకు ఉద్యాన శాఖలో మనకు క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అని ఉంటారు. సో వాళ్ళను సంప్రదించినట్లయితే వాళ్ళు రైతులను ఏ విధంగా నమోదు చేసుకోవాలి, వారి పంట వివరాలు, ఒకవేళ హార్టికల్చర్ హబ్ ద్వారా లబ్ధి పొందాలంటే మార్గదర్శకాలు ఏంటి అనేది డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారండి డిస్టిక్ లెవెల్లో, వారి నుంచి హార్టికల్చర్ ఆఫీసర్కి వస్తాయి. ఒక్కొక్కరు 2 నుంచి 3 మండలాలకు ఇన్ఛార్జిగా ఉంటారు. వాళ్ళ కింద వీళ్ళు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళకు రైతులకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది. సో ఏ విధంగా లబ్ధి పొందారు, ఇప్పుడే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఏ పంటలు వేయాలి, రోడ్ కనెక్షన్ ఎట్లా పెంచుకోవాలి, తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, కోల్డ్ స్టోరేజ్ ఏంటి కావాలి, వేర్ హౌసెస్ ఏమన్నా కావాలన్నా, తర్వాత వాళ్ళకి ఏమన్నా కొత్త వెరైటీలు కొత్త వంగడాలు ఏదైనా కావాలన్నా. ఉద్యాన పంట రంగ అభివృద్ధి అంటే రైట్ ఫ్రమ్ అంటే మనకు మంచి మేలైనటువంటి మొలకలు అవన్నీ కూడా త్రూ నర్సరీస్ ద్వారా కూడా ఈ ఉద్యాన రంగ సంస్థలు అంటే ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకు ఇచ్చేసి వాళ్ళ యొక్క పంటను చూసుకుంటూ పంట కాలంలో వచ్చేటువంటి వివిధ రకాల దశల్లో వచ్చేటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా చేసి మంచి ఉత్పాదకను అంటే మా నాణ్యమైన ఉత్పాదకను తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. సో ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా ఖచ్చితంగా మన రాయలసీమ యొక్క రైతుల స్థితిగతులు మారుతాయని, వారి యొక్క ఆర్థిక స్థితులు మెరుగుపడతాయని నేను ఆశిస్తున్నాను.
1: సార్, చివరిగా మన కార్యక్రమాన్ని వింటున్న రాయలసీమ రైతులకు, ముఖ్యంగా ఉద్యాన రైతులకు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ రాయలసీమ హబ్ను ఉద్దేశించి?
0: ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యాన రైతులందరండి చాలా కష్టపడేటువంటి రైతులు. వారికి ప్రకృతి అనుకూలించాలి, ప్రభుత్వం వారు కూడా సహకరించాలి. గత 3-4 సంవత్సరాలుగా ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో సుమారు 25 మండలాలు ఈ వైఎస్ఆర్ డిస్టిక్ కింద ఉన్నాయి చూస్తున్నాను రైతుల యొక్క. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఉల్లి అనేది రైతులు వాళ్ళ వాళ్ళ పొలాల్లో అలాగే వదిలేశారు, అంటే దున్నేశారు. 1 రూపాయి 2 రూపాయల కిలో తడుగుతుంటే పండించినటువంటి ధరకు కనీస మద్దతు ధర లేకపోయింది. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడులు రాకపోక వాళ్ళ నుంచి ఇంకా అడిషనల్గా డబ్బు ఖర్చు అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఉద్యాన హార్టికల్చర్ హబ్ ద్వారా వాళ్లకు ఈ పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించి లాభం కొంచెమన్నా రావాలని వస్తుందని ఆశిస్తూ ఈ ఉద్యాన హార్టికల్చర్ హబ్ అనేది వాళ్ళకు ఖచ్చితంగా మేలు చేకూరుతుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా రైతు కుటుంబాల్లో చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారు. సో ఈ హబ్బు అనేది రైతులకి అంటే ఎక్కడెక్కడ ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు అట్లీస్ట్ ఆ క్లస్టర్స్ లో ఉన్నటువంటి రైతు బిడ్డలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే ఘంటాపథంగా చెప్తున్నాను.
1: డాక్టర్ బాలకృష్ణ గారు, ఈనాటి మన దార్శనిక భారత్ కార్యక్రమానికి సమయం కేటాయించి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మా శ్రోతలకు అందించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి వనిబెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సుగవాసి గంగాధర్. ఈ కార్యక్రమం కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా అంతరిక్ష ప్రయోగాలలో అజేయ శక్తి భారత్, వేదాంతం భరత్ గారి ప్రసంగం వినండి.
3: మానవ నిర్మిత ఉపగ్రహం స్పుత్నిక్-1 ప్రయోగం విజయవంతమై అంతరిక్ష గ్రహాంతర ప్రయోగాలకు స్ఫూర్తి కలిగించిన రోజు అక్టోబర్ 4, 1957 కాగా, అంతరిక్ష అన్వేషణలు పరిశోధనలను శాంతియుత ప్రయోజనాలకై పరిమితం చేసుకోవాలన్న ప్రపంచ దేశాల ఒప్పందం అమలులోకి వచ్చిన రోజు అక్టోబర్ 10, 1967. అక్టోబర్ 4, 10 తేదీలను గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుండి 10 వరకు ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష వారోత్సవాలు వరల్డ్ స్పేస్ వీక్ నిర్వహిస్తోంది. అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం కావడంలో

ప్రధాన భూమిక పోషిస్తున్న రాకెట్ ప్రాముఖ్యతను గుర్తిస్తూ గత దశాబ్ద కాలంగా అనూహ్య ప్రగతి సాధించిన రాకెట్ విజ్ఞానాన్ని శాంతియుత ప్రయోజనాలకు ప్రోత్సహిస్తూ ఈ సంవత్సరం అంతరిక్ష వారోత్సవాల ఇతివృత్తాన్ని రాకెట్ విప్లవంగా ప్రకటించారు. రాకెట్ తయారీ, దాని ప్రయోగాలలో ఎదురవుతున్న సవాళ్లను సమస్యలను విపులంగా చర్చించి పరిష్కరించుకోవడానికి శాస్త్రవేత్తలను సాంకేతిక నిపుణులను ఈ వారోత్సవాలు ఒక వేదికపైకి తీసుకువస్తున్నాయి. ఈ రంగంలోకి ప్రవేశించిన ప్రైవేటు సంస్థలు, యువ శాస్త్రవేత్తల స్టార్టప్లు ఉపగ్రహ ప్రయోగ విధానాన్ని సమూలంగా మార్చివేస్తున్నాయి. రాకెట్ డిజైన్, ఇంధన మార్పులతో పాటు పునర్వినియోగ రాకెట్ల తయారీకి పరిశోధనలు ప్రారంభించి సరికొత్త సగానికి నాంది పలుకుతున్నాయి. ఈనాటి రాకెట్ ప్రయాణానికి 90 ఏళ్లపైన చరిత్ర ఉంది. హిట్లర్ ప్రోత్సాహంతో జర్మన్ శాస్త్రవేత్తలు రాకెట్ల తయారీకి 1933 నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. శత్రుదేశాలపై రాకెట్లతో విరుచుకుపడి మారణహోమం సృష్టించడం ఆనాటి జర్మనీ లక్ష్యం. అక్టోబర్ 3, 1942 జర్మన్ రాకెట్ శాస్త్రవేత్త వాన్ బ్రాన్ సారథ్యంలో V2 రాకెట్ అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించారు. భూవాతావరణం దాటి అంతరిక్షంలోకి ప్రవేశించిన తొలి మానవ నిర్మిత శకటంగా V2 రాకెట్ గుర్తించబడింది. నిరోధించడానికి అసాధ్యమైన వేగంతో ప్రయాణిస్తూ తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టించిన V2 రాకెట్ 2వ ప్రపంచ యుద్ధంలో అత్యంత ప్రమాదకర ఆయుధంగా పేరు పొందింది. తరువాతి కాలంలో మానవరహిత క్షిపణుల రూపకల్పనకు, కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్ల తయారీకి V2 సాంకేతిక విజ్ఞానం ప్రాతిపదిక అయింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ శాస్త్రవేత్తల సహకారంతో అమెరికా, రష్యా దేశాలు శక్తివంతమైన రాకెట్ల తయారీని, కృత్రిమ ఉపగ్రహాల నిర్మాణాన్ని వేగవంతం చేశాయి. 1957 రష్యా తొలిసారిగా అంతరిక్షంలోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1 భూగోళం చుట్టూ తిరుగుతూ భూమిని, ఖగోళాలను పరిశీలించడమే కాక మరిన్ని అంతరిక్ష ప్రయోగాలకు దారులు వేసింది. 1957 తరువాతి ప్రయోగంగా సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి లైకా అనే కుక్కను మోసుకెళ్లే స్పుత్నిక్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ విజయానికి మరో ముందడుగుగా 12 ఏప్రిల్ 1961 రష్యా వ్యోమగామి యూరీ గిగారిన్ వాస్టోక్-1 అంతరిక్ష నౌక ద్వారా భూమి ఉపరితలానికి 327 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని గంటకు 2400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 108 నిమిషాలలో భూగోళం చుట్టూ ఓ ప్రదక్షిణం చేసి సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చాడు. ఈ సాహసయాత్ర మానవుడు తొలిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన చరిత్రను సృష్టించడంతో పాటు అంతరిక్ష ప్రయోగాలలో సరికొత్త శకానికి నాంది పలికింది. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఓ ప్రత్యేక అధ్యాయం. అమెరికా, రష్యా, కెనడా, జపాన్, యూరోపియన్ యూనియన్లు సంయుక్తంగా అంతరిక్షంలో నివాసం ఏర్పరచుకుని ప్రయోగాలు నిర్వహించడానికి ఉమ్మడిగా ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి పెరు సవాలైన ఈ కేంద్ర నిర్మాణం 1998 ప్రారంభించి 2011 విజయవంతంగా పూర్తి చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రోదసీలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం కాదు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున 6 గదుల అపార్ట్మెంట్ సైజులో ఉన్న అతిపెద్ద శాటిలైట్. ఇది గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో రోజుకు 15.5 సార్లు భూమి చుట్టూ తిరుగుతూ వ్యోమగాముల నివాసానికి, వారి ప్రయోగాలకు ఆతిథ్యమిస్తోంది. గురుత్వాకర్షణ ప్రభావం లేకుండా భౌతిక, రసాయనిక, జీవశాస్త్ర ప్రక్రియల ప్రాథమిక సూత్రాలను పరిశోధించడానికి ఈ కేంద్రం కీలకంగా మారింది. ఈ కేంద్రంలో 28 దేశాలకు చెందిన 280 పైగా శాస్త్రవేత్తలు అన్ని సైన్స్ విభాగాలలో 3,000కు పైగా పరిశోధనలు నిర్వహించారు. అమెరికాకు చెందిన మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ అంతరిక్ష కేంద్రంలో అతి ఎక్కువ కాలం 675 రోజులు ప్రయోగాలు నిర్వహించి చరిత్ర సృష్టిస్తే, సునీతా విలియమ్స్ 606 రోజుల పాటు నిర్వహించి 2వ స్థానంలో నిలిచారు. అంతరిక్ష కేంద్రంలో అతి ఎక్కువ కాలం నివసించి ప్రయోగాలు నిర్వహించిన వారిలో తొలి 2 స్థానాలలో మహిళలే ఉండడం విశేషం. మహిళలు అంతరిక్ష కేంద్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ చంద్రమండలం పైన కాలు పెట్టే అవకాశాన్ని ఈనాటికీ అందుకోలేకపోయారు. ఈ వెలితి తీర్చడానికి నాసా ఆర్టిమిస్-3 ప్రాజెక్టు ద్వారా అతి త్వరలో మహిళా వ్యోమగామిని చంద్రమండలంపైకి పంపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈనాటి వరకు భారతీయ మూలాలున్న 6 వ్యోమగాములు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, శిరీషా బండ్లా, శుభాంశు శుక్లా అంతరిక్షంలో కాలుమోపారు. రష్యా వ్యోమనౌకట్ SUEZ-T11 ద్వారా అంతరిక్షంలో కాలు పెట్టిన తొలి భారతీయ పౌరుడిగా రాకేష్ శర్మ చరిత్ర సృష్టించారు. 1997 అమెరికాకు చెందిన కొలంబియా వ్యోమనౌక ద్వారా అంతరిక్షయానం చేసిన కల్పనా చావ్లా భారతదేశంలో జన్మించి అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. భారతీయ మూలాలున్న సునీతా విలియమ్స్ 3 సార్లు అంతరిక్షయాత్ర చేసి 600 పైచిలుకు రోజులు అంతరిక్ష కేంద్రంలో ప్రయోగాలు నిర్వహించారు. అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ ప్రాంత రాజాచారి 2022 నాసా ప్రయోగించిన స్పేసెక్స్ క్రూ-3 వ్యోమనౌక ద్వారా అంతరిక్ష కేంద్రంలో కాలుమోపి 177 రోజుల పాటు ప్రయోగాలు నిర్వహించిన 4వ వ్యోమగామి. వాణిజ్య వ్యోమనౌకలు అభివృద్ధి చేస్తున్న అమెరికాలోని వర్జిన్ గెలాటీ సంస్థ 2021 తయారు చేసిన యూనిటీ 22 ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టిన శిరీషా బండ్ల

ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందినవారు. ప్రపంచంలో ఉన్న అతి కొద్ది మంది సాంకేతిక నిపుణులైన వ్యోమగాముల్లో ఇద్దరు తెలుగువారు రాజాచారి శ్రీష బండ్లా ఉండడం తెలుగు జాతి గర్వించదగ్గ అంశం. ప్రపంచవ్యాప్తంగా రమారమి 200 పైగా వ్యోమగాములు అంతరిక్ష యాత్రను కొనసాగిస్తే వారిలో 21 మంది వ్యోమనౌకలలో సాంకేతిక లోపాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలు ప్రపంచాన్ని విషాదంలో ముంచివేశాయి. అంతరిక్షయానానికి అతి కష్టమైన ప్రత్యేక శిక్షణలు పొందిన శాస్త్ర సాంకేతిక నిపుణులు పరిశోధకులైన వ్యోమగాములు మానవజాతికి విలువైన సంపద. మరణించిన వ్యోమగాముల సేవలను అమెరికా గుర్తిస్తూ వారి స్మృత్యర్థం వారి పేర్లున్న శిలాఫలకాన్ని చంద్రమండలంపై ప్రతిష్ఠించి అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. అంతరిక్ష గ్రహాంతర ప్రయాణాలకు పూర్తిగా శాస్త్ర పరిజ్ఞానంపై ఆధారపడి సాంకేతిక పరిమితులకు లోబడిన సాహసయాత్రలు. సాధారణ జీవన శైలికి విరుద్ధంగా భిన్న వాతావరణంలో ఈ యాత్రలు చేయవలసి ఉంటుంది. కనీస అవసరాలైన నీరు ఆక్సిజన్ కూడా అంతరిక్షంలో తగినంత లభించవు. భూమి ఉపరితలానికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని నిర్వహించడమే ప్రపంచ దేశాలకు అతిపెద్ద సాంకేతిక సవాలుగా మారింది. అతి తక్కువ గురుత్వాకర్షణ, అసాధారణ ఉష్ణోగ్రతలు, హానికర రేడియేషన్, తీవ్రమైన ధూళి, నీటి ప్రాణవాయువు కొరత నెలకొన్న చంద్రుడిపై కాలనీలు నిర్మించడం, మానవులను తరలించడం అందుబాటులో ఉన్న సమకాలీన సాంకేతిక పరిజ్ఞానంతో అసంభవం. ఇతర గ్రహాలపైకి ప్రయాణాలు, అక్కడ నివాస అనుకూలతలను పరిశోధనా దశలోనే ఉన్నాయి. ఇతర గ్రహాలపై ప్రవాసానికి ఆసక్తి చూపేవారు మరికొన్ని దశాబ్దాలు ఎదురుచూడక తప్పదు. దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాలకు, నివాసాలకు అవసరమైన ఆక్సిజన్, నీరు, ఆహారం, ఇతర సదుపాయాలను సమకూర్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు చేస్తున్నారు. భూమిపై లభిస్తున్న ఆక్సిజన్లో 50% పైగా ఉత్పత్తి చేస్తున్న ఏకకణ సూక్ష్మజీవులు ఫైటో ప్లాంకటాన్ల ద్వారా అంతరిక్షంలో ఆక్సిజన్ రాబట్టగలిగే అవకాశాలపై పరిశోధనలు చేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయాణాలలో వ్యోమగాములకు సమతుల ఆహారం అందించడానికి సరికొత్త ఆహార ప్రాసెసింగ్ విధానాలు, ప్యాకేజింగ్ పరిస్థితులపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఇంజనీర్డ్ ఈస్ట్ ఉపయోగించి కణ ప్రక్రియ ద్వారా అవసరమైన పోషకాలను సృష్టిస్తూ వాటిపై అంతరిక్ష ప్రభావాలను పరిశోధిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో లెట్యూస్, కాలే వంటి ఆకుకూరల పెంపకానికి ప్రత్యేక పరిశోధనా వ్యవస్థను వినియోగిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కూడా అంతరిక్షంలో ఆహార ఉత్పత్తి చేయగల అవకాశాలపై పరిశోధనలు చేసింది. December 2024 PSLV-C60 మిషన్లో భాగంగా అంతరిక్షంలో విత్తనాల అంకురోత్పత్తిని విజయవంతం చేసి మొక్కలను అభివృద్ధి చేసింది. మరిన్ని పరిశోధనలకు సిద్ధమవుతోంది. అంతరిక్ష ప్రయాణాలకు, అక్కడి పరిశోధనలకు, వ్యోమగాముల అవసరాల కోసం చేసిన ఆవిష్కరణలు సామాన్య మానవులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సౌర ఫలకాల నుండి పోర్టబుల్ కంప్యూటర్ల వరకు అంతరిక్ష ప్రయోగ అవసరాలకు సిద్ధం చేసినవే. త్రాగునీటిని శుభ్రం చేసే RO వ్యవస్థలు, మెమరీ ఫోమ్, LED లైట్లు, కార్డ్లెస్ పరికరాలు కూడా అంతరిక్ష సాంకేతిక అభివృద్ధిలో భాగమే. వాహన ప్రయాణాలలో వాడుకుంటున్న GPS, వాతావరణ సమాచారం, టెలికమ్యూనికేషన్ సేవలు నిరంతరం అందిస్తూ ఉపగ్రహాలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ప్రపంచ దేశాలకు రక్షణ రంగం నుండి సాధారణ పౌర సేవల వరకు ఉపగ్రహాల వినియోగం అనివార్యంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహాల గిరాకీ పెరగడంతో అంతరిక్ష సాంకేతిక వ్యాపారం 2030 నాటికి $700 బిలియన్ దాటుతుందని IMF అంచనా వేస్తున్నది. ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో 2% వాటా కలిగిన భారత్ 2033 నాటికి 8% ఎగబాకి ఆదాయాన్ని $44 బిలియన్ పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ సరికొత్త ప్రయోగాలతో అభివృద్ధి చెందిన దేశాలకు సవాలు విసురుతోంది. భారతదేశం తనకంటూ ఓ ప్రత్యేక నావిగేషన్ సిస్టమ్ ఏర్పరచుకోవాలన్న సంకల్పంతో 7 శాటిలైట్ల పరస్పర సమన్వయంతో భారత నావిగేషన్ సిస్టమ్ నావిక్ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. మరింత మెరుగైన సేవలు అందించడానికి 2025 చివరి త్రైమాసికం నుండి ప్రతి 6 నెలలకు ఒక ఉపగ్రహం చొప్పున 2027 వరకు 3 ఉపగ్రహాలను నావిక్ గ్రూప్కు జత చేస్తున్నారు. ప్రపంచంలో సొంత నావిగేషన్ సిస్టమ్ గల 4వ దేశంగా మన దేశం గౌరవం పొందుతోంది. భారతదేశ ఇన్సాట్ ఉపగ్రహ వ్యవస్థ ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోనే అతిపెద్ద సమాచార ప్రసార వ్యవస్థగా గుర్తింపు పొందింది. ఖచ్చితమైన వాతావరణ అంచనాలు, అధిక రెజల్యూషన్ గల ఉపగ్రహ చిత్రాలను, కీలకమైన విపత్తు నిర్వహణ సమాచారాన్ని సేకరించడానికి 2028-29 మధ్యకాలంలో 2 4వ తరం జియో స్టేషనరీ శాటిలైట్లను ఇన్సాట్తో చేర్చి మరింత బలోపేతం చేస్తున్నారు. ఇస్రో భారత సైనిక అవసరాలకు అంతరిక్ష నిఘా ప్రాజెక్టు SBS-3 ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా భారతదేశం 52 గ్రహాల గ్రూపును 2030 అందుబాటులోకి తెచ్చి సముద్ర తీర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలలో నిఘా పటిష్టం చేయాలని సంకల్పించింది. భారతదేశం కూడా మానవ సహిత ఉపగ్రహ ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటికి కావలసిన అనుభవం, ప్రావీణ్యం సంపాదించడానికి ఇస్రో June 25, 2025 నాసా, ఆక్సియం ఎం స్పేస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలతో కలిసి అంతరిక్ష యాత్ర నిర్వహించింది. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యోమగాములను సిద్ధం చేస్తున్నది. గగన్యాన్ పేరుతో మానవ సహిత ఉపగ్రహాలను 2027 అంతరిక్షంలోకి పంపాలని ప్రయత్నాలు ప్రారంభించింది.
2 ఉపగ్రహాలను అంతరిక్ష

0: లో అనుసంధానించడం, వేరు చేయడం లాంటి ప్రయోగాలను సమర్థవంతంగా నిర్వహించగలిగిన నాలుగవ దేశంగా ఖ్యాతి గడించింది. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో 2035 నాటికి ఒక అంతరిక్ష కేంద్రాన్ని స్వయంగా నెలకొల్పుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. చంద్రుడిపై పరిశోధనలో భాగంగా భారతదేశం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో చంద్రయాన్ 3 మిషన్ రూపొందించింది. ఈ మిషన్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ఉపగ్రహ సాఫ్ట్ ల్యాండింగ్ నిర్వహించి రోవర్ ద్వారా అక్కడి నేల, రాళ్లు, ధూళి, రసాయన లక్షణాలను విశ్లేషించింది. అక్కడ నీటి లభ్యతపై పరిశోధించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 3 మిషన్ అందించిన ఉత్సాహంతో భారతదేశం 2027 మార్చిలో చంద్రయాన్ 4 ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. చంద్రయాన్ 3లో భాగంగా ల్యాండర్ దిగిన శివశక్తి ప్రాంతం నుండి రాళ్లు, దుమ్ము కలిగిన 3 కిలోల రెగోలిత్తును మన దేశానికి తీసుకురావడం చంద్రయాన్ 4 ప్రయోగ లక్ష్యంగా ఇస్రో ప్రకటించింది. భారత్, జపాన్ సంయుక్తంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు నిర్వహించేందుకు 2027-28 మధ్యకాలంలో చంద్రయాన్ 5 నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయోగంలో భారత ల్యాండర్ ద్వారా చంద్రుడి ఉపరితలాన్ని డ్రిల్ చేయగల భారీ జపాన్ రోవర్ను దక్షిణ ధ్రువంపై ప్రవేశపెడుతున్నారు. చంద్రుడి ధ్రువ ప్రాంతాలలో నీటి, హిమ లభ్యతలను, మానవ ఆవాసాలకు అనుకూలతలను ఈ మిషన్ ద్వారా పరిశోధిస్తారు. 2040 సంవత్సరానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, దేశీయ వ్యోమగాములతో చంద్రయాత్రను విజయవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో భారతదేశం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. భారతదేశం అంతరిక్షం, చంద్రగ్రహ యాత్రలకే పరిమితం కాకుండా ఇతర గ్రహాలపై పరిశోధనలు కూడా నిర్వహిస్తోంది. 2013 నవంబర్లో ఇస్రో అంగారక గ్రహంపైకి 6 నెలల జీవితకాల లక్ష్యంతో రూపొందించిన గ్రహాంతర ఉపగ్రహం అంచనాలకు మించి 8 సంవత్సరాలు విజయవంతంగా సేవలందించి చరిత్ర సృష్టించింది. భారతదేశం సూర్యగ్రహంపై పరిశోధనలకు 2023లో ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్ విజయవంతంగా నేటికీ కొనసాగుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా ఇస్రో ప్రయోగించిన మొత్తం 7 సైన్స్ పేలోడ్లు సూర్యుడిని అధ్యయనం చేస్తూ విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో భారతదేశం మార్చి 2028లో శుక్రగ్రహ యాత్రకు, శుక్రయాన్కు సన్నద్ధమవుతోంది. శుక్రగ్రహంపై పరిశోధనలకు స్వీడన్, రష్యా, జర్మనీ దేశాలు ఇస్రోతో కలిసి పనిచేస్తున్నాయి. శుక్రయాన్ మిషన్లో భాగంగా ఆ గ్రహంపై సూర్యుడి ప్రభావాన్ని, వాతావరణ లక్షణాలను, ఉపరితలాన్ని పరిశోధిస్తారు. శుక్రయాన్ ప్రయోగాలకు తొలిసారిగా నేలలోకి చొచ్చుకుపోయి వివరాలు సేకరించగల గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్లను తయారు చేస్తున్నారు. భారతదేశం 2017 ఫిబ్రవరి 15 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను ప్రయోగించి ఒకేసారి 104 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. క్లిష్టమైన PSLV ప్రయోగాలను డజన్ల కొద్దీ వరుసగా విజయవంతం చేసిన దేశంగా మన దేశానికి పేరుంది. స్వదేశీ సాంకేతిక విజ్ఞానంతో చంద్రయాన్ 1, మంగళ్యాన్, ఆదిత్య L1 వంటి ప్రతిష్టాత్మక గ్రహాంతర ప్రయోగాలను తొలి ప్రయత్నంలోనే విజయవంతం చేసి రికార్డు సృష్టించింది. సాంకేతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత తక్కువ వ్యయంతో అంతరిక్ష గ్రహాంతర మిషన్లను నిర్వహిస్తున్న దేశంగా పేరు పొందింది. 93% పైగా సక్సెస్ రేటుతో విజయవంతమవుతున్న అంతరిక్ష ప్రయోగాలతో భారతీయ సాంకేతిక నిపుణులు ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొన్నారు.
1: మీరింతవరకు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా అంతరిక్ష ప్రయోగాలలో అజేయ శక్తిగా భారత్, శ్రీ వేదాంతం భరత్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. తెలుగులో వార్తా ప్రసారం విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ టెలికాం, డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శాశ్వత కార్మిక ధృవీకరణ పెర్ముకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరుదేశాల ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీ వేదికగా 2వ T20 మ్యాచ్ జరుగుతోంది. వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతోన్న తరుణంలో యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 48వ వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ సాంఘై 2026లో పాల్గొన్న టీమ్

0: మీడియా ప్రతినిధులతో ఈరోజు ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు టీమిండియా ప్రతినిధులను అభినందించారు. వారి నైపుణ్యాభివృద్ధికి రాయబారులుగా మారాలని పేర్కొన్నారు. సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి చెందుతోన్న సాంకేతికతలను స్వీకరించాలన్నారు. నైపుణ్య శిక్షణ సంస్థలు ఐఐటీలు ఐఐఎంల కంటే ఏమాత్రం తక్కువ కాదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, వారి అనుభవాలు సూచనల ద్వారా భారతదేశ నైపుణ్య శిక్షణా వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి దోహదపడాలని ఆయన కోరారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలపడానికి యువత, ప్రభుత్వం, శిక్షణ సంస్థల సమన్వయం ఎంతో అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశ టెలికాం డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్లో కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగిస్తూ ప్రపంచంలోని స్వదేశీ 4G సేవలను అభివృద్ది చేసిన దేశాల సరసన భారతదేశం కూడా నిలిచిందన్నారు. 2030 నాటికి భారతదేశం 5G వినియోగదారుల సంఖ్యను 55 కోట్ల నుంచి 100 కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలియజేశారు. అలాగే భారతదేశం ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. నిర్దేశించిన భద్రతా నిబంధనలు పాటించిన తర్వాతే ఆపరేటర్లకు సేవలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వినియోగదారులకు పలు రకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: Dark Mitra and Seva Mitra. Both of these applications reach out on the one hand to our Dakya community, on the other hand to our customers. In an age of digital communication, India Post too is going digital. India Post is also endeavoring to fulfill each one of your aspirations. An organization that selflessly serves us day and night.
0: Territorial Army Avirbhav Dinotsava Sandarbhanga రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులు, వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. టెరిటోరియల్ ఆర్మీ సేవలు నాగరిక్ భీ సైనిక్ భీ నినాదానికి స్ఫూర్తినిస్తున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో రక్షణ మంత్రి ఈరోజు పేర్కొన్నారు. అసాధారణమైన నిబద్ధతతో దేశానికి సేవ చేయాలనే సాధారణ పౌరుల సంకల్పానికి ఇది ప్రతిరూపంగా నిలుస్తుందని అన్నారు. సరిహద్దుల పరిరక్షణ నుంచి విపత్తు సహాయం, దేశ నిర్మాణం వరకు టెరిటోరియల్ ఆర్మీ సైనికుల ధైర్యం, అంకిత భావం, నిస్వార్థ సేవ వెలకట్టలేనివని అన్నారు. దేశ సేవ పట్ల వారి అచంచలమైన నిబద్ధతకు, బలమైన ఆత్మనిర్భర భారతదేశం కోసం వారు చేస్తోన్న అమూల్యమైన కృషి అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల శాశ్వత కార్మిక ధృవీకరణ పీఈఆర్ఎంకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరు దేశాల ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతిభావంతుల బదిలీ తర్వాత బదిలీ భారత అమెరికా ఆర్థిక వ్యవస్థలకు విలువను చేకూరుస్తుందన్నారు. ఇది భారతీయులకు అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ అత్యాధునిక ప్రతిభ ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగ కల్పన వంటి వాటికి ప్రాధాన్యతను అందించడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో వాటాదారుల సంపదను సృష్టించడమే కాకుండా ఇది రెండు దేశాలకు అపారమైన పరస్పర ప్రయోజనం చేకూరుస్తోందని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
2: यह ध्यान दिया जाना चाहिए कि पर्म H1B वीजा कार्यक्रम से अलग है. पर्म आवेदनों का निलंबन अपने आप में मौजूदा H1B वीजा की वैधता या H1B वीजा धारकों और उनके आश्रितों डिपेंडेंट्स यानी की स्थिति को प्रभावित नहीं करता है. हालांकि प्रभावित कंपनियां के योग्य कर्मचारियों की स्थायी निवास अथवा ग्रीन कार्ड प्रक्रिया पर कुछ प्रभाव पड़ सकता है.
0: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపూర్ ప్రసాద్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజులు ముందుగా సమర్పించాలని తెలిపారు. గతంలో కూడా ఆ ప్రదేశంలో నిరసన ప్రదర్శన చేయడానికి సీజేపీకి అనుమతి లభించినప్పటికీ వారు నిర్దేశించిన మార్గదర్శకాలను, ఇచ్చిన హామీలను పాటించడంలో విఫలమైంది సిద్ధమయ్యారని ఆమె పేర్కొన్నారు. అలాగే న్యూఢిల్లీ ప్రాంతంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి, ప్రజాభద్రత, ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అనుమతి నిరాకరించే నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రజాభద్రత

0: శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు తెలియజేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. న్యూఢిల్లీలో రేపు జంతర్మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చిపోయే రైళ్ల సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఆయా స్టేషన్లకు రైల్వే సర్వీసులు నడవవని స్పష్టం చేసింది. ఈ స్టేషన్ల నుంచి ప్రస్తుతం మొత్తం 10 గంటల పాటు రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. మరోవైపు న్యూఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్లు ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపటి వరకు మూసివేస్తున్నట్లు ఆ ప్రకటనలో డీఎంఆర్సీ వివరించింది. జంతర్మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల కారణంగా మెట్రో స్టేషన్ల ఎంట్రన్స్ ఎగ్జిట్స్ మూసివేయాలని డీఎంఆర్సీకి ఢిల్లీ పోలీసులు లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ వెల్లడించింది. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు కీలక సాధనాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన డిజిటల్ ఆరోగ్య వనరులపై 5వ జాతీయ శిక్షణకం సదస్సులో ఆమె ప్రసంగిస్తూ విజ్ఞానం సమాచార లభ్యతను సులభతరం చేయడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ అందించే పునాదులను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. వైద్య కళాశాలలను, ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో డిజిటల్ వైద్య వనరులను విస్తరించాలని పిలుపునిచ్చారు. సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయటం, మంచి వైద్య గ్రంథాలయ పద్ధతులను అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకత్వం, మద్దతు అందించడం అవసరమని పుణ్య సలీల శ్రీవాత్సవ స్పష్టం చేస్తూ రేపు కేరళం, మహి, తమిళనాడు, పాండిచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇలా ఉండగా కొంకణ్, గోవాలో రేపు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది. క్రికెట్. భారత, వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్ ఈరోజు రాంచీ వేదికగా జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 194 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ టెలికాం, డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శాశ్వత కార్మిక ధృవీకరణ పెర్ముకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరుదేశాల ఉమ్మడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీ వేదికగా 2వ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సతీ తులసి హరికథ వింటారు. కథకురాలు శ్రీమతి ఎన్ పద్మావతి భాగవతారిణి. వినండి సతీ తులసి హరికథ.
1: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం.

ఆకాశవాణి శ్రోతలకు అభివందన బందారమును. భక్త మహాశైలారా, ఈనాడు చెప్పబోయేటువంటి కథ సతీ తులసి అనేటువంటి కథని గానం చేస్తాను. అసలు తులసి ఎవరు? తులసి యొక్క చరిత్ర ఏమిటి? సాత్వీవ తల్లులు తులసిని ఎందుకు పూజిస్తారు? ఆ తులసిని పూజిస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటిది ఈనాటి కథాగానంలో తెలుసుకుందాం.

అనాది నుంచి అమరులకు అసురులకు ఆజన్మ విరోధమున్నది కనుక ఎవరో ఒక రాక్షసుడు పుట్టడము, తానా దేవలోకాధిపత్యం చేజిక్కించుకోవాలనుకోవడము, అందుకై తాను హింసకాండ సాగించడం జరుగుతూ వస్తున్నది. అయితే ఆ అమరత్వం వారికి రావాలనా, లేక అక్కడ కూడా రాక్షస రాజ్యాన్ని నెలకొల్పాలనో కానీ అసలీ అధికార వ్యామోహము అనేటువంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తూ ఉన్నది. అలాగే దేవలోకాన్ని జయించాలని చెప్పి ఒకనొకప్పుడు దండయాత్ర చేశాడు దంభుడు అనబడేటువంటి దానవుడు. ఆ విషయం తెలిసినటువంటి ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో తరిమి తరిమి కొట్టాడు దంభుణ్ణి. దంభుడు చేయునది లేక కులగురువైనటువంటి శుక్రాచార్యుల వారిని ఆశ్రయించాడు. నాయనా, నీ వలన కానటువంటి పని నీకన్నా శక్తివంతుడైనటువంటి కుమారుని పొంది నీవు సాధించవచ్చన్నాడు గురుదేవుడు శుక్రాచార్యుల వారు. అప్పుడు పరమేశ్వరుని గురించి తపస్సు ప్రారంభించాడు దంభుడు. దంభుడు తపస్సు చేస్తున్నాడనేటువంటి వార్త ఈ దేవేంద్రునికు తెలిసి మళ్లీ వజ్రాయుధంతో బయలుదేరాడు. అరణ్య ప్రాంతంలో పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తున్నటువంటి ఒక భక్తుడు ఈ దేవేంద్రుడి కంటపడ్డాడు. సముద్ర తీరాన దంభుడు తపస్సు చేస్తున్నాడు, అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తుడు నేడో రేపో పరమేశ్వరుని గురించి తపస్సు చేసి శివ సాక్షాత్కారాన్ని పొందబోతున్నటువంటి ఆ భక్తుడు ఎప్పుడైతే దేవేంద్రుని కంటపడ్డాడో అతడే దంభుడు అనుకుని తన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధంతో ఒరీ దంభ అని ఆ భక్తుని శిరస్సు నేలకూల్చాడు దేవేంద్రుడు. ఎప్పుడైతే ఆ భక్తుని శిరస్సు నేలకూలిందో వెంటనే ప్రపంచమంతా ప్రళయం విరుచుకుపడ్డట్లయింది. సప్త సముద్రాలు ఘోషపెట్టాయి, ఆకాశము దద్దరిల్లిపోయింది, నక్షత్రాలు జలజల నిలబ్రాలాయి. ఈ కలకలమంతా చూచారు బ్రహ్మాది దేవతలు. అయ్యయ్యో ఇంద్ర, ఎంత పొరపాటు చేశావయ్యా అది పరుగు పరుగున ఆ దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళి, చూడు ఇంద్ర, నీవు దంభుడోనుకు సంహరించింది అతను దంభుడు కాదు మరెవరు, సుధాముడు అనేటువంటి గంధర్వరాజునాయన. పరమేశ్వరుని మెప్పించి నేడో రేపో శివసాక్షాత్కారాన్ని పొందాలి అనుకుంటున్నాడే, అటువంటి ఆ భక్తుణ్ణి నిష్కారణంగా మట్టు పెట్టావా మహేంద్ర. తన భక్తుణ్ణి చంపామనేటువంటి కోపంతో మహోగ్రుడై కైలాసంలో పరమేశ్వరుడు బయలుదేరి ఉంటాడు. కనుక ఆ పరమేశ్వరుడు ఇక్కడకు రాకముందే ఆయన యొక్క కోపాన్ని ఉపసంహరించుకోమని స్తోత్రం చేద్దాం పదండి మనమంతాను అని బ్రహ్మాది దేవతలు ఇంద్రుని వెంట పెట్టుకుని బయలుదేరి విడబోతూ ఉంటే అప్పటికే పాలనెత్తరం తెరిచాడు పరమేశ్వరుడు. ఆ అగ్నిజ్వాలను ఈ యొక్క మహేంద్రుని తరుముకుంటూ వస్తూ ఉన్నాయి. ఇంద్ర, అదుగో అటు చూడు, పరమేశ్వరుడు పాలనెత్తరం తెరిచాడయ్యా, ఆ అగ్నిజ్వాలను తరుముకుంటూ వస్తున్నాయి, త్వరగా పెడతాం పదండి అని బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని విధంగా ప్రార్థనలు చేస్తున్నారు.

పరమశివ, మీకు తెలియనిదేమున్నది స్వామి? ఈ ఒక్కసారికి ఈ ఒక్క తప్పుని మన్నించి ఆ జ్వాలలు మీరో మరల్చుకుని ఆ దేవేంద్రుని రక్షించండి శివ. పొరపాటున దంభుడోరకు నీ భక్తుణ్ణి సంహరించాడు మహేంద్రుడు అని ప్రార్థిస్తూ ఉంటే వారి ప్రార్థనలు విన్నటువంటి పరమేశ్వరుడన్నాడు, బ్రహ్మదేవా, ప్రబలమైన కారణముంటేనే కాని నా ముడవకన్ను చూడదు. చూసింది అంటే ఆ కంటి నుంచి వచ్చినటువంటి ఆ జ్వాలల వలన జననము లేక మరణము జరిగి తీరవలసింది. మీరింతగా ప్రార్థిస్తున్నారు కనుక ఆ దేవేంద్రులకు మరణము తప్పింది, కానీ ఇక జననం మాత్రం జరిగి తీరవలసింది అంటూ ఆ జ్వాలలు సముద్రంలోనికి పడేలా తన యొక్క దృష్టిని మరల్చాడు పరమేశ్వరుడు. బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు మహేంద్రుడు. అటువంటి ఇంద్రుని చూసి అన్నాడు పరమేశ్వరుడు, ఇంద్ర, ఎంత పనిచేశావయ్యా,

చూడు ఇంద్ర, నీ చేతులతో చేసినటువంటి యొక్క పాప ఫలితాన్ని నీవు ఈనాడు కాదు ఎప్పటికైనా సరే అనుభవించక తప్పదు అని పరమేశ్వరుడు తన దారిని తాను వెళ్ళాడు. ఇంద్రుడు కూడా తన యొక్క నివాసానికి తాను చేరుకున్నాడు. కాలచక్రము గృహం తిరుగుతూ ఉన్నది నాయన.

పరమేశ్వరుని త్రినేత్రుని వచ్చినటువంటి కిరణాలు ఎప్పుడైతే ఆ సముద్రంలోనికి పడేలా తన దృష్టిని మరల్చాడో, ఆ సముద్రంలో పంచభూతములు కలిసి ఒక ప్రాణిగా ఏర్పడింది. ఆ సముద్ర తీరానే తపస్సు చేస్తూ ఉన్నాడు ఈ దంపుడు. ఆ పిల్లవాడు సముద్ర కిరటాలు వెత్తులేస్తూ ఉన్నాయి. ఆ కిరటాలతో పాటుగా ఆ యొక్క పిల్లవాడు కూడా వచ్చి దంభుని పడిలో పడి కెవ్వునకే

పరమేశ్వర వరప్రసాదం ఈ బాలుడు నాకని చెప్పి ఆనందించి ఆ బిడ్డను ఎత్తుకుని ఇంటికి వచ్చి చక్కగా జలము నుండి పుట్టాడు కనుక అతనికి జలంధరుడు అనేటువంటి పేరు పెట్టారు. పిల్లవాడు చక్కగా శుక్లపక్ష చంద్రుల వలె దినదినాభివృద్ధి నందుతూ ఉన్నాడు. అట్ల బాలకుడు కంతు జయంత వసంతాదుల వంతుకెక్క వింత లావణ్యముల విలసిల్లుతూ తల్లిదండ్రుల ఇల్లంబుల పల్లవింప అల్లారు ముద్దులం చూపుతూ శుక్ర శిష్యత్వంబున 17 ప్రాయంబులకెల్లా విద్యగలం దారితేరి అప్రతిమాన సాహసోత్సాహంబులు దీపింప ఒకనాడు ధనుజ బాలుడతడుంగూడి ఆడుతూ పాడుతూ చిన్న

నాటి ఆటపాటలు సాగిస్తూ ఉన్నాడు జలంధరుడు. తాను ఆజన్మ సురద్వేష యగుడ చేత తోటి పిల్లలందరితోటి ఆడుతూ చిక్కిటి వారి నా చేత వజ్రకరయ

ఆ విధంగా తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ ఆనాటి బాల్యావస్థ గడిపాడు జలంధరుడు. యవ్వన ప్రాయమొచ్చింది, ప్రాయంతో పాటు సురద్వేషం వల్ల ప్రతీకార వాంఛ కూడా పెరిగింది. ఇక తాను మృత్యువు లేకుండా వరాన్ని పొందాలి అనుకున్నాడు జలంధరుడు. ఆ మృత్యుంజయుని గుర్చి అహోరాత్రులు మహోగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఈ విధంగా

అలా తపస్సు గావించాడు జలంధరుడు. అతని తపస్సునకు సంతసించినటువంటి వాడై మంచు కొండలు వీడి మహాదేవుడు జలంధరు ఎదుట ప్రత్యక్షమైనాడు. నాయనా జలంధరా, నీ తపస్సునకు సంతసించాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు పరమేశ్వర. నాకు మృత్యుభయం లేనటువంటి వరాన్ని ప్రసాదించమన్నాడు జలంధరుడు. తథాస్తు అన్నాడు పరమేశ్వరుడు. ఒక శంఖాన్ని జలంధరునకు ఇస్తూ, నాయనా జలంధర, ఇదిగో ఈ శంఖము నీ దగ్గర ఉన్నంతకాలము నీకు మృత్యుభయం ఉండదు, అదేగా నీ కోరిక అని శంఖాన్ని ప్రసాదించి అంతర్ధానమైనాడు పరమేశ్వరుడు. ఇక పరమేశ్వరుడిచ్చినటువంటి శంఖాన్ని ఎప్పుడూ తన శిరస్సున ఉండేలా బంధించాడు జలంధరుడు. ఇంటికి తిరిగి వచ్చి తండ్రికి పాదాభివందనం చేస్తూ అన్నాడు, తండ్రి, శంఖరుని విప్పించి మృత్యుభయం లేనటువంటి వరాన్ని పొందారు నాన్న. అమరుడే కాదు, ఆ వరమిచ్చినటువంటి ఆ శంకరుడు కూడా నన్ను ఎదిరించలేడు. ఇక రేపే దేవలోకంపై దండయాత్ర చేస్తానన్నాడు జలంధరుడు. నాయనా కుమార, ఇప్పుడేగా హరుని మెప్పించి వరాన్ని పొంది వచ్చావు. ముందు నీ జీవితాన్ని కొన్నాడు సుఖయాత్ర గావించు నాయన, ఆ తరువాత దండయాత్ర చేసు చేదువుగాని. ఒక్క మాట నీకు చెప్తాను, కాలనేమి మనకు ఆత్మీయుడు, అతనికి ఒక్కగానొక్క కుమార్తె ఉన్నది. ఆమె పేరు బృంద, సౌందర్య రాశి, శీలవతి. చిన్నతరము నుండి నిన్నే వివాహమాడాలని చెప్పి ఆ శ్రీగవరుని సేవిస్తోంది నాయన, కనుక అటువంటి ఆ బృందను వివాహం చేసుకో అన్నాడు జలంధరుడన్నాడు. తండ్రి, ఈ పెళ్లి సాకుతో నన్ను ఆపకండి నాన్న, ఈ ఉత్సాహం ఆ తరువాత ఉండదు తండ్రి. అంతేకాదు, ప్రబల శత్రువు ఆ దేవేంద్రుని అధికార భ్రష్టుని చేసిన తరువాతే నా

వరమునీంద్రుల ఆ సప్తమహర్షులు, ఆ యజ్ఞ ఆవిర్భాగాలు నాకు పూర్తిగా అప్పచెప్పినాకే నా పెళ్లి. నవరిధులకు అధిపతి అయిన ఆ కుబేరుడు ఆ సౌగంధికలతో సహా ఆ నిధి నాకు అర్పించాకే నా పెళ్లి. అంతేకాదు తండ్రి, మరొక్క మాట వినండి. ఆ సురకాంతల పుస్తెలు పెటపెటా తెగుతూ ఉంటే అల్లాడిపోయి గొల్లున విలపించిననాడే నా పెళ్లి. ప్రస్తుతం నేను వరించేటువంటి లక్ష్మి ఇది కాదు. నా కడ్డు చెప్పకండి తండ్రి. ఎదురు దెబ్బలేనటువంటి నా ఖడ్గానికి ఎరగా దేవగంధర్వ సిద్ధ సాత్యాది శాస్త్రమంతా బలి అయిపోయి ఆహాకారాలు చేస్తూ ఉంటే వారి అరుపులై నాకు వేదమంత్రాలై వినిపిస్తూ ఉంటే, విజయ సూచకంగా మన దానవ వీరులంతా నాకు జయజయధ్వానాలు పలుకుతూ ఉంటే, అవే నాకు మంగళాశిస్సులు తండ్రి. అంతేకాదు, నేను చీల్చి చెండాడే మృతకళేపరాలపై పడి అమరకాంతలంతా అయ్యయో పతులారా అని తలలు బాదుకుంటూ కన్నీరు కాల్వలు కట్టేలా విలపిస్తూ ఉంటే ఆ ఆక్రందనలై నాకు మంగళ వాయిద్యాలై వినిపిస్తూ ఉంటాయి. నేను చేసుకునేటువంటి వివాహానికి భేతారుడే పెత్తనం చేస్తాడు తండ్రి. రణభూమిలో రాలిపోయినటువంటి సమస్త వస్తుకడ్డములు తరంబ్రాలై గుండెలు పగిలి చిందేటువంటి రక్తధారమే నాకు వసంతమై నా పెళ్లికి మరింత శోభ తెస్తాయి తండ్రి. అంతేకాని నేను వరించేటువంటి లక్ష్మి మాత్రం ఇది కాదు, నాకడ్డు చెప్పకండి అన్నాడు జలంధరుడు. పోని పెద్దవాడు గురుదేవుడు శుక్రాచార్యుల వారు చెబితే వింటాడేమోనని శుక్రాచార్యుల వారి చేత చెప్పించారు. గురుదేవుడన్నాడు, నాయనా జలంధర, గురుదేవుడనేటువంటి అభిమానం నీకేమాత్రమున్నప్పటికీ నీవా బృందను వివాహమాడక తప్పదు అని ఎప్పుడైతే అన్నాడు, గురుదేవుని మాటకు కట్టుబడిపోయాడు జలంధరుడు. వివాహానికి సిద్ధమైనాడు. మళ్ళీ ఇతని మనస్సు ఎక్కడ మారుతుందోనని చెప్పి చక్కగా ఆ మంచి ముహూర్తాన్ని నిశ్చయించారు. వివాహానికి ముందు బృందచేత గౌరీ పూజ చేయించారు. ఆ సమయంలో ఆ పార్వతీదేవిని ప్రార్థన చేసింది కుంకుమ పూజ చేస్తూ. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై, అమ్మా బృంద, చిన్ననాటి నుంచి నన్ను పూజించావు, నీకు ఈ వరాన్ని ప్రసాదిస్తున్నానమ్మా, నీ పాతివృత్యం ఉన్నంత వరకు నీ భర్తకు వనడం ఉండదు అనేటువంటి వరాన్ని ప్రసాదించి అంతర్ధారమైంది జగజ్జనని. తాను చేసినటువంటి పూజలు ఫలించాయని ఆనందించింది. తాను కోరుకున్నటువంటి భర్త జలంధరుడే తనకు లభిస్తున్నాడని చెప్పి ఎంతో ఆనందంతో అలా చిరుగజ్జలు గలగలలాడుతూ చక్కగా వయ్యారపు నడకలతో వచ్చి పెండ్లి పీటల మీద కూర్చున్నది ఆ యొక్క బృంద. ఆ వివాహ సమయంలో ఒక విరివాలను బృంద చేతికి ఇచ్చారు. అమ్మా, ఈ పూలమాల నీ భర్త జలంధరుని యొక్క గణసీమలో అలంకరించు తల్లి అనగా అంత బృందా

అని ఆవేశంతో, అపవారంతో, ఆవేశంలో ఉన్నటువంటి ఆ యొక్క జలంధరుణ్ణి శాంతింప ప్రయత్నించారు. చూచాడు జలంధరుడు, తండ్రి, చూచారుగా మీ కుమారుడి పెండ్లి వేడుక. ఈ ఆనందం కోసమేగా గురుదేవుని ఇక్కడకు రప్పించి నన్ను ఈ పెళ్లికి ఒప్పించి కించపరిచారు. ఇతరా నీ బంధు సముద్రుడు కాలనేమి? ఇది ఈ వలపులేని మొగలాడియా నాకు సహధర్మచారిని. చాలు చాలు తండ్రి, ఈ అవమానం నేను భరించలేను. మీరందరూ ఇక్కడికన్నా వెళ్ళిపోండి, నన్నిక్కడ ఒంటరిగా ఉండనివ్వండి అని ఆవేశంలో మాట్లాడుతున్నటువంటి జలంధరుణ్ణి శాంతింపచేయాలని శుక్రాచార్యుల వారు ప్రయత్నించి ముందుకు వచ్చారు. నాయనా జలంధర, ఏమిటి గురుదేవా, మీరు ఏం చెబుదామని వచ్చారో నాకు తెలుసు స్వామి. నాయన, ఆమె నిన్నెందుకు శంకిస్తుందిరా? నీమీద పెంపెక్కిన సిగ్గుతో నీ ఎదుట నిలిచి మాల వెయ్యలేక తల ప్రక్కకు తిప్పి మాల వెయ్యబోగా నీలపాలయ్యింది. ఏలుకో నాయన అని చెప్పి చెప్పడానికి వచ్చారు. అవునా గురుదేవా, మీరు ఎంతమంది ఎన్ని విధాలు చెప్పినా నేను మాత్రం ఆమెను భార్యగా స్వీకరించరు, నా వల్ల కాదు అన్నాడు జలంధరుడు. విన్నాడు శుక్రాచార్యుల వారు, జలంధర, ఏమిటి బాబు, ఆమెకు అన్యాయం చేస్తావా? ఆమెని ఏలుకోనంటున్నావా? చూడు బాబు, నా మాట విని ఒక్క సంవత్సరం బాబు, ఒక్క సంవత్సరం పాటు ఆమెను భార్యగా స్వీకరించు. మళ్ళీ ఈ సంవత్సరంలోపు ఏదైనా పొరపాటు జరిగితే ఆమె వల్ల

ఆవిడ్ని విడిచిపెట్టిన యొక్క దండయాత్ర ఏదోమో చేసుకుందో గాని ఆ పైన నేనడ్డు చెప్పను నాయన అంటున్నటువంటి గురుదేవుని మాటను పాటించి జాలంధర మనకు ఆ బృందాన్ని తీసుకుని వచ్చాడే కాని ఆమె కాపురం ఎలా సాగుతుందో చూడండి.

ఈ విధంగా సాగుతోంది ఆమె యొక్క కాపురం. పోరులే, ఈనాడు కాకపోతే ఏదో ఒక నాటికి ఆయన మనస్సు మారకపోతుందా? నా జగదమ్మ నాకు అన్యాయం చేస్తుందా అని తాను నమ్ముకున్నటువంటి జగన్మాతనే ప్రార్థన చేస్తూ కాలాన్ని గడుపుతోంది బృంద. కనీసము జలంధరుడు 6 మాసాలు కూడా ఆమెను ఆదరించకపోగా ఎలా వెళ్లగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే తొలకరి మెరుపు మాదిరిగా పాదాల చింత ప్రత్యక్షమైంది. స్వామి, ఇవిగో ఈ పుష్పాలు మీ పాదాల మీద చల్లనివ్వండి, ఈ గంధాన్ని వ్రాయినివ్వండి స్వామి అని పాదాల మీద వాలేసరికి చూచాడు జలంధరుడు. నిరాకరించాడు. అదేమిటి స్వామి, అసమాన విక్రమేశోదాలను మీ వంటి వారికి అర్థాంగిదయ్యాలని సంతోషించాను. మగరిగాంచిన ప్రతి ఒక్క మగువకు ఆ మగరి పాదసేవ చేస్తేనే సౌభాగ్యమంటారే. పతి పాదపూజకు మించినటువంటి పూజ పడతకి లేదంటారే స్వామి. ఎన్ని జపతపాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు సేవించినా, ఎన్ని పురాణ గ్రంథాలు చదివినా, ఎందరు యతీశ్వరులను దర్శించినా, పతిని గౌరవించి పూజించి పతి కోర్క తీర్చని పూజ, పతికి ఇష్టము లేని పూజ, పతిని అలంకరించి ప్రేమించి అతనితో అణువణువు కరిగిపోలేని ఎలాంటి పూజ అయినా వ్యర్థమై అన్నారు కదా స్వామి. ఇవిగో ఈ పుష్పాలు మీ పాదాల మీద వెయ్యనివ్వండి, ఈ గంధాన్ని వ్రాయనివ్వండి స్వామి అని ఎప్పుడైతే పాదాలు తాకపోయిందో శివాలను ఒక్క తన్ను తన్నాడు జలంధరుడు. అంతే, అక్కడికక్కడ స్పృహ తప్పి కోల్పోయింది. ఎవరక్కడ? మహాబలుడు వచ్చాడు. మహాబల, ఈ బృంద స్పృహ తప్పి వడి ఉన్నది, ఈమెను తీసుకుని వెళ్ళి బలిపురంలో నా ఏకాంత మందిరంలో విడిచిపెట్టమన్నాడు. అంత మహాబలుడు ఆ స్పృహ తప్పిబడి ఉన్నటువంటి బృందను తీసుకుని వెళ్ళి బలిపురంలో ఏకాంత మందిరంలో విడిచిపెట్టాడు. కొంతసేపటికి స్పృహ వచ్చింది. భయపడుతున్నది. నన్నెవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఉన్నారేమిటి అంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దాసీలు అన్నారమ్మా, ఇది కూడా జలంధరుడు గారి మందిరమే, మీకేదైనా కావాలంటే మమ్మల్ని అడగండి, మేము తెచ్చిస్తాం అని చెప్పి వాడు ధైర్యం చెబుతుంటే తాను నమ్ముకున్నటువంటి జగన్మాతని ప్రార్థన చేస్తూ, ఇక్కడెక్కడైనా నా భర్త యొక్క చిత్రపటం ఉంటే చూపించమన్నది, పైన మందిరంలోకి వెడితే అక్కడ ఉంటుందమ్మా, తీసుకువెడతామన్నారు. ఆ పైన మందిరంలోకి తీసుకుని వెళ్ళారు. తన యొక్క భర్త చిత్రపటానికి బల్లెలతో పూజ చేస్తూ ఆ జగన్మాతను ప్రార్థన చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నది ఒంటరిగా బలిపురంలో ఏకాంత మందిరంలో ఆ బృంద. ఇలాంటి సమయంలో కథను రక్తి కట్టించేటువంటి మహానుభావుడు, కలహభోక్త, కారణజన్ముడు ఆ నారద మహర్షి కావాలి అని చెప్పి కథలోకి అడుగుపెట్టి

ఈ మధ్య సురాసురులకు కలహం కల్పించి చాలా కాలమైంది. కనుక ఇప్పుడు దేవేంద్రుని దగ్గరకు విడితే ఈనాటి కథ రక్తి కడుతుందని అలా భగవన్నామస్మరణ చేసుకుంటూ దేవే

అలా గానం చేసుకుంటూ దేవేంద్రుడి సన్నిధానానికి బయలుదేరి వచ్చాడు. నారాయణ అన్నాడు. చూచాడు నారదుణ్ణి మహేంద్రుడు. ఓహో నారద మహర్షి, తమరా రండి రండి రండి, ఈ ఆసనాన ఉపవిష్టులు కండు. నారాయణ కుశలమా స్వరణాథ అని అడిగాడు. ఆ అంతా కుశలమేనయ్యా. కారణాకారణ పరీక్షాన్వేషకులు తమరు కదిలి వచ్చారు అంటే తగినంత కారణం ఉండాలి. ఏదైనా విశేషముందా మునీంద్ర అని అడిగాడు. ఆ విశేషమేనయ్యా మహేంద్ర, చూడు విశేషము ఎటువంటిదైనప్పటికీ వినోదంగా నడిపి గడపటం నాకు అలవాటయ్యా చిన్నప్పటి నుంచి. అయితే ఎలాంటి విషయాలు ఎవరికి ఇష్టమో ఆ విషయాలు వాళ్ళకి చెప్పకపోతే ఏమయ్యా నారద ఫలానా విషయం నాకెందుకు చెప్పలేదు అని రే ప్రొద్దున నన్ను అడుగుతావు. అందుకే ఇలా బయలుదేరి వచ్చానయ్యా అన్నాడు. చాలా సంతోషం నారద, మనస్సులోనైనా మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకున్నారు, చాలా సంతోషం. అవును, ఇంతకీ అసలు విషయమేదో వివరించలేదే. అదేనయ్యా ఆలోచిస్తున్నాను, నీవేమో మహారసికాగ్రణివి, విషయమేమో ఒక శీలవతిని గురించి. శీలవతిని గురించా? ఎవరు నారద? అదేనయ్యా ఆ బృంద. బృందకు వివాహమైందిగా అన్నాడు. అక్కడే పొరబడుతున్నావు మహేంద్ర, అక్కడే పొరబడుతున్నావు నీవు. ఆ వివాహం నాడు విరిమాల నేలపాలైందని చెప్పి కోపగించి ఒంటరిగా ఉంచేశాడు జలంధరుడు. పాపం ఆవిడ బ్రతికిప్పుడు మగడల్లని మగనాలి బ్రతికైపోయింది కదా. అయితే మనకేం బాధ మునీంద్ర, అటువంటి ఆడవాళ్ళ విషయమే మనకు అనవసరం. అసలు వాళ్ళ ప్రమేయమే మనకక్కర్లేదు అన్నాడు. ఏ అహల్య విషయంతోనే విరమించుకున్నావా ఇటువంటి కార్యక్రమాలు? నారద ఏమిటా పరిహాసము? పరిహాసం కాదయ్యా, పరిహాసమాడడానికి నేను ఇక్కడకు రాలేదు. నీకు ప్రమాదం విరుచుకుపడబోతోంది అని చెప్పి చెప్పడానికి వచ్చాను. ప్రమాదమా? ఎవరి వల్ల అన్నాడు. ఎవరి వల్ల అయితే నాకెందుకయ్యా? అదే, ఆ జలంధరుడు నేడో రేపో నీ స్వర్గం మీద దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నా జాగ్రత్తలో నీ ఉండవలసిందేనమాట. నువ్వెంత జాగ్రత్తలో ఉన్నప్పటికీ నిన్న అతను పట్టుకొని తీరుతాడు. ఎందుకో తెలుసా? తన సతీత్వం చెడనంత వరకు తన భర్తకు మరణం లేదని పార్వతీదేవి బృందకు వరమిచ్చింది. అదీ కాకుండా శంకరుణ్ణి విప్పించి మృత్యు బయలుదేరేటువంటి వరాన్ని పొందాడు జలంధరుడు. ఈ రెండూ ఉన్నంత వరకు నువ్వు అతనిని ఏమీ చెయ్యలేవు. అయితే మరిప్పుడు నాకేమిటి మార్గం నారదా అన్నాడు మహేంద్రుడు.

అదే ఒకే ఒక్క మార్గమున్నదయ్యా నీవు రక్షించబడాలి అంటే అదే ఒక్క దుర్మార్గమే. దుర్మార్గమా? అవును. నీవు ఆ బృంద శీలాన్ని భగ్నపరిస్తేనే కానీ ముందు ఆ జలంధరుడు చావుడు. వాడు బ్రతికున్నాడా? ముందు నీ పదవికి ప్రశ్నం, తరువాత నీ స్వర్గానికి నష్టం, చివరకు నువ్వు బ్రతకడం కష్టం. కాదంటే నీ ఇష్టం, నీ వెళ్ళొస్తా. ఇంతకంటే నేనేమీ చేయలేను. నారాయణ నారాయణ అంటూ బయలుదేరాడు నారద. మీకు పుణ్యం ఉంటుంది, విషయం ఏమిటో సరిగా పరిష్కరించి వెళ్ళండి అన్నాడు. అయినా అసలు నువ్వు ఏనాడైనా ఆ బృందని చూచావా మహేంద్ర? చూస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని మహేంద్రుని ఎదుట బృందను వర్ణిస్తూ ఉన్నాడు నారద మహర్షుల వారు.

0: రసికులలో నేను వెళ్ళినట్టు సూపర్ బోల్ ఉండగా అని బృందరు ఎప్పుడైతే వర్ణించాడో లేదో అంతే ఆ మరుక్షణమే మహేంద్రుడు బృందం ఉన్నటువంటి మందిరంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆమె తన యొక్క భర్త చిత్రపటానికి మల్లెలతో పూజ చేస్తూ ఉన్నది. ఆమెను చూచినటువంటి మహేంద్రుడు అన్నాడు, బృంద వద్దని విడిచిపెట్టినటువంటి మగనికి మల్లెపూలతో పూజ చేస్తున్నావా? ఎంత అమాయకురాలివి.
1: వల్లక విడచిన మగనికి మల్లెలతో

నేను తిరిగి చూసింది బృందా, ఎవరివయ్యా నీవు? నా మందిరంలోకి ప్రవేశించావేమిటన్నది. బృందా, నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వెవరో నాకు పూర్తిగా తెలుసు.

బృందా, అందాలు విరజిమ్మేటువంటి నీ యవ్వనాన్ని అడవి కాసినటువంటి విందెలలా ఎందుకు చేసుకుంటావు? నాకు భార్యవై నా రాజ్యానికి లక్ష్మీవై వందుగానిరా. మనము ఇరువరము ఆ యొక్క నందనవనంలో విహరిస్తూ ఉంటే, నిర్జన భావిణి వాళ్ళందరూ నీ చెప్పు చేతల్లో నడుస్తూ ఉంటే, పుష్పక విమానంలో గగనవీధులు పయనిస్తూ అప్సరకాంతలచే అమరభోగాలు అనుభవింపవలసి వచ్చిన నువ్వు ఇంకా ఈ టక్కరి వలలో చిక్కుకుని ఎందుకు మొక్కుకుంటావు? నాకు భార్యవై నా రాజ్యానికి లక్ష్మీవే ముందుగానిరా. అయినా నీ అంతటి అందచందాలు నాబోటి రసుకులకు దక్కాలి, కాని నీ పతి వంటి మందవతులక అన్నాడు. ఆ మాట విన్నటువంటి ఆ బృంద, ఇంద్ర ఇదట్రా నీ యోగ్యత? చిచి, 33 కోట్ల దేవతల కదినాదుండవై బృహస్పతి అంతటి వారికి శిష్యుడవై నువ్వు నేర్చుకున్నటువంటి ధర్మమిదా? నీ పేరు వినడమే కాని నేను ఇంతవరకు చూడలేదు, ఇప్పుడు చూచాను. నీ ఒక కామాంధుడవని ఇప్పుడే తెలిసింది. తక్షణం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని మరి యొక్క మందిరంలోకి వెళ్ళబోతూ ఉంటే, రెండు చేతులు అడ్డగించి బృందని వెళ్ళనివ్వకుండా చేచాడు మహేంద్రుడు. బృంద, నా మాట విను. నా ప్రాణానికి ప్రాణమైనటువంటి నా శచి అలిగిననాడు కూడా గడ్డమంటి ప్రతిమాలలేదు బృంద. ఈనాడు నీ పాదాలంటే ప్రతిమాలుతూ ఉన్నాను, నా మాట కాదరకు, నా కోరిక తీర్చుకొని అంటూ ఎప్పుడైతే ఆమెను తాకబోయినాడో, ఆగు దౌర్భాగ్యుడా, నన్ను ముట్టుకున్నావో నిలువ నా భస్మం విప్పుతావు, జాగ్రత్త. నా భర్త లేని సమయంలో నన్ను ఒంటరిగా బలాత్కరించ చూస్తున్నావా? నా భర్తకు తెలిస్తే నీ ప్రాణాలు నీకు దక్కవు, జాగ్రత్త అని హెచ్చరించింది. అయినా వినలేదు మహేంద్రుడు. ఎప్పుడైతే ఆమెను తాకబోయినాడో, తనను రక్షించేవారు లేక తాను నమ్ముకున్నటువంటి జగన్మాత అయ్యే తనకు రక్ష అని నమ్మి ఆ

పరిత్యచే గతిమాలిన అమ్మా, ఆ జలంధరుని ఇలానే ప్రార్థన చేస్తున్నారు తల్లి, నా మొర ఒకింత ఆలకించు జగజ్జనని.

అలా జగన్మాతను ఎప్పుడైతే రెండు చేతులెత్తి ప్రార్థించిందో ఆ దేవి యొక్క ప్రభావం చేత ఆమె చుట్టూ కూడా అగ్నిజ్వాలలు పుట్టినాయి. అది చూచినటువంటి మహేంద్రుడు వెంటనే ఆమె పాదక్రాంతుడైపోయినాడు. అమ్మా బృంద, నీవు మహాసాధ్యమ తల్లివమ్మా, నీ శీలాన్ని పరీక్షించడానికని ఆ నారదును దుర్బోధ వల్లే దుష్కార్యం చేశాను తల్లి, నన్ను క్షమించు అని ఎప్పుడైతే ఆమె పాదాల మీద పడ్డాడో ఈ విషయం జాలంధరంలో ఉన్నటువంటి జలంధరులకు తెలిసి వెంటనే కాలయమునులా వచ్చి తన భార్య చుట్టూ మండుతున్నటువంటి మంటలను చూచి తన సతి పతివ్రత అని అప్పుడు గ్రహించాడు. ఇంద్రుడి జుట్టు పట్టుకుని వంగదీసి ఒక్కొక్క గుద్దు గుద్దుతూ ఉంటే అయ్యయ్యో జలంధర నన్ను మన్నించు అంటే అప్పుడంటాడు, నీ సతి పతివ్రత అని చెప్పగా సత్య పరీక్షకై వచ్చారే తప్ప నేను ఏ పాపము ఎరుగను జలంధర, నన్ను మన్నించు. ఆ మాట విన్నటువంటి జలంధరుడన్నాడు, ఇంద్ర, నీవు సాగించిన ఈ దుష్కార్యానికి పరాభవంగా నీ ముందు నీ భార్య శచీదేవిని పరాభవించిన ప్రతీకారం తీర్చుకుంటాను చూడు అని అక్కడ నుంచి వెళ్లబోతూ ఉంటే భార్య చుట్టూ మండుతున్నటువంటి మంటలు చల్లారాయి. భర్త పాదాలపై వాలి అన్నది బృంద, వద్దు స్వామి, మీ రాకతో వీడికి బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు ఇటువంటి పనులు చెయ్యడు, పైగా ఆమె కూడా నాలాటి సాటి ఆడది, ఈ పశువర్తనకు తల్లనిల్లిపోతుంది ప్రభు, వద్దు నా మాట వినండి అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థించిందో అప్పుడన్నాడు జలంధరుడు, ఇంద్రా విన్నావుగా, నా ప్రతీకారం కంటే నా సతి పాతివ్రత్యానికే ఈ గౌరవం ఇచ్చి ఈ పని విరమించుకుంటున్నాను. ఎందుకో తెలుసా, ఆమె నీ భార్య కనుక ఇక తక్కిన వారిని మాత్రం చెరపట్టి తీరక తప్పదు అని ఆ మహేంద్రుని అక్కడే ఒక చెరసాలలో బంధించి భార్యను జాలంధరులో విడిచిపెట్టి స్వర్గాన్ని అంతటినీ కూడా సర్వనాశనం చేయడం ప్రారంభించాడు జలంధరుడు. ఆ స్వర్గానికి వెళ్లి అప్సరసలను అచ్చదిగంబరుని చేసి రథంలోకి ఎక్కించాడు. తపస్సు చేసుకునేటువంటి సప్తమహర్షులను నీడ్చుకొని వచ్చి రథానికి ఉన్నటువంటి అశ్వాలను విప్పి ఆ మహర్షులను అశ్వాలను ఆ రథానికి అశ్వాలుగా కట్టి వాళ్ల గడ్డాలు కళ్ళాలుగా పట్టుకుని కొరడాలతో చావకొట్టుకుంటూ దేవయశల్ని రథంలో ఎక్కించుకొని తీసుకువెడుతున్నాడు. ఇటువంటి సమయంలో మార్గాలు కాస్తున్నటువంటి నారద మహర్షి చూచాడు. వినాశకాలే విపరీత బుద్ధి అని జలంధరుడికి చెడు రోజులు దగ్గరకొచ్చాయి కనుకనే ఇటువంటి పనులు చేస్తున్నాడు. ఆ రథం కూడా నండి రావటం రావటం రావటం వచ్చి నారద మహర్షి దగ్గర ఆగింది. చూచాడు, ఏ నారద చూచారుగా నా విజయమన్నాడు రథంలో ఉన్నటువంటి వాళ్ళను చూపించి. ఓరి పిచ్చివాడా, వీళ్ళని తీసుకెళ్లి నువ్వు ఏం సుఖపడతావయ్యా, వీళ్ల వల్ల నీకేమిటి సుఖమన్నాడు. అయినా వీళ్ళెవరో తెలుసా మహర్షి, ఆ రథంలో ఉన్నటువంటి వారు దేవవేశ్యలు, దేవేంద్రుని శాసనానికి ఎదురు చెప్పలేనటువంటి ఆటగత్తెలు వాళ్ళు. ఇక వీళ్ళెవ్వరో తెలుసా, సప్త మహర్షులు, ఆ స్వర్గంలో సతులతో రథుల తేలియాడే సర్వసంగ పరిత్యాగులు. వీళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈనాడు నా రథానికి అశ్వాలుగా వచ్చారు, వీళ్లతో నాకు చాలా పనుంది మహర్షి అని ఎప్పుడైతే కొరడాలు చెళ్ళు వనిపించాడో పటపటా కన్నీళ్లు కార్చారు సప్త మహర్షులు. ఏమయ్యా నారద, మా గతి ఇంతేనా, నీవైనా మమ్మల్ని రక్షించలేవా అని ఎప్పుడైతే కన్నీరు కార్చారు మహర్షికి ఆలోచన కలిగి నారద మహర్షి అన్నాడు, జలంధర, వీళ్ల వల్ల నీకు సుఖం లేదయ్యా.

ఈ ప్రపంచంలోకెల్లా ఒకే ఒక్క అందగత్తె ఉన్నది. ఆమె దగ్గరకు గనక నీవు వెళ్ళావంటే నీ పని పూర్తవుతుంది, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. ఎవరు నారద, అంతటి అందగత్తె ఎవరు? చెబుతాను. వీళ్ళని ఇక్కడే విడిచిపెడతావా అన్నాడు. ఓ, విడిచిపెడతాను. అయితే విడిచిపెడుతూ చెప్తాను అన్నాడు. రథాన్ని, దేవవేశల్ని, సప్తమహర్షుల్ని అక్కడే విడిచిపెట్టేశాడు జలంధరుడు. నారద మహర్షి వెంట పడ్డాడు. నారద, చెప్పండి, ఆ త్రిలోక సుందరి ఎవరు అంటే, అప్పుడు నారదుడు అన్నాడు, చెప్పడం ఏమిటయ్యా, అదుగో దివ్యదృష్టితో చూపిస్తున్నాను చూడు. అతి వలలో పార్వతీయే జలంధరా,

ఎప్పుడైతే నారద మహర్షుల వారు అలా పార్వతిని దివ్యదృష్టితో చూపించాడో ఆ రథాన్ని దేవవేశ్యల్ని సప్తమహర్షులని అక్కడే విడిచిపెట్టాడు. ఇక సరాసరి కైలాసానికి వెళ్ళాడు జలంధరుడు. పరమేశ్వరుని ప్రక్కన ఉన్నటువంటి పార్వతిని చూచి మనస్సులో అనుకుంటూ ఉన్నాడు, అహో, నారదుడు చెప్పినట్లు ఈమె నిశ్చయంగా త్రిలోక సుందరియే. లేకున్నా వేల్పులు జడదారులు చేరతీసినటువంటి చెడియలందరూ ఈమెకు సరితూగువారలే కదా. కాకుండా ఆనాడు గౌతమాశ్రమానికి పోయి కోడి అయి కూసి గౌతముని భార్య అహల్యను అనుభవించాడు అంటే దేవేంద్రుడు ఆమె కూడా ఇంతటి అందాల రాశియే. ఆమె ఒక్కతనేలా అత్రి మహర్షి భార్య అనసూయ లోక పాలకులే వాంఛించారు అంటే ఆమె కూడా ఇంతటి అందాల రాశియే కదా. అవునులే, వీళ్ళందరూ కూడా ఈ పూజలు పురస్కారాలనేటువంటి నెపంతో ఈ అందగత్యలందరినీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సుందరిని ఎంచుకుని పంచుకున్నారన్నమాట. ఈ పార్వతి కూడా ఇట్టిది. లేకున్న నారదుడు ఈవిడ విషయమే ఎందుకు నాకు వెల్లడిస్తాడు, నా ఊహ యథార్థమే అని పార్వతీ అని పిలిచాడు జలంధరుడు. విన్నాడు పరమేశ్వరుడు, ఏన్నాయినా జలంధర ఇలా వచ్చావేమిటి, నువ్వు వాగవయ్యా లింగయ్యా, ఇంతకు ఈమె తమ సతి పార్వతే కదూ. పార్వతి, ఎంత పిచ్చిదానివి నీవు,

నీ భర్త ఎంతో అందగాడని మురిసిపోతున్నావు కదా, కానీ నీ భర్త కదా నీకు అందంగానే కనిపిస్తాడు, కానీ చూచేటువంటి మాకు కనుల నిప్పులు రాల్చుతామసి, కనుల నిప్పులు రాల్చుతామసి, కనుమ నిండా పూసు

చూడు, మీ వివాహమై ఇంతకాలమైంది కదా, ఏనాడైనా నీ భర్తను చేరి ఒక ముద్దు ముచ్చటా ఒక సరసమనేది నీ జీవితంలో ఎరుగుదువా? లేదు, అది కూడా ఎందుకు జరగలేదో నేనే చెబుతాను విను. ముద్దిడగపోవ

అని ఎప్పుడైతే అన్నాడో జలంధరుడు, ఆ మాట విన్నటువంటి పరమేశ్వరుడు ఉరిమి చూచాడు జలంధరుని వైపు. జలంధర శంఖాన్ని సాధించాలనే గర్వంతోనేగా

భాగమన్నా బాగను శంకర, పార్వతిని నాకు అప్పగిస్తే అన్నాడు. అయినా ఆ పార్వతి ఎవరనుకుంటున్నావురా? నిన్ను కన్న తల్లి, త్రిమూర్తుల్ని మమ్మల్ని మువ్వరిని సృష్టించినటువంటి అధినేతరా అన్నాడు. ఏమిటి పరమేశ్వర, ఆ పార్వతి నన్ను కన్న తల్లి, లోకానిక తల్లి, త్రిమూర్తుల్ని మిమ్మల్ని మువ్వరిని సృష్టించినటువంటి అధినేత అయినప్పుడు అసలు నీకు భార్య ఎలా అయిందయ్యా? అయినా ఒక భార్య గంగరెత్తిన ఉండనే ఉందిగా, ఇంకా ఈ రెండో భార్య నీకెందుకు? ఎప్పుడూ కళ్ళు మూసుకుని మత్తుగా ఉండేటువంటి నీ యొక్క సత్వమేమిటో తెలుసుకొని నెత్తిపైకెక్కి కూర్చున్నది ఆ గంగ. ఇక ఈ పార్వతి పురుషత్వం లేనటువంటి ఈ పురుకటాల్పుతో తన కోరిక తీరేది కాదని, తన సగభాగం కూడా నీకు ఇచ్చి పూర్తిగా యోగం సాగించుకోమన్నది. అవునా పార్వతి, పురుషత్వం లేనటువంటి ఈ పురుకటాల్పుతో నీ కోరిక తీరేది కాదు, నా వెంటరా, నా శక్తి సామర్థ్యాలు చవిచూద్దుగాని పద అంటూ ఉంటే, ఓరి దౌర్భాగ్యుడా, నేను నీకు తల్లిని అది చెబుతుంటే మళ్ళీ అదే పాట పాడుతున్నావా? నువ్వు అదే పాట పాడుతున్నావుగా పార్వతి. జనకుడేన భూమి కుమారుడేటల్లా, అంతే దీని వరుస కూడా. నన్ను పరీక్షించకు సుమా అంటున్నాడు జలంధరుడు. చూచాడు పరమేశ్వరుడు, జలంధర ఇంక నీ మరణము తచ్చము కాచుకోమన్నాడు. త్రిశూలాన్ని ప్రయోగించాడు పరమేశ్వరుడు. జలంధరుడు కూడా ఆయుధాన్ని ఉపయోగించాడు. అయితే సంహరించడానికి అవకాశం లేదు కనుక స్పృహ తప్పేటట్లు చేశాడు పరమేశ్వరుడు. జలంధరుడు స్పృహ తప్పి కోల్పోయినాడు కైలాసంలో. వెంటనే పార్వతిని తీసుకుని అంతర్ధారమైనాడు పరమేశ్వరుడు. ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠానికి చేరుకుని శ్రీమన్నారాయణ మూర్తిని ప్రార్థనలు చేశారు పార్వతి పరమేశ్వరుడిద్దరూ కూడా. అంత నారాయణమూర్తి పరమేశ్వరుడు వచ్చినటువంటి పని ఏమిటో మనస్సునందే ఊహించాడు. అప్పుడన్నాడు, శంకర, అసురులకు వరములిచ్చి ఆపదలు కొని తెచ్చుకోవటంలో నీకు కొత్త ఏముంది? కీడించి మేలించవయ్యారని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా నీ తొందరపాటు ఏదో నీకు జరుగుతూనే ఉన్నది. సరే, ఈసారికి జరిగిందేదో జరిగింది, ఇక ఆ ధనుజుని మరణోపాయము ఒకటే ఖాయము. అది ఎలా సాధ్యమవుతుందన్నాడు పరమేశ్వరుడు. ఇందులో బ్రహ్మదేవుడు కూడా భాగం పంచుకుంటే పని పూర్తవుతుందన్నారు. బ్రహ్మదేవుణ్ణి ధ్యానం చేయగానే ఆయన ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణమూర్తి బ్రహ్మదేవునకు శంకరుడికి కూడా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. శంకర, బ్రహ్మదేవ, ఆ జలంధరుడు మరణించాలి అంటే కమల భవుండు శంఖముంగైకొను నెతయు మాయ చేసి తత్కమల తలాక్షిశీలము పదంబడినే చెరతుంది సాట.

అనిన విని శంకర శతానందులానందించిరి. అంతన అరవింద సంభవుండైన అజుండును సృష్టికళా నైపుణ్యమేపు దీపింపరకు పార్వతీ స్వరూపం వచ్చువడ అచ్చరువుగా ఇచ్చామాత్రం కవచకంచెను సృజించి ఇంచువోడి నీవా క్రించురక్కసి అంచుమించుల సంచరించి వంచి రాత్రి చరిచురంచు నమ్మించి శంఖపహరించి ఏతెంచమని బోధించి పంచిన వల్లయ్యని ఆ పల్లవపాణి మెల్లమెల్లంజని ఇల్లు విడచి శివ సతిను రోయిటకై తిరుగుచున్న ధనుజుని ఉల్లంబులు చల్లుమన అల్లంత దూరమున అడుగులం సందడి చేయుచు మాటి మాటికి పయ్యద జారించుచు బిగువీడిన కొప్పు సవరించుకును చందంబులాగుచు వాల్చూపు గాలంబులం ధనుజుని మనోమేలంబులం దాగుచు పలుకరింపబోగునట్లు పెదవులం కదల్చుచు గాలి తాకిడిచే కట్టు పుట్టము అటునుటు అల్లాడు ప్రయత్నంబుల సర్దుకొనుచు దరిచేరి స్వామీ కోపింపకు ఇగ్గ మీదాననుచు మీదం చెయ్యి వైచి ఆనందభరితుడై ఉన్న జలంధరుని కురులు సవరించు రెపంబున శిరమునగల శంఖమును మెలపునగైకొని

అమృతముగా అదృశ్యమయ్యే. ఆ విధంగా మాయా పార్వతి రూపంలో బ్రహ్మదేవుడు వచ్చి జలంధరుడి యొక్క శంఖాన్ని అపహరించుకు వెళ్ళాడు. ఈ శంఖాపహరణ వృత్తాంతం విన్నటువంటి శ్రీహరి తక్షణం మాయా జలంధరుడి వేషాన్ని ధరించి బృంద ఉన్నటువంటి మందిరానికి చేరుకున్నాడు. తన భర్త జలంధరుడే వచ్చాడని తలుపు తీసింది. ఎదురుగా కనిపించాడు మాయా జలంధరుడి వేషంలో శ్రీమన్నారాయణమూర్తి. స్వామి, నాకు తెలుసు, ఈనాడు కాకపోతే ఏదో ఒక నాటికి మీ మనస్సు మార్చుకుని నన్ను నేలుకోవడానికి వస్తారని నాకు తెలుసు స్వామి, రండి ప్రభువు లోపలికి అని లోరికి తీసుకుని వెడుతూ ఉంటే ఆ మాయా జలంధరుడి వేషంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి బృందతో అంటున్నాడు, దేవి, ఇన్నాళ్ళు నీ మంచితనమేమిటో అర్థం చేసుకోలేక నిన్ను నానా ఇక్కట్ల పాలు చేశాను బృంద. కనీసము దాసిగా ఉంటానని బ్రతిమాలినప్పటికీ తిరోసిరాదని.

నీకు తీరినటువంటి ద్రోహం చేశాను, నీకు చేసినటువంటి అన్యాయానికి ప్రతిఫలంగా ఆ పార్వతి నా శంఖాన్ని అపహరించుకు వెళ్ళింది. ఇక నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను దేవి, నీతోనే ఉంటాను, నా మాట నమ్ము అంటూ ఆ మాయా జలంధరుడు బృందను నమ్మిస్తూ అంటున్నాడు.

ఆ విధంగా మాయా జలంధరుని పొందుతో బృంద యొక్క శీలం భగ్నపడ్డది. వెంటనే శంకరుని చేత ఉన్నటువంటి త్రిశూలం కదిలింది. అరణ్య ప్రాంతంలో ఈ మాయా పార్వతి కోసరమని వెతుకుతున్నటువంటి జలంధరుని యొక్క శిరస్సు తిరిగి ధరణి మీద పడ్డది. తృళ్ళిపడి చూచాడు శుక్రాచార్యుడు, జలంధరుడు మరణించడమా? ఎవరి వల్ల జరిగింది ఈ పొరపాటని? ఆ దివ్యదృష్టిని పరిశీలించి జరిగినటువంటి చరిత్ర ఏమిటో అవగతం చేసుకుని ఆ శిరస్సు తీసుకుని బృంద ఉన్నటువంటి మందిరానికి చేరుకున్నాడు. అమ్మా బృంద, ఇదిగోనమ్మా నీ భర్త జలంధరుని యొక్క శిరస్సు. అదేమిటి గురుదేవా, మరి ఇతనెవ్వరు? అతను నీ భర్త జలంధరుడు కాదమ్మా, నీ శీలాన్ని కొల్లగొట్టి అనుభవించినటువంటి ఆ కలువల పిల్లమగనైనటువంటి శ్రీహరి తల్లి అని ఎప్పుడైతే అన్నాడో, వెంటనే నారాయణమూర్తి శంఖచక్ర గదాపద్మములతో తన యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అయ్యా శ్రీపతి, నేను మీకు ఏం ద్రోహం చేశానని చెప్పి నా యొక్క జీవితాన్ని ఇలా చేశారు. లోక పాలకులే, మీరే ఇటువంటి తప్పులు చేస్తే ఇక బాబోటి వారికి రక్షణ ఎక్కడ ఉంది? నా భర్త ఏదో తప్పు చేశాడని మందలించి పంపించలేక ఇంత చేసి మీ వరప్రభావాన్ని మీరు చెప్పుకొని నా భర్తను సంహరించారు. మరి ఇక నా పతివ్రతాత్వం ఈ లోకం చాటి చెప్పుకోవాలి అంటే? బృంద, ఒక్క క్షణమాగు. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? నీవు కోరుకోవటం వల్లే జరిగింది బృంద. నేను కోరుకోవటం వలన? అవును, చెబుతాను విను. గత జన్మలో నీవు లక్ష్మికి చెలికత్తెగా ఉండేదానివి తులసి అనేటువంటి పేరుతో. ఒకనాడు లక్ష్మి లేనటువంటి సమయంలో నా పాదాల చెంత కూర్చుని నాతో పొందు వాంఛించావు. ఆ దృశ్యాన్ని చూచినటువంటి లక్ష్మి నిన్ను శపించింది. ఏమని? వచ్చే జన్మలో రాక్షస కులంలో జన్మించి భర్త మమకారానికి దూరమై పరుల చేత భంగపడుతూగాక. అంతేకాదు, మళ్లీ జన్మలో భూలోకంలో మహీజమై పుట్టగలమును కూడా శపించింది బృంద. ఆనాడు నీవు కోరుకున్నటువంటి విధంగా ఈనాడు నాతో పొందు నెరవేరింది. అంతేకాని ఇందులో నేను చేసిన తప్పు ఏదీ కూడా లేదు అని తన తప్పుని కప్పిపుచ్చుకుంటూ నారాయణమూర్తి ఎప్పుడైతే సమాధానమిచ్చాడో, పంచభూతములు ఇది సత్యము సత్యము సత్యమని చెప్పి చాటి చెప్పాయి, నమ్మక తప్పలేదు. అయ్యా శ్రీపతి, ఏది ఏమైతేనేమి, మీ వరప్రభావాన్ని మీరు చెప్పుకున్నారు, నా భర్తను సంహరించారు, ఇక నా పతివ్రతాత్వం ఈ లోకం చాటి చెప్పుకోవాలి అంటే? ఏను మహాపతివ్రత పతివ్రత భంగ పెట్టుటెంతైన మహాపరాధమగునేని, అపరాధిగా శంకరుడేని శిక్షకర్హుడగునేని, పరోపకారి అయి శ్రీహరి పాపకార్యమున

అలా శిలువ కమ్మని ఎప్పుడైతే శపించిందో వెంటనే నారాయణ మూర్తి శిలారూపాన్ని పొందాడు. నారద మహర్షి వెళ్లి లక్ష్మికి చెప్పగా కన్నీరు మున్నీరుగాక ఏడుస్తూ వచ్చి అలా కొంగుచాచి అర్థించింది. అమ్మా బృంద, నాకు ప్రతిభిక్ష పెట్టు తల్లి, నా పసుపు కుంక నిలపెట్టమ్మా అన్నది. అమ్మా లక్ష్మి, జరిగిందేదో జరిగిపోయింది. నీ భర్త నీకు దక్కాలి అంటే నా భర్త శిరస్సుతో నేను ఇప్పుడు అగ్ని ప్రవేశం చేస్తాను. నేను పతివ్రతనా, నీ భర్తకు నిజస్వరూపం వస్తుంది, నాకు పతివ్రత అనేటువంటి పేరు దక్కుతుంది అని అప్పటికప్పుడు తన భర్త యొక్క శిరస్సు తీసుకుని అలా ప్రదక్షిణం చేస్తూ తన నాథుని తలుచుకుని కుమిలిపోతోంది.